శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు 6వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:59 దాటి 3 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్రస్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తిముక్తావళి. ఈనాటి సూక్తిముక్తావళి కార్యక్రమంలో కాలప్రభావము అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ.

బుధుండు తద్వివిధ భంగులెరింగి ప్రమోద ఖేద సంశీలుడు కాడు రెంటను ప్రసిద్ధ పదంబునన్ అప్రమత్తుడై. మానవ జీవితం చిత్రమైనది. మానవుణ్ణి కష్టాలు చుట్టుముట్టి బాధిస్తాయి, అనుకోని సుఖాలు వరించి అలరిస్తాయి. ఎప్పుడు ఎవరిని సుఖాలు వరిస్తాయో, ఎప్పుడు ఎవరిని దుఃఖాలు కమ్ముకుంటాయో, ఎందుకు ఇలా జరుగుతోందో ఎవ్వరికీ తెలియదు. కాలమే కారణం అని అర్థమవుతుంది. అసమాన ధర్మమూర్తులు, అపార పరాక్రమవంతులు అయిన పాండవులు అడవుల పాలయ్యారు. మాయజూదంలో ఓడిపోయి కౌరవుల మోసానికి బలి అయ్యారు. మారు మాట్లాడకుండా కారడవులకు చేరిపోయారు. పాండవులు వనవాసం చేస్తూ ఉండగా వాళ్ళని చూసిపోదామని వచ్చిన వ్యాసమహర్షి పాండవులను చూసి ముచ్చటపడ్డాడు. ధర్మం కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న పాండవులను చూసి ఆ మహర్షి మనస్సు ఆర్ద్రమైంది. ఆ పాండవులకు ఏమైనా మంచి మాటలు చెప్పాలి అనిపించింది. ఆ చెప్పే మాటలు యుక్తియుక్తంగా, ధర్మబద్ధంగా, సందర్భోచితంగా ఉండాలి అని కూడా మహర్షి భావించాడు. వ్యాసులవారు చేసిన ఈ ఉపదేశాన్ని సూక్తి సుందరంగా మలచి మనకు అందించాడు ప్రబంధ పరమేశ్వరుడైన ఎర్రనార్యుడు. మానవుడికి సుఖం ఎందుకు అమరుతుందో, దుఃఖం ఎందుకు కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎంతో సమర్థులు కూడా ఊహకందని దుర్భరమైన కష్టాలలో మునిగిపోవడం, అతి సామాన్యులు కూడా సాటిలేని సుఖాలు అనుభవిస్తూ ఉండడం లోకంలో చూస్తూనే ఉంటాం మనం. కాలమే ఇందుకు కారణం అంటూ ప్రారంభించాడు మహర్షి. కాలంలో వచ్చే మార్పు వల్ల ఒకప్పుడు దుఃఖం ముంచుకువస్తుంది, ఆ కాలమే మళ్ళీ మరో మార్పును తీసుకువచ్చి సుఖాలను వర్షిస్తూ ఉంటుంది. కనుక మనకు కలిగే సుఖ దుఃఖాలకు కాలమే కారణం. నేను చేతకానివాణ్ణి కనుకనే కష్టాల్లో కూరుకుపోయానని నిరాశతో కృంగిపోవడమో, నేనెంతో

0: సమర్థుణ్ణి కనుక ఇన్ని సుఖాలను అనుభవించగలుగుతున్నాను అని విర్రవీగడమో మానవుల బలహీనత తప్ప యథార్థం మాత్రం కాదు. సుఖ దుఃఖాలు కాల విపర్యయం వల్లనే సంభవిస్తూ ఉంటాయని వ్యాసమహర్షి సమస్త మానవాళికి ప్రబోధిస్తున్నాడు. ఎల్లకాలము సుఖాలే అనుభవించే మానవుడు కానీ, నిరంతరము కష్టాల కడలిలో కొట్టుకుపోయే మానవుడు కానీ ఎవ్వడూ ఉండడు అనే నిత్య సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు వ్యాసభగవానుడు. కాలచక్ర పరిభ్రమణంలో కష్టసుఖాలు పర్యాయ రూపంగా వస్తూ ఉంటాయి కనుక వాటి యథార్థ స్థితిని గుర్తించి వర్తించాలి మానవుడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేని సామాన్య మానవుడు తబ్బిబ్బు పడుతూ ఉంటాడు, తల్లడిల్లుతూ ఉంటాడు, అశాంతిని కొని తెచ్చుకుంటాడు. తన కష్టాలకు మరెవ్వరో కారణమని భావించి వారిని ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటాడు. కానీ ప్రజ్ఞాశీలి అయిన మానవుడు కష్టసుఖాల తీరుతెన్నులను, వాటికి కారణమైన కాల ప్రభావాన్ని అర్థం చేసుకుంటాడు. కష్టం మానవుణ్ణి నిరాశపరిచి కర్తవ్యం నుంచి దూరం చేస్తుంది. అలాగే సుఖం కూడా మానవుడిలోని అహంకార భావాన్ని విజృంభింపచేస్తుంది. సుఖ దుఃఖాలు రెండూ మానవుడి ప్రవర్తనను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావంతో అతడు తనకైనా ముప్పు తెచ్చుకుంటాడు, లేక ఇతరులకైనా హాని కలిగిస్తాడు. మానవ జీవితం సన్నివేశాల సంకలనం. ప్రతి సన్నివేశము సుఖానికో దుఃఖానికో చెందినదే అవుతుంది. ఆ సన్నివేశాలను చూస్తున్నప్పుడు కృంగుపొంగులు తప్పవు. కాని మహాత్ములు సన్నివేశాలను చూడక, వాటి వెనుక గల కాలప్రభావాన్ని గమనించి సుఖ దుఃఖాత్మకమైన రెండు సన్నివేశాల్లోనూ తామరాకుపై నీటి బిందువులా నిలిచి కర్తవ్యశీలంతో ముందుకు సాగుతారు. ప్రమోద ఖేదాల్లో మునిగిపోకుండా సుఖ దుఃఖాలను సమానంగా చూస్తూ వాటి తీరుతెనులలోని సత్యాన్ని గమనించిన మహాత్ములు నడిచిన మార్గాన్నే సాధకులైన వారు అనుసరిస్తారు, జాగరూకులై వ్యవహరిస్తారు. తమ జీవితాలలో వచ్చే ఆటుపోటులను మహాత్ములైన ప్రసిద్ధ పురుషులు ఎదుర్కొని ఎలా నిలబడ్డారో గుర్తించి ఆ మార్గంలో పురోగమించడమే మన కర్తవ్యం. కష్టసుఖాల విషయంలో మహాత్ములు రూపొందించిన ఒరవడిని అనుసరించి మానవుడు అభ్యుదయం పొందాలి అనే నిత్య సత్యాన్ని సందేశ రూపంలో ఆవిష్కరిస్తున్నాడు వ్యాస మహర్షి.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కాలప్రభావము అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో సన్నజీవాల పెంపకంలో మెళకువలు అనే అంశం గురించి వింటారు.

0: సన్న జీవాలలో ముఖ్యంగా గొర్రెలు మేకల్లో ఏ రకాల సీజనల్ వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది? సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధులు ప్రబలకుండా వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ బి వెంకట్రావు గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్.
1: నమస్కారం. గొర్రెల్లో సాధారణంగా ముఖ్యంగా బ్యాక్టీరియల్ డిసీజెస్ అని ఉంటాయి, వైరల్ డిసీజ్ అని ఉంటాయి, తర్వాత అంతరపరాంజులలో కలిగే వ్యాధులు కొన్ని ఉంటాయి, దాంతోపాటు ఇతర వ్యాధులు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్టీరియల్ డిసీజ్ తీసుకుంటే వాటిలో చిటుకు రోగం అని, కాలిపుండు రోగం, దొమ్మ రోగం అని, పొదుగుబాపు రోగం అని ఇలా ఉంటాయి. వైరస్ సంబంధించి తీసుకుంటే గాలికుంటు వ్యాధని, నీలనాలుక వ్యాధని, బొబ్బ రోగం అని, పీపీఆర్ వ్యాధని ఇలా ఉంటాయి. అదేవిధంగా అంతరపరాన్జీవుల వ్యాధులు అంటే వాటిలో కార్జపు జలగ వ్యాధని, దవడ కింద వాపని, బద్దెపురుగు వ్యాధని, కాక్సిడియోసిస్ అని ఇట్లా కొన్ని రకాలు ఉంటాయి. ఇతర వ్యాధులు అంటే జనరల్గా గొర్రెల్లో వేసకపోవటం అని, కడుపుబ్బరం చనిపోవటం, లేకపోతే మేంజ్ ఇలాంటి గజ్జి అంటే ఆ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. సీజనల్గా వచ్చే వ్యాధులకు సంబంధించి ముందస్తుగానే గొర్రె పెంపకందారులు టీకా, వాటి జీవాలకు టీకాలు వేసుకుంటే ఆ రోగాలు రాకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణ చెప్పుకుంటే మనం జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఈ నాసు రోగం అంటాం, పీపీఆర్ వ్యాధి అనేది, దానికి సంబంధించి టీకాలు ముందుగా వేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ప్రభుత్వం వారు ప్రతి ఏటా కూడా వాళ్ళకి ఫ్రీగానే చేయిస్తారు. తర్వాత ఈ ఏప్రిల్ మాసానికి వస్తే మనకు బొబ్బు వ్యాధి అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, దానికి కూడా మనం ముందస్తుగా టీకాలు గవర్నమెంట్ చేస్తారు. తర్వాత మే నెలలో చూసుకుంటే చిటుకు రోగం సంబంధించి టీకాలు వేస్తారన్నమాట. ప్రజెంట్ ఈ వర్షాకాలంలో జనరల్ ఎక్కువగా నోటి సొంగ వ్యాధి అంటాము మనం, దాన్ని బ్లూటంగ్ డిసీజ్ అంటాం, నీళ్ళు నాలుక వ్యాధి అంటాం అన్నమాట. అది ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది, దీనికి కూడా మనం టీకాలు ఫ్రీగా చేస్తాం. అయితే ఇక్కడ ఈ ప్రజెంట్ ఈ సీజన్లో వచ్చే వ్యాధి నీళ్ళు నాలుక వ్యాధి కాబట్టి

దీనికి సంబంధించి మనం తెలుసుకుంటే దీన్ని మూతి వాపు వ్యాధి అని కూడా అంటారు అన్నమాట. ఎందుకంటే మూతి చుట్టూ కూడా పుండ్లు రావటం, లోపల నోటి చిగురిలో కూడా పుండ్లు రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల దీనికి మూతి వాపు వ్యాధి అని కూడా అని పిలుస్తారనమాట. ఆ నాలుగు కూడా బ్లూ కనిపిస్తుంది కాబట్టి నీలకు నీనాలుగు వ్యాధి అని ఆ పేరు వచ్చింది అనమాట. ఈ వ్యాధి అసలు ఎలా వస్తుందంటే ఇది వైరస్ వల్ల కలిగే వ్యాధి అనమాట. వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఒక గొర్రె నుంచి ఇంకొక గొర్రెకి ఎలా వ్యాప్తి చెందుతుందంటే దోమ కాటు వలన ఈ వైరస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అయితే లక్షణాలు ఎలా ఉంటాయని చూసుకుంటే మనం మందలో ఒకటి రెండు గొర్రెలకు ముందు జ్వరం ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత క్రమేణా జ్వరం అనేది ఎక్కువగా రోజురోజుకి పెరుగుతూ కనీసంగా 105 to 106 టెంపరేచరు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ పెదాలన్నీ కూడా వాయటం, చిగుళ్ళు వాయటం, లోపలంతా కూడా చిగుళ్ళు ఎర్రబడిపోయి పుళ్ళు మాదిరిగా ఏర్పడతాయి అన్నమాట. తర్వాత ఆ వ్యాధి తీవ్రత అనేది రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. తర్వాత అది కాళ్ళ వరకు కూడా వ్యాపిస్తుంది అనమాట. గిట్ల మధ్య భాగంలో కూడా ఎర్రగా పుండ్లు పట్టడం, తద్వారా ఆ గొర్రెలు సరిగ్గా మేత తీసుకోకపోవడం, ఏదైనా గొర్రెలు చూడిపోయి ఉంటే అవి వేసేసుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి దీనికి ఆ సకాలంలో ముందస్తుగా టీకాలు చేయించుకోవడం ఒకటైతే, ఒకవేళ ఎవరైనా చేయించుకోని పక్షంలో వ్యాధి వచ్చినప్పుడు పశు వైద్యం సంప్రదించాలి. సంప్రదించినప్పుడు రెగ్యులర్గా ఒక 7 డేస్ వరకు ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వ్యాధిని ఎలా నివారించాలంటే మనం ముందుగా చెప్పుకున్నాము సీజనల్గా వచ్చేదానికి టీకాలు వేసుకోవాలని. అదేవిధంగా వర్షాకాలంలో ఆ పశువుల పాక ఉంటుంది కదా, ఆ పరిసరాల్లో ఈగలు దోమలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ అనేది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది అనుకున్నాం కాబట్టి దోమలకు సంబంధించిన ఆ నివారణ ఏవైతే ఉన్నాయో మనం వేపాకు పొగ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఆ కష్టం అంతా కూడా ఉదయాన్నే శుభ్రంగా ఈ సైపర్మెథ్రిన్ లిక్విడ్ లాంటిది స్ప్రింకిల్ చేసుకుంటే, స్ప్రే చేసుకుంటే అక్కడ ఆ ఏరియాలో దోమలు వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు మనం అనుకున్నట్టు కానీ వేపాకు పొగ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే రాకుండా ఉంటాయి అన్నమాట. వీటికి చికిత్స అనేది ప్రత్యేకించి పలానా వైరల్ డిసీజ్ కాబట్టి సరైన చికిత్స అనేది ఉండదు. లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. జ్వరం ఉన్నప్పుడు జ్వరం సంబంధించి జ్వరం దగ్గర తగ్గడానికి, తర్వాత ఏదన్నా కొన్ని పశువులు కొన్ని గొర్రెలు దగ్గుతూ ఉంటాయి, దగ్గుతున్నప్పుడు ఆ శ్వాస సంబంధించి ఏవైతే మందులు వాడాలో వాటికి సంబంధించి చేస్తారు అట్లనమాట. లక్షణాలను బట్టి మనం చేయటమే కానీ ప్రత్యేకించి ఈ జబ్బుకి డైరెక్ట్గా మెడిసిన్ అంటూ ఉండదన్నమాట. అయితే ఇక్కడ ఈ నోట్లో పుడ్లు ఏర్పడతాయి కాబట్టి ఆ తద్వారా గొర్రెలు మేత తీసుకోవడం అంత కష్టంగా ఉండదు కాబట్టి నోట్లో ఉండే పుండ్లను 1% పొటాషియం పర్మానెంట్ ద్రావణంతో రెగ్యులర్ కడిగి శుభ్రం చేసుకోవటం, తర్వాత బోరిక్ పౌడర్ అనేది కూడా మనకు హాస్పిటల్స్లో అందుబాటులో ఉంటుంది. వాటితో కూడా ఆ పౌడర్ ఏంటంటే యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఆ పౌడర్తో కూడా నోట్లో మొత్తం ఆ వాటర్లో మిక్స్ చేసుకొని నోటిని శుభ్రం చేసుకుంటే కొంతవరకు కూడా ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గిట్ల మధ్య ఉండే పుండ్లను కూడా పొటాషియం పర్మానేట్ ద్రావణంతో శుభ్రంగా క్లీన్ చేసుకొని అక్కడ హిమాక్స్ ఆయింట్మెంట్ కానీ లోరాక్స్ ఆయింట్మెంట్ కానీ ఇలాంటివి అప్లై చేసుకుంటే కొంచెం ఉపశమనంగా ఉండి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నమాట. పరాన్నజీవులు అంటే అంతర్పరాన్నజీవులు బాహ్య పరాన్నజీవులు ఉంటాయి. అంతర్పరాన్నజీవుల విషయానికి వస్తే ఈ గొర్రెల మందలు ఎక్కువ కూడా ఈ గ్రేజింగ్ అని బయటికి వెళ్తూ ఉంటాయి. ఎక్కడైతే బీడు పొలాలు లేకపోతే కెనాల్స్ పక్కన ఉండేటువంటి గడ్డి మేత తీసుకుంటూ ఉంటాయి. ఆరు బయట మేత మేస్తుంటాయి కాబట్టి జనరల్గా పచ్చిక మీద పరాన్నజీవుల గుడ్లు వాటి మీద ఉంటాయి అన్నమాట. ఇవి ఆ మేత ఈ గొర్రెలు తీసుకున్నప్పుడు ఆ గుడ్లు లోపలికి ప్రవేశించి అది మళ్ళీ పెద్దది అయిపోతుంది అన్నమాట. లోపల అంటే అడల్ట్ తీసుకొచ్చేస్తుంది. అక్కడ నుంచి మన లోపల ఇవి గుడ్లు పెట్టడం వాటి సంత అనేది శరీరం లోపల పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి ఏంటంటే మనం రెగ్యులర్గా డీవార్మింగ్ చేసుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి గొర్రెలకు డీవార్మింగ్ చేసుకుంటే ఆ లోపల అంతర్పరాన్నజీవులు పెడదనేది మ్యాక్సిమం తగ్గే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఈ గొర్రెల పెంపకందారుల కోసం ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఉచితంగా నట్ల నివారణ మందు తాగించే కార్యక్రమం చేపడుతున్నారు. ఆల్మోస్ట్ అందరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయినా కూడా ఎక్కువగా ఏంటంటే మనకు వర్షాలు సీజన్లో కానివ్వండి లేకపోతే ఎండాకాలంలో కానివ్వండి ఇవన్నీ కూడా ఈ పురుగు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి మనం జాగ్రత్తలు అంటే కేవలం ఈ నట్ల నివారణ మందు మాత్రమే తాపించుకుంటే వాటిని మనం రాకుండా చూసుకోవచ్చు అనమాట. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు మనకు జనరల్గా వీటిలో ఏంటంటే టేప్ వామ్స్ అని, రౌండ్ వామ్స్ అని, ఫ్లూక్స్ అని అట్లా రకరకాలు ఉంటాయి. లివర్ ఫ్లూక్ అని, రూమినల్ ఫ్లూక్ అని, తర్వాత స్ట్రాంగ్ ఐలోసిస్ అని కొన్ని కొన్ని వ్యాధులు వస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా వీటికి ఏంటంటే కార్డ్యప జలగ రోగం అంటాం వాడుక భాషలో. ఇదేంటంటే ఇది ఎలా వస్తుందంటే వ్యాధి కారకాలను నత్తగుల్లలు అంటే ఈ పరాన్నజీవి అని ఎలా వ్యాపిస్తుందంటే నత్తల ద్వారా వస్తుందన్నమాట. నత్తలు ఎప్పుడైతే ఈ గడ్డి మీద వాటి గుడ్లను వదిలిపెడతాయి

0: వస్తాయో ఆ గడ్డి తినటం వలన గొర్రెలకు కాజియం జలగరోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం ఒకసారి ఏదన్నా ఈ ప్రమా వ్యాధి తీవ్రత ఎక్కువైపోయి గొర్రెలు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన గొర్రెను మనం కట్ చేసి చూస్తే ఆ లివర్లో ఈ జలగలు అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే మందులో ఒకటి రెండు గొర్రెలు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండానే చనిపోవటం, తర్వాత గొర్రెలు దవడ కింద వాపుగా వచ్చి ఎక్కువగా ఈ పారుతూ ఉంటాయి అన్నమాట, విరేచన డయరీ ఎక్కువ ఉంటుంది. డయరీ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి ఆ గొర్రె నీరసించి చచ్చిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అట్లా ఈ వ్యాధిని ఎట్లా నివారించాలి అంటే జనరల్గా వాటర్ లాక్డ్ ఏరియాస్లో ఈ గొర్రెల్ని మనం మేత తీసుకెళ్లకుండా పొడిగా ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్తే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది. అంటే కొన్ని మురికి కుంట్లో ఉంటాయి అన్నమాట, నీళ్ళు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కొన్ని గొర్రెలు మేత మేస్తూ ఉంటాయి, అక్కడ మేత మేసిన గొర్రెలకు మాత్రమే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సాధ్యమంత వరకు మనం వాటిని వేరే బీడు పొలాల్లో మేపించే విధంగా చూసుకోవాలి. చికిత్స అంటే వాటికి సంబంధించినటువంటి
1: మీరు ఇంతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణ, సమావేశాల తేదీల ఖరారుపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రాజధాని అమరావతి అభివృద్ది పనుల పురోగతి, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏకు సంబంధించిన నిర్ణయాలు, వివిధ అభివృద్ది ప్రాజెక్టులపై మంత్రివర్గం సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలిపారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అమెరికా రాయబారితో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచడం, దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయడం, H1B వీసా ప్రాసెసింగ్ రెన్యువల్, వీసా స్టాంపింగ్ ప్రక్రియను సరళతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, పరిశోధన రంగాల్లో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ కేసుల పురోగతిపై మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమీక్ష నిర్వహించింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్యలు, కేసుల పురోగతిపై చర్చించిన ఉపసంఘం డిపాజిటర్ల ప్రయోజనాలపై చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఏదైతే ఇమూవబుల్ ప్రాపర్టీస్ కింద మేము ఐడెంటిఫై చేశామో అందులో 20,450 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ 20,450 ఎకరాల్లో 14,304 ఎకరాలు, అందులో 6,330 ఎకరాలు ఫిట్ ఫర్ ఆక్షన్ గా మేము గుర్తించాం. త్వరగా ఈ ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టమని సిఐడి డిపార్ట్మెంట్ ని కోరడం జరిగింది. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కొన్ని మిగిలి ఉన్నాయో వాటికి కూడా పరిష్కారం జరిగే విధంగా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ని డెడికేటెడ్ గా అపాయింట్ చేస్తే దాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మేము మా ప్రయత్నం మేము చేస్తాం.
1: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాణ్యత ప్రమాణాలతో అన్ని రోడ్ల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె పండుగ 2.0 కింద వ్యవసాయ క్షేత్రాలకు డొంక రోడ్ల నిర్మాణం వంటి పనులతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం

0: పథకాలు అందుబాటులోకి వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘంతో సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్త్రీనిధి యాప్తో అనుసంధానం చేసి మహిళలకు రుణాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఆర్ఎన్బి కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని రహదారుల్లో 10,238 కిలోమీటర్ల మేర అభివృద్ది పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న రహదారుల అభివృద్దికి, శిథిలావస్థలో ఉన్న సుమారు 100 వంతెనల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. అనంతరం రహదారులు భవనాల శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ వాచ్ ఏపీ రైజ్ ను మంత్రి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకిలో పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారా అద్దంకి రాష్ట్రంలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు, కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వెల్లడిస్తూ,
1: దాదాపు 1,000 ఎకరాల్లో సెన్స్ అనమాట, అంటే రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ జోన్ అనేది సెన్స్. దాని సెన్స్ తయారు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇండస్ట్రీస్ బయట నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, పిల్లలకి, యూత్ కి ఉపయోగం ఉందనే దానికోసం పెట్టాము. కొందరు రామాయపట్నం పోర్టు వస్తుంది, వీటన్నిటి కోసం పెట్టాము. కొంతమంది రైతులు బిల్లింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే రైతులు ముందుకు వచ్చిస్తున్నారో దీన్ని బలవంతంగా కాకుండా రైతులు నొప్పించి ఒకరి తర్వాత ఒకరు నొప్పించి తీసుకుంటా ఉన్నాను అనమాట.
0: సినిమా పైరసీ, టెలిగ్రామ్లలో పైరేటెడ్ కంటెంట్ ప్రసారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత బలోపేతం చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023లో సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టం ద్వారా అనధికారిక సినిమా రికార్డింగ్, ప్రసారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే పైరసీ కంటెంటును తొలగించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 7,393 పైరేటెడ్ లింకులను తొలగించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో నిజమైన భూహక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో 22A నిషేధిత భూములకు సంబంధించిన ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారి హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించడం, యువతలో చేనేతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వీవర్స్ సర్వీస్ సెంటర్ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ అనస్ షాబీ తెలిపారు. అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. భారతీయ చేనేత రంగంలోని సౌందర్యం, నైపుణ్యం, సృజనాత్మకత, సుస్థిరతను ప్రతిబింబించేలా యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ అంతర్గత కర్ణాటకపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ,
2: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల

0: కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: అలాగే తెలంగాణలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 అనంతరం 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ పివివి వరప్రసాద్. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు, ఇంకా సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి సందర్భంగా ఆయనను గురించిన విషయాలు ప్రసారమవుతాయి. అనంతరం పిన్న వయస్సులోనే తనువు చాలించిన మహనీయులు శ్రీ డివి నరసింహ శాస్త్రి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో సామెతల్లో స్త్రీ గురించి శ్రీమతి కె కాశీ తులసి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 10:00 అనంతరం 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం 6:00 తదుపరి రాత్రి 11:00 హిందీలోను, అనంతరం 6:05 9:11 ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఇంకా 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:05 అనంతరం 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు, ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ ఎ జయసంపత్ గార్లతో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, ఇంటర్వ్యూ విత్ డాక్టర్ ఎం గంగాదేవి సైంటిస్ట్ అగ్రోనమీ కేవీకే ల్యామ్ గుంటూర్ని, స్పాన్సర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ జిల్లా సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ఎలా, ఈ అంశం గురించి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న శ్రీ మోపూరి రంగస్వామి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఆకుల వెంకటేశ్వర్లు. 8:15 అనంతరం 10:00 పార్లమెంట్ రివ్యూ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15

స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిపిన సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ఆధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హర్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుదిదశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఇక వివరాలు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సారెండోస్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్ కు భారత్ సరియైన వేదిక కాగలదని చెప్పారు. భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా సంస్థ తరఫున సారెండోస్ చెప్పారు. రీఇమాజినింగ్ కేర్ స్ట్రాటజీస్ ఫర్ ఎంపవరింగ్ కేర్ గివర్స్ ఇన్ వికసిత్ భారత్ అట్ 2047 పేరిట నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. సమ్మిళిత వృద్ది, సామాజిక అభివృద్ది సాధనకు సమగ్ర సంరక్షణ పర్యావాస వ్యవస్థ కీలకమని నివేదిక తెలియజేసింది. నైపుణ్యం కలిగిన సంరక్షకులకు ప్రపంచ కేంద్రంగా భారతదేశ సామర్థ్యాలను బలోపేతం చేయడంలోనూ ఈ అంశాలు ముఖ్యమని పేర్కొంది. నీతి ఆయోగ్ ఉపాధ్యకుడు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మాట్లాడుతూ, ఈ రంగంలో భారతదేశ దీర్ఘకాలిక అభివృద్దికి ఈ వ్యూహం కీలకమైందని చెప్పారు. సంరక్షణ అనేది కేవలం చికిత్సకే పరిమితం కాదని అన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, కేర్ గివింగ్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యకుడు, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథం సహాయకారి కాగలదని భారత్ సూచించింది. మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కొలంబో పర్యటన సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో జాలరుల అంశం ప్రస్తావనకు వచ్చింది. శ్రీలంక పర్యటన సందర్భంగా మిశ్రీ దేశాధ్యకుడు అనుర కుమార దిశనాయకే, ప్రధానమంత్రి హరిణి అమరసూర్య, విదేశాంగ మంత్రి విజితా హేరత్, విదేశాంగ కార్యదర్శి అరుణి రానరాజాలతో విడివిడిగా సమావేశమయ్యారు. భారత్ శ్రీలంకల మధ్య జాలర్ల అంశం అనేక దశాబ్దాలుగా సమస్యాత్మకంగా ఉన్న విషయం తెలిసిందే. పాక్ జలసంధిలో మన జాలర్లపై లంక నావికాదళ అధికారులు కాల్పులు సైతం జరపడం, వారి నౌకలను స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు పలు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుండటంతో ఈ అంశాన్ని సహకార స్ఫూర్తితో పరిష్కరించాలని భారత్ కోరుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై నమ్మదగిన, ధృవీకరించదగిన, తిరుగులేని చర్యలు తీసుకోవాలని భారతదేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. చట్టవిరుద్దంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత్ భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలి.

0: అని స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యౌమి ఇస్తెహసల్ పై చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూకాశ్మీర్ లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, అవిభాజ్య అంగాలని పునరుద్ఘాటించారు.
1: This so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: భారత విద్యారంగాన్ని బలోపేతం చేసే వివిధ పథకాలు, విధానాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న సీనియర్ అధికారులతో సమీక్షించారు. విద్యారంగంలో నాణ్యత, సమిళిత తత్వాలను అభివృద్ది చేసేందుకు కీలక కార్యక్రమాల పటిష్ట అమలుకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించామని మంత్రి సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు, భవిష్యత్ అభిముఖ విద్యా వ్యవస్థ తయారీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 375A అధికరణాల రద్దుకు సంబంధించి 7 క్రితం తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ ప్రజల జీవితాల్లో సమూలమైన సకారాత్మక మార్పులు సంభవించాయని, ఆ ప్రాంతాలు మునుపెరుగని అభివృద్దిని చవిచూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మౌలిక వసతులు విస్తృతమయ్యాయని, విద్య, వైద్య, వ్యవస్థాపక, క్రీడా రంగాల్లో అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయని చెప్పారు. రాజ్యాంగ అమలు పటిష్టపడటంతో దశాబ్దాల పాటు రాజ్యాంగ హక్కులు కోల్పోయిన మహిళలు, అణగారిన వర్గాల వారికి వారి హక్కులు తిరిగి లభించాయని, వారు సాధికారులయ్యారని అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిన్న ఏర్పాటైన ఆఫ్రికా డే వేడుకల్లో పాల్గొన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య, పెట్టుబడి భాగస్వామి అయినందుకు భారత్ గర్విస్తోందని, గత ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం 93 బిలియన్ల మేర జరిగినట్లు చెప్పారు. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు భారత్ ఆఫ్రికాతో సమ్మిళిత డిమాండ్ ఆధారిత అభివృద్ది సహకారాన్ని వాంఛిస్తోందని అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరు సహా భారత్, ఆఫ్రికాల మధ్య చారిత్రక, సాంస్కృతిక బంధాలు బలమైనవని అన్నారు. అభివృద్ది చెందుతున్న గ్లోబల్ సౌత్ కు భారత్ కట్టుబడి ఉందని, భారతదేశ G20 అధ్యక్షత కాలంలో ఆఫ్రికా యూనియన్ కు శాశ్వత హోదా కల్పన ఇందులో భాగమేనని జయశంకర్ వ్యాఖ్యానించారు.
2: India is proud to be one of Africa's largest trade and investment partners. Our bilateral trade stands at $93 billion last year. Similarly, India has emerged as one of the top investors in Africa with cumulative investments exceeding $80 billion. And these are spread across a varied set of sectors, from telecom, energy, pharmaceuticals, infrastructure, agriculture and digital services.
0: ఒమాన్ తో హార్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుదిదశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందం ఖరారైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన జలసంధి తిరిగి ప్రారంభమవడం, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం తొలగిపోయి యుద్దం ముగింపునకు దారితీయవచ్చని భావిస్తున్నారు. అయితే ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన ఆంక్షలను అమెరికా రద్దు చేస్తే తప్ప ఒప్పందం కుదరకపోవచ్చు. ఒప్పందం కుదిరినప్పటికీ హార్ముస్ జలసంధిపై తన పట్టును పూర్తిగా వదులుకోబోమని ఇరాన్ స్పష్టం చేసింది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. హానికరమైన కంటెంట్, సైబర్ బైటింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని పేర్కొన్నారు. కాగా బాలల లైంగిక వేధింపులకు చెందిన కంటెంట్, డీప్ ఫేక్ కంటెంట్ వేదిక నిర్వహణలో దొర్లుతున్న తప్పులకు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. హాకీ. 16వ ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. కోయంబత్తూరులో జరిగిన డివిజన్ ఏ మ్యాచ్ లో పంజాబ్ కర్ణాటకను 5-2, ఒడిషా హర్యానాను 5-1, జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ను షూటౌట్ లో, మధ్యప్రదేశ్

0: దాద్రానగర్ హవేలీపై 7-3 గోల్స్ తో గెలుపు సాధించి సెమీఫైనల్స్ కు చేరాయి. ఇవాళ జరగబోయే సెమీఫైనల్స్ లో పంజాబ్ ఒడిశాతో, జార్ఖండ్ మధ్యప్రదేశ్ తో పోటీ పడతాయి. నిన్న సమావేశమైన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ కీలక విధాన రెపో రేట్లో ఎటువంటి మార్పులు లేకుండా 5.25% వద్దనే ఉంచాలని నిర్ణయించింది. తటస్థ వైఖరిని కొనసాగిస్తూనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అభివృద్ది లక్ష్యాలను 6.6 నుంచి 6.7కు పెంచాలని నిర్ణయించింది. భారత్లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ ఫ్లిక్స్ కోసీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హార్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుదిదశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఇంకా సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి సందర్భంగా ఆయనను గురించిన వివరాలు వింటారు. అనంతరం పిన్న వయస్సులోనే తనువు చాలించిన మహనీయులు శ్రీ డివి నరసింహశాస్త్రి గారి ప్రసంగం వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: ముఖాన మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బబ్బలా
4: సై బాల్,
3: నడువులో తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి చేరవేయడం. నవజాత శిశువుల ఆరోగ్యమైన ఎదుగుదలకు తల్లిపాలే ఉత్తమమైన ఆహారమనే విషయాన్ని ప్రజల్లో చైతన్యం కల్పించడం, పుట్టిన గంటలోపే తల్లిపాలను ప్రారంభించడం, తొలి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు, వ్యాధి నిరోధక శక్తి మరియు సమృద్ధిగా లభిస్తాయి. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారం మాత్రమే కాదు, ప్రకృతి ప్రసాదించిన అమృతం కూడా. తల్లి పాలలో ఉండే పోషకాలు శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి. అలాగే తల్లిపాలు తాగే పిల్లల్లో ఇన్ఫెక్షన్లు, పోషకాహార లోపం వంటి సమస్యలు తగ్గుతాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రసవానంతరం త్వరగా కోలుకోవడానికి, కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి తల్లిపాలు తోడ్పడతాయి. అందుకే కుటుంబ సభ్యులందరూ తల్లికి అవసరమైన సహకారం అందించడం ఎంతో ముఖ్యం. తల్లిపాల వారోత్సవాలు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తాయి. అవేంటంటే, తల్లిపాలు ప్రతి శిశువు హక్కు, ప్రతి తల్లికి మద్దతు మన బాధ్యత. ఆరోగ్యవంతమైన పిల్లలు, ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలే బలమైన పునాది. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రతి తల్లి ఆత్మవిశ్వాసంతో బిడ్డకు తల్లిపాలు అందించేలా ప్రోత్సహిద్దాం. ఆరోగ్యవంతమైన భావితరాల నిర్మాణానికి మనమంతా కలిసి కృషి చేద్దాం. మీరింతవరకు నేటిమాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల గురించి విన్నారు.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బిఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 6న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతిని స్మరించుకుంటాం. 1881లో స్కాట్లాండ్లో జన్మించిన ఫ్లెమింగ్ వైద్య శాస్త్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన గొప్ప శాస్త్రవేత్త. ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను కాపాడాయి. వైద్యరంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా 1945లో శరీర విజ్ఞాన శాస్త్రం లేదా వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు. 1928లో ఫ్లెమింగ్ తన ప్రయోగశాలలో నిర్వహిస్తున్న పరిశోధనల సమయంలో ఒక ప్రత్యేక శిలీంద్రం పెన్సిలినియం బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని గమనించారు. ఈ విశేష పరిశీలనే ప్రపంచంలోని తొలి విజయవంతమైన యాంటీబయోటిక్ పెన్సిలిన్ ఆవిష్కరణకు దారితీసింది. ఈ ఆవిష్కరణతో న్యూమోనియా, గాయాల ఇన్ఫెక్షన్లు, సిప్సిస్ వంటి అనేక బ్యాక్టీరియా సంబంధిత వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పు వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా పెన్సిలిన్ లక్షలాది మంది సైనికుల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. అయితే యాంటీబయాటిక్స్ను వైద్యుల సూచన మేరకే సరైన మోతాదులో సరైన కాలం పాటు వాడాలని ఫ్లెమింగ్ అప్పుడే హెచ్చరించారు. అవసరం లేకుండా లేదా మధ్యలోనే మందులు ఆపివేయడం వల్ల యాంటీబయాటిక్ నిరోధకత పెరిగి భవిష్యత్తులో చికిత్స కష్టమవుతుందని ఆయన సూచించారు. సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి సందర్భంగా ఆయన చేసిన అపూర్వ సేవలను స్మరించుకుంటూ యాంటీబయాటిక్స్ను బాధ్యతాయుతంగా ఉపయోగించడం ద్వారా ఆయన సందేశాన్ని ఆచరణలో పెడదాం. మీరింతవరకు సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి సందర్భంగా ఆయన గురించిన విషయాలు విన్నారు.

0: కార్యక్రమంలో పిన్న వయసులోనే తనువు చాలించిన మహనీయులు శ్రీ డివి నరసింహశాస్త్రి గారి ప్రసంగం వింటారు.
1: జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు మరణించక తప్పదని గీతావాక్యం. అయితే ఎంతకాలం బతికాము అన్నది కాదు, ఎలా బతికాము, నాగరిక సమాజానికి ఏమి అందించాము అన్నదే ముఖ్యం. జీవితం అన్నది కరిగిపోయే మనసు, ఎదగడమే పరమావధిగా ఉన్నదాన్ని నలుగురికి పంచడం అనేది మహనీయులకే చెల్లుతుంది. ఈ భూమిపై నుండి వెళ్ళిపోతూ సిద్ధాంతాన్నో ఆదర్శాన్నో పోరాటాన్నో జ్ఞానాన్నో ఏదో ఒకటి ప్రపంచమంతా గుర్తించేలా వదిలి వెళ్ళిపోతారు. అలా తనువుతో పాటు తమ యొక్క విధానాలను ప్రపంచానికి వదిలి చిన్న వయసులోనే తనువు సాధించిన మహనీయులు ఎందరో, వారిలో కొందరి గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ఝాన్సీ లక్ష్మీబాయి 1835లో జన్మించి రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడి కేవలం 23 సంవత్సరములు మాత్రమే జీవించి 1858లో బ్రిటిష్ వారి చేతిలో వీరమరణం పొందిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. 1835వ సంవత్సరం నవంబర్ 19 మరాఠా బ్రాహ్మణ వంశస్థులైన రాజశ్రీ మోరోపంత్ తాంబే భాగీరథి దంపతులకు వారణాసిలో ఆమె జన్మించింది. చిన్నప్పుడు ఆమె పేరు మణికర్ణిక. చిన్నప్పుడు వీరి తల్లిదండ్రులు బీరూంకు మకాం మార్చారు. పీష్వా బాజీరావు వద్ద కర్రసాము, కర్పిసాము, విలు విద్య, గుర్రపు స్వారీలలో తర్ఫీదు పొందింది. ఝాన్సీ మహారాజు గంగాధరరావును 1842లో వివాహమాడింది. వారికి ఒక పుత్రుడు జన్మించి 3వ ఏటనే మరణించాడు. 1853 నవంబర్ 20 దామోదరరావు అనే 5 ఏండ్ల బాలుని దత్తత స్వీకరించిన గంగాధరరావు మరణించాడు. దత్త స్వీకారం చెల్లదని రాజ్యం సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీని వశపరచుకోవాలని బ్రిటిషు వారు భావించారు. బ్రిటిషు వారితో అమీటిమీ తేల్చుకోవాలని గ్వాలియర్ యుద్ధానికి సన్నద్ధమై తన దత్తపుత్రుని వీపుకు కట్టుకొని బ్రిటిషు వారితో భీకరంగా తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి 1858 జూన్ 17 యుద్ధంలో అసూలు వాల్చిన వీరవనిత లక్ష్మీబాయి. భగత్ సింగ్ విప్లవం వర్ధిల్లాలి అన్న నినాదంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి 24 సంవత్సరములకే ఉరికంబం ఎక్కిన అతిపిన్న వయస్కుడు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్. 1917వ సంవత్సరంలో జన్మించి 1931వ సంవత్సరంలో దేశ స్వాతంత్రం కోసం ఉరికంబం ఎక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్. తన 12 ఏండ్ల వయస్సులో 1919 ఏప్రిల్ 15 జరిగిన జలియాన్వాలా బాగ్ సంఘటన అతని హృదయాన్ని కలచివేసింది. ఆవేశంతో ఊగిపోయాడు. విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాడు. 1920లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు.

బ్రిటిష్ విద్యను నిరసిస్తూ లాలా లజపతిరాయ్ స్థాపించిన లాహోర్ జాతీయ కళాశాలలో చేరాడు. లాహోర్ కాలేజీలో అనేక పుస్తకాలను చదివాడు. ఆంగ్ల భాషపై పట్టు సాధించాడు. భగవతీ చరణ్ బోరా, సుఖదేవ్ లాంటి వీరులతో కలిసి 1924 నవజవాన్ భారత్ సభ స్థాపించాడు. ఆంగ్లేయులపై ఆకస్మిక దాడులు, కత్తిసాము, కర్రసాము, తుపాకీ శిక్షణ, మందుగుండు సామగ్రి తయారీ దీని లక్ష్యాలు. బ్రిటిషు వారు 1927 మే 27 భగత్ సింగ్ను అరెస్టు చేసి లాహోర్ జైలులో ఉంచి చిత్రహింసలు పెట్టారు. అయినా భగత్ సింగ్ లొంగలేదు. చేసేది ఏమీ లేక బ్రిటిష్ వారు వదిలివేశారు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తే దారికి వస్తాడని ఒత్తిడి చేశారు. దీంతో 27 ఇంటి నుండి వెళ్ళిపోయాడు. 1928 హిందుస్థాన్ సోషలిస్ట్ అసోసియేషన్ సుఖదేవ్ అజాతులతో కలిసి స్థాపించాడు. ఈ సంస్థ మేనిఫెస్టో ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ తయారు చేశాడు. 1929 ఏప్రిల్ 8 భారత పార్లమెంటులో బాంబు వేశాడు. భగత్ సింగ్తో పాటు సుఖదేవ్, రాజ్గురు ముగ్గురిని లాహోర్ జైల్లో 1931 మార్చి 30 ఉరితీశారు. అప్పటికి భగత్ సింగ్ వయస్సు కేవలం 25. చంద్రశేఖర్ ఆజాద్. నీలో ఉన్నది ఉప్పు నీరా, అయితే నీకోసమే బతుకు. ఉడుకు రక్తం అంటావా, దేశం కోసం మరణించు. బతికుండగా తెల్లవాళ్ళు నన్ను పట్టుకోలేరు, వాళ్ళకంత దమ్ము లేదు అంటాడు చంద్రశేఖర్. అతని అసలు పేరు చంద్రశేఖర్ తివారీ. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమ సమయంలో తాను చదివే పాఠశాల ముందే 15 సంవత్సరాల ధర్నా చేశాడు. పోలీసులు పట్టుకెళ్లగా మేజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు ఖరారు చేశాడు. అప్పటి నుండి చంద్రశేఖర్ తివారీ కాస్త చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు. భగత్ సింగ్ సుఖదేవులతో కలిసి 1928 హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను స్థాపించాడు. పార్లమెంటుపై బాంబు దాడి కేసులో న్యాయస్థానాలు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులకు ఉరిశిక్షలు ఖరారు చేశాయి. వారిని విడిపించేందుకు ఎంతగానో ప్రయత్నించాడు ఆజాద్. అందుకోసం జవహర్లాల్ నెహ్రూను సైతం కలిసి అభ్యర్థించాడు. నెహ్రూ సహకారం లభించలేదు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను విడిపించేందుకు అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్లో విప్రోమిత్రులతో కలిసి సమావేశమై చర్చిస్తున్నాడు. వారిలో ఒకరు పోలీసు ఇన్ఫార్మర్గా మారడంతో పోలీసులు చిట్టుముట్టారు. ఆజాద్ తన వద్దనున్న తుపాకీతో 3 పోలీసులను మట్టుబెట్టాడు. పోలీసులు తనను తాకకుండా తుపాకీతో కాలుస్తూ బతికుండగా పోలీసు వారికి చిక్కకూడదు అని మిగిలిన ఒకే ఒక్క తోటతో తనకు తాను కాల్చుకొని నేరగొడిగాడు ఆజాద్. భగత్ సింగ్ను ఉరితీయడానికి సరిగ్గా 25 రోజుల ముందే ఆత్మత్యాగం చేసిన ఆజాద్ స్వాతంత్రం అంటే ఆత్మగౌరవం అని నిరూపించాడు. జాన్ కీట్స్. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫార్ ఎవర్. అందమైన వస్తువు శాశ్వతానంద హేతువు అనే పాదంతో ఎండిమియాన్ అనే 4000 పాదాల కావ్యరచనకు ఉపక్రమించిన వ్యక్తి జాన్ కీట్స్. కీట్స్ 1795 అక్టోబర్ 31 లండన్లో జన్మించాడు. నా అన్నవాళ్ళు లేక దుర్భర జీవితం అనుభవించిన కీట్స్ ఓ కంపెనీలో మెడికల్ అప్రెంటిస్గా చేరాడు. సాధించాలని జీతం, అసంతృప్తి, ఆవేదన, దుఃఖం. ఆ స్థితిలో 1814 చార్లెస్ క్లోడెన్ క్లార్క్ అన్న వ్యక్తితో స్నేహం మొదలై అతని ప్రేరణతో ఆంగ్లంలోని పునరుజ్జీవ సాహిత్యాన్ని చదివాడు. ఎడ్మండ్ స్పెన్సర్ రాసిన ఫెరరీ క్వీన్ 16వ శతాబ్దపు కావ్యాన్ని చదివాడు. భావ కవితకు రేకులు తొడిగిన పుస్తకం అది. విలియం బ్లేక్, వర్డ్స్వర్త్ లాంటి కాల్పనిక కవులకు ప్రాణమిచ్చిన కవిత్వం అది. కీట్స్ని కీట్స్గా మార్చిన కావ్యం అది. 1817 కీట్స్ తొలి పుస్తకం పోయమ్స్కు మంచి పేరు రాలేదు. అలాంటి నైరాశ్య స్థితిలో 1817 కీట్స్కు పరిచయమైంది ఇజాబెల్లా జోన్స్. ఆమె సాహిత్య ప్రియురాలు కావడంతో ఇద్దరు సన్నిహితులైనారు. ద ఈవ్ ఆఫ్ సెయింట్ ఆగ్నెస్, హుష్ హుష్ గేయం ఆమె ప్రేరణతో రాసినవే. 1818 నవంబర్లో హ్యామ్స్టెడ్ ప్రాంతానికి వెళ్ళగా అక్కడే ఆయనకు పరిచయమైంది 16 ఫ్యానీ బ్రౌన్ అనే అమ్మాయి. ఇద్దరూ కవితా ప్రేమికులే. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కీట్స్, కానీ ఆమె తల్లి అంగీకరించలేదు. ఆమె విరహంలో రాసినవే

0: ఓడు టు నైటింగేల్, ఓడు టు గ్రీషియన్ అన్న గేయాలు, ఓడు టు మెలాంకెలి, ఓడు టు ఫ్యానీ, ఇవన్నీ ప్రేమ విఫలం కావడంతో రాసినవే. ప్రేమకు వివేకంతో పని లేదంటాడు కీట్స్ తన ఓడు టు సైకిలో. గతంలో కీట్స్ కవిత్వాన్ని విమర్శించిన వారే గుండెలకు హత్తుకున్నారు. 1920లో క్షయవ్యాధికి గురై లండన్ వదిలి రోమ్ చేరుకున్నాడు. క్షయవ్యాధిగ్రస్తుడై నరకాన్ని సవిచూశాడు. చివరకు 1821 ఫిబ్రవరి 23న తన 25 ఏట కీట్స్ ప్రాణగానం ఆగిపోయింది. తన సమాధిపై తన పేరు రాయవద్దన్నాడు కీట్స్. కృష్ణశాస్త్రి లాంటి తెలుగు భావకవులు కీట్స్ కవిత్వాన్ని అనుసరించారు. శ్రీనివాస రామానుజన్ జీవించింది 32 సంవత్సరములు అయితేనేమి, 3900 పైగా సిద్ధాంతాలను సూత్రాలను అందించిన గణిత మేధావి శ్రీనివాస అయ్యంగార్ రామానుజన్. గత 1000 ఏళ్ల కాలంలో భారతదేశం బాహ్య ప్రపంచానికి అందించిన విశేష కానుక శ్రీనివాస అయ్యంగార్ రామానుజన్. నేటి యువతకు ఆరాధ్యమైన అసలైన హీరో శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించాడు. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు రామానుజన్ను దారిద్ర్యం పులిలా వెంబడించింది. అతనికి లెక్కలంటే ప్రాణం. 11 ఏళ్ల వయసులో ఎస్ఎస్ లోని వ్రాసిన అడ్వాన్స్డ్ ట్రిగనామెట్రీ పుస్తకాన్ని చదివాడు. 16 ఏళ్ల వయసులో జార్జ్ షూ బ్రిడ్జ్కార్ రచించిన ఎ సినాసిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ చదవడంతో రామానుజన్ దృక్పథంలో గణితం మేధలో విప్లవం విస్ఫోటనం వచ్చాయి. 1906లో పచ్చయ్యప్ప కాలేజీలో చేరేందుకు మద్రాసు వెళ్ళాడు. అక్కడి రామానుజాచార్యార్ అనే లెక్కల లెక్చరర్ రామానుజన్ నోట్స్ చూసి సీటు ఇప్పించాడు. రామానుజాచార్యర్ ప్రోద్బలంతో 100 కొద్ది సూత్రాలు రాత్రింబవళ్ళు రాసేవాడు. ఆకుపచ్చ ఇంకుతో రాసిన ఆ పేజీలు నేటికీ గణిత విద్యార్థులకు శిరోధార్యాలు. మొదటి నోట్బుక్లో 16 అధ్యాయాలు 134 పేజీలు, రెండో దానిలో 21 అధ్యాయాలు 252 పేజీలు, మూడో బుక్లో 32 పేజీలు ఉన్నాయి. శ్రీనివాస రామానుజన్కు 1908లో వివాహమైంది. వివాహం కావడంతో ఉద్యోగం కోసం మద్రాసు పోర్టు ట్రస్టులో గుమాస్తాగా నెలకు 30 రూపాయల జీతానికి చేరాడు. ఒకరోజు ఎడ్వర్డ్ రాస్ను కలిసి తన నోట్స్ చూపడంతో వాటిని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలకు పంపాడు. దాంతో కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ హార్డీ వెంటనే రామానుజన్ను లండన్ రమ్మన్నాడు. లండన్లో హార్డీతో కలిసి 5 సంవత్సరములు పనిచేశాడు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త పిసి మహలనోబిస్, రామానుజన్ ఒకే రూమ్లో లండన్లో ఉండేవారు. అయితే లండన్లో ఉండగానే రామానుజన్ ఆరోగ్యం క్షీణించింది. 1919 మార్చి 13న భారత్కు తిరిగి వచ్చాడు. 1920 ఏప్రిల్ 26న తన 32వ ఏట తను చాలించాడు. ఇలా ఎందరో మహానుభావులు తమ యొక్క పిన్న వయసులో తనువు చాలించిన వారి యొక్క స్మృతులు సేవలు మనకు మిగిల్చి ధ్రువతారలుగా వెళ్ళిపోయారు. అలాంటి చిన్న వయసులోనే తనువు చాలించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.
1: మీరింతవరకు పిన్న వయసులోనే తనువు చాలించిన మహనీయులు శ్రీ డివి నరసింహశాస్త్రి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో సినీ గీతం వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. గాలి తెచ్చిన గుసగుసల్లో ఓ మధురమైన స్వరం దాగి ఉంది. వెన్నెల రాసిన వెలుగుల్లో ఓ అందమైన గీతం పూసింది. ఆ స్వరాల సుగంధాన్ని మీ హృదయానికి చేరవేసేందుకు ఒక మధుర గీతం వచ్చేస్తుంది. వినబోతున్న పాట తమ్ముడు చిత్రానికి గాను రమణ గోగుల సునీత పాడిన పాట వింటారు. సంగీతం రమణ గోగుల, సాహిత్యం సిరివెన్నెల.

పదాలు చెప్పలేని భావాలను స్వరాలు ఎంతో అందంగా పలుకుతాయి. ఆ పలుకుల్లో ప్రేమ ఉంది, ఆ ప్రేమలో సంగీతం ఉంది. వచ్చేస్తున్న మధుర గీతం. నువ్వు నేను చిత్రానికి గాను ఎస్పి చరణ్ ఉషా పాడిన పాట వింటారు.

0: మీ పనుల అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 0859622-3393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
2: మీరు వింటున్నారు 101.5 MHz మార్కాపురం ఎఫ్ఎం కేంద్రం. సంగీతానికి చిరునామా, మనసుకు ఆహ్లాదం మీ అభిమాన కార్యక్రమం భావలహరి, మృదుమధుర గీతమంజరి. నిశ్శబ్దానికి అర్థం చెప్పేది సంగీతం, భావాలకు రూపమిచ్చేది సాహిత్యం. ఈ రెండూ కలిసిన అపురూపమైన మధుర గీతం ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. కార్యక్రమంలో వినబోతున్న పాట హుషారు చిత్రానికి గాను చిత్ శ్రీరామ్ పాడిన పాట వింటారు. సంగీతం రాధన్.

వెన్నెలలా చల్లగా వాన చినుకులా హాయిగా మీ మనసును పలకరించే మెలోడీ సాంగ్స్తో 101.5 మెగాహెడ్జ్ మార్కాపురం ఎఫ్ఎం కేంద్రం అందిస్తున్న భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో వినబోతున్న పాట ఆర్య చిత్రానికి గాను సాగర్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల.

జ్ఞాపకాల తోటలో పూసే ప్రతి పువ్వుకి ఒక పరిమళం ఉంటుంది. జీవిత ప్రయాణంలో మిగిలిపోయే ప్రతి క్షణానికి ఒక పాట ఉంటుంది. అలాంటి ఒక మెలోడీ మీ ముందుకు వచ్చేసేస్తుంది. వినబోతున్న పాట నువ్వే.

స్వరాలతో సాహిత్యంతో ఎన్నో హృదయాల్లో నిలిపిన ఒక అద్భుతమైన పాట ఇప్పుడు మీకోసం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ఖుషీలోని ఉదిత్ నారాయణ గానం చేసిన పాట. యువత హృదయాలను అలరించిన ఈ అందమైన గీతాన్ని ఆస్వాదించండి. 101.5 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఎఫ్ఎం కేంద్రంతోనే ఉండండి.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: వ్యక్తి సలహా సంఘం సమావేశం వంటి పలు ముఖ్యమైన అంశాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. సామర్లకోట పిఠాపురం బ్రాంచ్ కాలువల్లో పేరుకుపోయిన పూడిక గుర్రపు నాచును తొలగించి చివరి ఎకరం వరకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కాకినాడ జిల్లాలో పర్యటనలో భాగంగా సామర్లకోటలోని పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 0 పాయింట్, సామర్లకోట ఏలేరు కెనాల్ రెగ్యులేటర్ను మంత్రి పరిశీలించారు. అనంతరం పిఠాపురంలో జలవనరుల శాఖ అధికారులతో రైతులతో ఏలేరు ఆయకట్టుకు నీటి విడుదలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా గోదావరి డెల్టాలోని 10,60,000 ఎకరాలకు సాగు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పెద్దాపురంలో సుమారు 4,06,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటును ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 25 టన్నుల చెత్తను సేకరిస్తున్న పట్టణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 40 టన్నుల పొడి తడి చెత్తను శాస్త్రీయ పద్దతిలో శుద్ది చేసే సామర్థ్యంతో ఈ ప్లాంటును నిర్మించినట్లు ఆయన తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీజీహెచ్లోని ఎమర్జెన్సీ, ఐసీయూ, ఈఆర్ఐసీయూ వార్డులతో పాటు ఎక్స్రే, ఎంఆర్ఐ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, పారిశుధ్య నిర్వహణ, శౌచాలయాల సౌకర్యాలు, మందుల లభ్యతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాకినాడ నగరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని మరింత కృషి చేసి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు సేకరించిన ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్దతుల్లో నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కాకినాడ నగరంలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 అధికారులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి, విద్యా పురోగతికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఎంతో కీలకమని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. పిఠాపురం మండలం జగ్గయ్య చెరువులోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 మెగా పీటీఎం కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల చదువు, ప్రతిభ, సమయపాలనతో పాటు పాఠశాలలు అందుతున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సాగునీటి సలహా సంఘం సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖరీఫ్ సాగునీటి విడుదలపై సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ఏలేరు ఆయకట్టు పరిధిలోని 53,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏలేరు జలాశయం నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ప్రత్యేక సాగునీటి సలహా సంఘం నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవా సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్, రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షులు ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు మీరు కాకినాడ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన పివివి వరప్రసాద్, ఆకాశవాణి కాకినాడ జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233 93, ఎస్టీడీ కోడ్ 08596. మరొక్కసారి మా ఫోన్ నెంబర్

0: రెండు మూడు మూడు తొమ్మిది మూడు ఎస్టీడీ కోడ్ 08596 కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరండి? ఓబయ్ గారు. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు? మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. మీ వాయిస్ అర్థం కావట్లేదు.
1: ఎదురీత సినిమా పేరు?
0: ఎదురీత.
1: ఎదురీతలో మంచి రామారావు పాట ఉందమ్మా.
0: ఎదురీతలో
1: ఏ
0: పాట?
1: ఎదురీతకు పతి అందం అన్న పాట ఉందమ్మా.
0: టైటిల్ సాంగ్ ఉందంటారా? ఏం చేస్తుంటారండి?
1: అమ్మా నేను కుమ్మర్తె తయారు చేస్తుంటాను.
0: ఓకే అండి, మీరు కోరిన పని చేస్తున్నాను.
1: మరి అమ్మా
0: చెప్పండి.
1: నాగేడుపల్లి కొండమ్మ ఇతలకు
0: చాలా మంది శ్రోతలు ఉన్నారు కదండి, అందుకని కలవట్లేదు. ట్రై చేస్తున్నామనండి, కలుస్తుంది. మీరు కోరిన పాటను ప్లే చేసేస్తున్నాను, వినేసేయండి.
1: సరే అమ్మా.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎవరు మాట్లాడుతున్నారు?
5: నాగమణి.
4: నాగమణి గారు, హలో. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: కొత్తపల్లి మేడం.
4: కొత్తపల్లి నుంచి?
5: అవును మేడం.
4: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు?
5: కలిసి నడుద్దాంలో శ్రీకాంత్ది పాట వేయండి మేడం. ఏ నా టీచర్
4: కలిసి నడుద్దాంలో.
5: అవును మేడం.
4: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను. కార్యక్రమం విన్నారా మార్నింగ్?
5: వింటున్నాం మేడం.
4: ఏ కార్యక్రమం? భావలహరి విన్నారా? ఓకే అండి, వినేసేయండి మీరు కోరిన పాట.
5: ఓకే మేడం,
4: థ్యాంక్ యూ అండి. ఇలానే కాల్ చేస్తాను.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సావన్కర్ గంగాధర్ కొండలవాడి, నాందేడ్, మహారాష్ట్ర.
0: మహారాష్ట్ర నుంచి కాల్ చేస్తున్నారండి.
1: అవును మేడం.
0: ఓకే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వేయమంటారు?
1: పెద్ద సాయిబాబా మాత్య నుంచి సాయి దివ్య రూపం ఈ
0: సాయిబాబా
1: పాట.
0: మహత్యమా?
1: సాయిబాబా మాత్య.
0: ఏం చేస్తుంటారండి?
1: నేను రిటైర్మెంట్ మేడం, వ్యవసాయ దళ మార్కెట్ కమిటీలో పనిచేసిన.
0: ఓహో,
1: 24లో రిటైర్మెంట్ అయినా.
0: ఓకే ఓకే.
1: రేడియో
0: అందులో ఏ
1: అంటున్నా
0: పాట
1: మేడం.
0: అండి?
1: సాయి దివ్య రూపం మేడం.
0: సాయి దివ్య రూపం
1: అంటే మా మిత్రుడు కూర్చొని శ్రీహరి
0: అది హే
1: నచ్చాపూర్.
0: పాండురంగ అదండి.
1: ఏమండి
0: ఓకే అండి, తప్పకుండా ప్లే
1: మేడం, మా
0: చేస్తాం.
1: మిత్రులు కూర్చొని శ్రీహరి, నర్సాపురం ప్రవీణ్, అజీజ్ బాయ్, తుకారాం జాదవ్, చాపా భువనేశ్వర్, వీళ్ళందరి కోసం మేడం మీకోసం పాట.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరి కోసం ప్లే చేస్తున్నాను. మీరు ఇంత దూరం నుంచి కాల్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి. ఇలానే వింటూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టిడి కోడ్ 08596. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు బాబు మేడం, లారీ డ్రైవర్ బాబు మార్కాపురం. బాగున్నారా మేడం?
0: బాబు గారు బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: మేము బాగానే ఉన్నాం మేడం. ఇందాక బావలారిలో బాగుంది మేడం పాట.
0: ఏ పాట నచ్చింది మీకు?
1: ఈ ప్రోగ్రామ్ మొత్తం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి, ఏ చిత్రంలో?
1: ఈ కిల్లర్ కిల్లర్ ఇది చుట్టాలు ఉన్నారు జాగ్రత్త,
0: చుట్టాలు ఉన్నారు జాగ్రత్త,
1: అప్పన్న తానమ్మన్ అనే పాట ఉంది మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: మేడం మా ఫ్రెండ్స్ ప్రేసర్ ఉన్నారు మేడం.
0: చెప్పండి.
1: ఆర్లగడ్డ పాలెం పోలయ్య, జారగడ్డ పాలెము, సూరపల్లె చిన్నప్ప, స్లమ్ సమయం. థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: వస్తా మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఈశ్వరయ్యాడ వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలము కోరవానిపల్లి మేడం.
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: సేమ్ టు మేడం.
0: నేనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్
1: మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: అనార్కలి సినిమా. అనార్కలి.
0: అనార్కలి.
1: మదన మనోహర సుందర నారీ అనే స్టార్ట్ అయినది
0: పాట. ఫస్ట్ లో చెప్పగలరా?
1: అనార్కలిలో రాజశేఖర రాజశేఖర
0: రాజశేఖర. తప్పకుండా ప్లే చేస్తానండి. ఘంటసాల గారు పాడిన పాట.
1: ఫస్ట్ లో ఇది మదన మనోహర సుందర నారీ స్టార్ట్ అయినది.
0: ఓకే అండి, రాజశేఖర సాంగ్ ఉంది.
1: హలో,
0: రాజశేఖర సాంగే కదండి ఉంది.
1: ఓకే మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే కాల్ చేస్తుండండి.
1: మీ యాంకర్ని సూపర్ పాయింట్ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో
1: మేడం, గుడ్ మార్నింగ్. మేడం,
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, నా పేరు విజయ్ అండి. మాది కందువారి పల్లె, గోకులదుర్ని గ్రామం.
0: విజయ్ గారు?
1: మా ఇంటి పేరు ఎనిపెర.
0: ఎనిదెల విజయ్ గారు?
1: ఎనిపెర విజయ్ కుమార్.
0: విజయ్ కుమార్ గారు, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: మేడం గారు, ఈరోజు సమరసింహారెడ్డి మూవీ నుంచి.
0: సమరసింహారెడ్డి,
1: మన బాలయ్య బాబు.
0: ఏ పాట ఏమంటారు అందులో?
1: రాయలసీమ ముద్దు బిడ్డ, రావయ్య ముద్దుల మామ.
0: రావయ్య ముద్దుల మామ, తప్పకుండా ప్లే చేస్తానండి. ఏం చేస్తుంటారు
1: మేడం గారు? మేము పెయింట్ పని చేస్తుంటాం మేడం గారు.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వేసేస్తున్నాను, వినేస్తారా?
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేస్తున్నాను.

0: 360 degree policy details, quick access to policy benefits, policy updates, revival, paperless eKYC.
1: LIC, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో
3: హలో
2: హలో, గుడ్ మార్నింగ్ అండి.
3: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: ఎవరు మాట్లాడుతున్నారు?
3: సౌజన్య
2: గారు.
3: బాగున్నారా మేడం?
2: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: మార్కపం మ్యామ్.
2: ఓకే, చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు? గోరింటాకులో ఏ పాట ఏమంటారు? ఏంటండి? కొత్త గోరింటాక్ సినిమాలోదా? రాజశేఖర్దా? గోరింటాకు శోభన్ బాబుది కదా, అది రాజశేఖర్ది కొత్తదే కదండి. ఈ మధ్య అసలు గోరింటాక్ సినిమానే రాలేదండి. చెప్పండి, అందులో అన్న మనువాడ, అన్నా చెల్లెలి అనుబంధం సినిమానా ఆ సాంగా? ఓకే, తప్పకుండా ప్లే చేస్తానండి. థ్యాంక్ యూ అండి, కాల్ చేస్తూ ఉండండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్.

0: हेलो हेलो हेलो,
1: हेलो,
0: नमस्ते अंडी,
1: नमस्ते नमस्ते मैडम। जय
0: नमस्ते, वेलकम टू हेलो एफएम अंडी.
1: श्रीनिवास मार्कापुरम।
0: श्रीनिवास गारू,
1: हाँ,
0: हेलो एफएम की स्वागतम.
1: नमस्ते मैडम।
0: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: డ్రైవర్ రాముల పాట కావాలి మేడం,
0: డ్రైవర్ రాముడు.
1: డ్రైవర్ రాముల వంగమాకు వంగి వంగి దొంగలాడు పాకమాకు।
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: థ్యాంక్ యూ మేడం,
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: థ్యాంక్ యూ।

0: சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో
4: హలో
3: గుడ్ మార్నింగ్ అండి.
4: గుడ్ మార్నింగ్ మేడం, నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెం పోలే మాట్లాడుతున్నా మేడం.
3: పోలే గారు హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
4: వెల్కమ్ మేడం, మేము కూడా సూపర్ గా ఉన్నాం మేడం. దేవుడి దయలా
3: చెప్పండి, ఏ చిత్రంలోంచి వేయమంటారు పాట
4: మేడం? జాజిమల్లి మేడం.
3: జాజిమల్లియా, సినిమా పేరు?
4: జాజిమల్లి మేడం, సినిమా పేరు
3: జాజిమల్లియా. అందులో ఏ పాట అండి?
4: ఎక్కడ పడితే అక్కడేను కనిపిస్తూ ఉంటే ఆ పాట మేడం.
3: పోలయ్య గారు, మీరు పాట పాడకపోతే కాల్ చేసినప్పుడు మాకేదోలా ఉంటదండి. తప్పకుండా ప్లే చేస్తానండి.
4: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, అశోక్ గారు, చిన్నప్ప గారు, సల్మాన్ రాజు గారు, చల్లా వెంకటేశ్వర్లు గారు, నల్లబొద్దు వెంకటేశ్వర గారు, లక్ష్మీ ప్రియాంక, సర్దార్ భాయ్ గారు, రామయ్య గారు, పూజార్జన్ నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరి కోసం మేడం.
3: అందరి కోసం ప్లే చేస్తున్నాను, వినేసేయండి.
4: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, బాయ్ మేడం.
3: థ్యాంక్ యూ.

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి అందరినీ అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి,
1: కవుల కళలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి, పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేణి, విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి.
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణుల విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

3. సామెతలు విననివాడని ఉపయోగించిన వాడును కానీ ఉండరని లోకోక్తి. ప్రఖ్యాత కవి కవి చౌడప్ప తన చౌడప్ప శతకంలో నానుడట విననివానిని, భానుని కిరణముల మీద బారని వానిని, వానకు దడయని వానిని కానము అని చెప్పుకొచ్చారు. సామ్యత అనే పదము నుండి సామెత అనే పదం ఉద్భవించింది. సామెత అనగా పోలిక. సామెత అనే మాటను తొలిసారిగా 15వ శతాబ్దంలో వరాహ పురాణంలో ప్రయోగించినట్లు భాషావేత్తలు పేర్కొన్నారు. ఈ సామెతనే లోకోక్తి, నానుడి, నాడునుడి అని కూడా వ్యవహరిస్తారు. సామెతలు జీవితానుభవాలనే కాక జీవిత వైవిధ్యానికి కూడా ప్రతీకలుగా నిలుస్తాయి. ప్రజలే ఈ సామెతల్ని ఆయా సందర్భానుసారం సృష్టించుకొని అలా అలా ప్రచారం చేసుకున్నారు. ఈ సామెతల ద్వారా మన మనోభావాల్ని స్పష్టంగా, నిర్దిష్టంగా, గుప్తంగా, క్లుప్తంగా గుండెకు హత్తుకునేలా చెప్పవచ్చు. సామెతలు అందంగా, ఆనందంగా, ఆకర్షణీయంగా, చమత్కారపూర్వకంగా చెప్పి ఒప్పించడానికి కూడా ఉపయోగపడతాయి. సామెతలు మన జీవితంలోని ప్రతి అంశాన్ని సృజిస్తాయి. సామాజిక విషయాలు, ఆర్థిక విషయాలు, లౌకిక విషయాలు, పారమార్థిక విషయాలు, భౌతిక అభౌతిక అంశాలు, మూర్త అమూర్త విషయాలు, దైవం నుండి దయ్యాల దాకా, రాజుల గురించి, రాజ్యాల గురించి, రణరంగం గురించి, మనిషి పుట్టుక నుండి మట్టిలో కలిసేదాకా, మగువల గురించి, మనస్సుల గురించి, మొక్కలు జంతువులు వాటి ప్రవర్తన, దైనందిక జీవితంలో పంచాంగం, పండుగలు, కష్టాలు, కన్నీళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు, భూమి ఆకాశం మధ్య ఉన్న ప్రతి అంశం సామెతలకు ఆధారాలే. సామెతలు ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇవి సర్వజనీనమైనవి. సామెతలు మన ఆలోచన స్థాయిని, వ్యక్తుల మనస్తత్వాలను, వారి ఆచారాలు, సాంప్రదాయాలు, మానవ సంబంధ బాంధవ్యాలను, మానవ విలువలను, నాగరికత అభివృద్ధిని తెలియజేస్తాయి. సామెతలు అక్షర రూపంలో ఉన్న గురువులు. గురువు ఏ విధంగా అయితే తన శిష్యునికి బుద్ధి నేర్పుతాడో, ప్రవర్తనలో మార్పుకు సహాయపడతాడో సామెతలు అంతే. సామెతలు ఒకచోట తల్లిగా, మరొక చోట తండ్రిగా, ఒకచోట మిత్రునిగా పలు అవతారాలెత్తి బోధకునిగా వ్యవహరిస్తాయి. ఒకచోట నీతిని బోధిస్తే, ఒకచోట లోకం పోకడను తెలిపితే, మరొక చోట జీవిత సారాన్ని వివరిస్తాయి. ఒకచోట హెచ్చరిస్తే, మరొక చోట అప్రమత్తునిగా చేస్తే, మరొక చోట వేదాంత సారాన్ని రంగరిస్తాయి. లోకరీతిని తెలిపేవి కొన్నైతే లోకాన్ని బట్టి నడుచుకోమని కొన్ని చెబుతాయి, లోకులు పలుగాకులు అని విడమరుస్తాయి. సామెతల్లో పలుచోట్ల పరస్పర వ్యతిరేకమైన అనుభవాలు కనిపిస్తాయి, అంటే వైరుధ్యం గోచరిస్తుంది. ఉదాహరణకు ఆలస్యం అమృతం విషం అంటూనే నిదానమే ప్రధానమని సూచిస్తుంది. ఈ వైరుధ్యాలేమిటి అని సందేహించగా సంఘటనను బట్టి, సందర్భాన్ని బట్టి తగిన రీతిన సాగమని దీని అర్థం. సామెతలు ఆనాటి ప్రజల నాగరికత ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. మన సమాజంలో, కుటుంబ జీవనంలో, సారస్వత్వంలో స్త్రీకి అతి ముఖ్యమైన స్థానం ఉంది. తల్లిగా, భార్యగా, బిడ్డగా, సోదరిగా, ప్రేయసిగా మరెన్నో రూపాల్లో జీవించి ఇంకెన్నో రకాల అనుభూతులకు కారణం స్త్రీమూర్తి. అలాంటి స్త్రీమూర్తిని సామెతల్లో ఏ విధంగా నిర్వచించారో చూస్తే చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది. నస్త్రీ స్వాతంత్ర మర్హతి అని అన్న మన సమాజం మరొకవైపు స్త్రీని శక్తి స్వరూపిణి, జగన్మాతగా పూజిస్తుంది. స్త్రీ లేనిదే ఏ శుభకార్యము జరగదు. సామెతల్లో స్త్రీల పట్ల ఇంతటి వైవిధ్యం గల పరామర్శ, పరస్పర వ్యతిరేక భావస్వమిళితమైన దృష్టి కనిపిస్తుంది. సమాజంలో పురుషునితో సమాన హోదా, గౌరవం స్త్రీకి ఇవ్వడం లేదు.

0: మహిళాభారతి స్త్రీల కార్యక్రమం. ఈనాటి మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో సామెతల్లో స్త్రీ అనే అంశం గురించి శ్రీమతి కె. కాశీ తులసి గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సామెతల్లో

ఆడబిడ్డ పెట్టుకుని గురించి మన వాళ్ళు చేసే హాస్య వ్యంగ పరిహాసం సామెతల్లో కనబడుతుంది. ఆడబిడ్డపై సమాజంలో గల చిన్న చూపు మనకు అర్థం అవుతుంది. ఆడపిల్ల పుట్టిందంటే ఆయువు సగం కుంగిందన్నమాటే. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారట. నలుగురు తర్వాత ఆడపిల్ల పుడితే నట్టింట బంగారం, ముగ్గురు తర్వాత ఆడపిల్ల పుడితే ముయ్య మూకుళ్ళు ఉండవు. ఇవి ఆనాటి సమాజంలో ఆడపిల్ల పుట్టుకను అవమానకరంగా భావించడాన్ని తెలియజేస్తాయి. కొడుకు కూతురును పోల్చినప్పుడు మాత్రం ఆడపిల్లను ప్రేమకు సంకేతంగా చూపుతారు. ఆడపిల్ల ప్రేమను ప్రాముఖ్యతను చూపే సామెతలు కూడా ఉన్నాయి. ఆస్తికొక కొడుకు, ప్రేమకొక కూతురు, ఆడపడుచు సూరుమంటే ఆరు తరాల అరిష్టం. ఆడపిల్ల పుట్టినప్పుడే ఆదరువు పుడుతుంది. కొంచెమంత కూతురుంటే తల్లికి మంచం మీదకే కూడు. ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపడంలో సాధక బాధకాలను తెలిపే సామెతలు కూడా ఉన్నాయి. అమ్మవారి మొక్కు ఆడబిడ్డ అప్పు తీరవు. ఆడపిల్ల పెళ్ళి అడుగు దొరకని బావి అంతం చూసేవే. సామెతలు అన్ని అంశాలపైన చెప్పడం ఉంది. కుటుంబం, సంఘం, వృత్తులు, మనస్తత్వాలు ఇలా ఎన్నో. అయితే సామెతల్లో సంసారమంతా ఇమిడిపోయింది. సంఘ వ్యవస్థకి కుటుంబం మూలం. వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబం నాటుకుంటుంది. ఆలు మగలు, పిల్లలు, వృద్ధులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఇలా ఎన్నో కలిస్తేనే సంసారం. అందుకనే పడుగు పేక కలిస్తే బట్ట, ఆలు మగలు కలిస్తే ఇల్లు అంటారు. స్త్రీ పురుషులు జీవితంలో గొప్ప మలుపు ఇచ్చేది వివాహ బంధం. పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళిన స్త్రీ అక్కడ ఉన్న అత్త, మామ, భర్త, మరుదులు, ఆడబిడ్డ, తోడుకోడళ్లతో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అత్త కోడళ్ళు ఇద్దరు శ్రీమూర్తులే. అయినప్పటికీ వాళ్ళ మనస్తత్వంలో ఉండే భేదాలను అత్తాకోడళ్ల సామెతల్లో కనిపిస్తాయి. అత్తకు మంచి లేదు, వేపకు తీపి లేదు. అత్త మెత్తన, కత్తి మెత్తన ఉండవు. అన్నీ అమర్చిన తర్వాత అత్తగారు వేలు పెట్టినట్లు. అత్తింటి కాపురం కత్తి మీద సాము. అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. ఆకలి అవుతోంది అత్తగారు అంటే రోకల మింగవే కోడలా అన్నదట అని అత్తగారి దాస్తికాన్ని సామెతల్లో తెలియజేశారు. ఇక కోడల విషయానికి వస్తే కోడలు గయ్యాలితనం తెలిపే సామెతలు లేకపోలేదు. అత్తను కొట్టి అటకెక్కింది, మొగుడిని కొట్టి మొగసాలకెక్కిందని అత్తగ మీద కోపం, దొత్త మీద చూపించినట్లు. కోడలు గృహప్రవేశం, అత్త అగ్నిప్రవేశం. కొర్రకింత అత్త కోడల్ని చూస్తే కొండంత అత్తకు కూడా చలి జ్వరం వచ్చిందంట. తల్లి వివాహం అయినా కొడుకును తనను పట్టించుకోకుండా భార్యకు, భార్య తరపు వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని తన బాధను వ్యక్తపరిచే సామెతలు కూడా కలవు. పెళ్ళాం బెల్లం తల్లి దెయ్యం. ఆలివంక వారు ఆత్మబంధువులు. కొత్త పెళ్లి కూతురుకు అత్తవారింట మొదట ఎదురుపడే వ్యక్తి ఆడపడుచు. ఆమె వచ్చిన వదినతో స్నేహంగా ఉంటూ పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. అందుకనే ఆడపడుచు అర్ధమొగుడు అంటారు. చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన అక్క చెల్లెళ్ళ మధ్య ఎంతో ప్రేమ అనురాగం ఉంటుంది. అందుకే అక్క చెల్లి బతుకు కోరేది, తోడి కోడలు చావు కోరుతుంది అంటారు. శ్రీమూర్తి మమతకు, ఆదరణకు, ఓర్పుకు, కరుణకు ప్రతీక. సర్వకాల సర్వావస్థల్లో తల్లి తన బిడ్డ క్షేమం మాత్రమే కోరుకుంటుంది. అమ్మ దీవెన ఆకాశమంతా, దేవుని దీవెన దీపమంతా. తల్లిని నమ్మినవాడు, భూమిని నమ్మినవాడు చెడడు అనే నానుడు కూడా కలదు. తల్లి, భార్య ఇద్దరూ శ్రీమూర్తులే. అయినప్పటికీ వారి వారి స్థానాల్లో వారు బిడ్డతో, భర్తతో వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది. అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అని అంటారు. కానీ వారి వారి స్థానాల్లో ఇద్దరూ గొప్పవారే. స్త్రీ ఇంటిని సరిదిద్దుకునే ఇల్లాలు. ఇల్లాలుగా స్త్రీని పొగుడుతూ గౌరవించే సామెత

0: కూడా ఉన్నాయి. ఇల్లు చూసి ఇల్లాలిని చూడు, ఇంటికి దీపం ఇల్లాలు, ఆడది లేని ఇల్లు కోవెలు లేని దీపం. భార్యను కించపరిచే సామెతలు లేకపోలేదు. ఆలి మాట విన్నవాడు అడవిలో పడ్డవాడు ఒక్కటే. ఆడదానికి కలిసిస్తే తలకెక్కి కూచుంటుంది. కష్టాలతో మొదలై కష్టాలతో కడతేరే స్త్రీ పరిస్థితులను తెలుపుతూ, ఆడదాయి పుట్టుట కంటే అడవిలో మానవ పుట్టింది మేలు అను నానుడి ఉంది. మానవ స్వభావంకు సంబంధించి రాగద్వేషాలు, కోపం, అసూయ, ద్వేషాలు అనేవి స్త్రీ పురుషుల విషయంలో ఒకేలా ఉన్నా స్త్రీ స్వభావం తెలుపుతూ కొన్ని సామెతలు ప్రచారంలో ఉన్నాయి. అనుమానం ముందు పుట్టి ఆడది తరువాత పుట్టింది. ఆడదాని నోటిలో నువ్వు గింజ నానదు. చీర సింగారించేసరికి పట్నం మాటు మణుగుతుంది. ఆడదే అమృతము, ఆడదే హాలాహలము. పాము పగబడితే 7 ఏళ్ళు, ఆడది పగబడితే 8 జన్మలు. స్త్రీ సౌందర్య రాశి. ఆమె సుకుమారంగా ఉంటుంది. ఆమెకుండే వ్యక్తిత్వం, ఆకర్షణాశక్తి ఎలాంటి వారులైనా దాసులుగా మార్చుతుంది. అందుకే ఎంతటి వారులైనా కాంతాదాసులే అని వేమన చెప్పారు. 60 ఊళ్ళ అమలదారుడు ఆలికి దాసుడు. ఊరందరూ అయ్యగారికి లోకువ, ఆ అయ్యగారు అమ్మగారికి లోకువ. స్త్రీని బొత్తిగా లోక జ్ఞానం లేని దానిగానో, అమాయకురాలుగానో, తెలివి తక్కువ దానిగానో చిత్రించి హాస్యపూర్వకంగా అనేక సామెతలు వెలుగులోకి వచ్చాయి. చద్దికూడు తిన్నమ్మ మగలి ఆకలి ఎరగదు, ఒళ్ళు వంగనమ్మ కాలి మెట్టెలకు కందిపోయిందంట, ఒక పూట తిన్నమ్మ ఓర్చుకుంటే ముప్పొద్దులా మెక్కినమ్మ మూర్చపోయిందంట, తోచి తోచనమ్మ తోడుకాలు పుట్టింటికి వెళ్ళింది, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందంట. సామెతల్లో లింగ వివక్షత స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రతి సామెతను సాధారణీకరణ చేయడం సరైనది కాదు. వ్యక్తుల స్వభావాన్ని బట్టి సామెతల ప్రయోగాన్ని పరిశీలించాలి. వ్యక్తులలోని లోపాలు బలాలను సామెతలు వ్యక్తీకరిస్తాయి. సామాజిక పరిస్థితులను, ఆ కాలం నాటి ప్రజల ఆలోచన విధానాలను సామెతలు తెలియజేస్తాయి. సమాజంలో మార్పు, ప్రజల ఆలోచన విధానంలో మార్పుకు అనుగుణంగా కొత్త సామెతలు ప్రజల నోట నుండి వెలువడతాయి. సర్వజనీయమైన సామెతల్లో స్త్రీ యొక్క పాత్ర, ప్రభావం అమేయమైనది, అమోఘమైనది.
1: మీరింతవరకు సామెతల్లో స్త్రీ అనే అంశం గురించి శ్రీమతి కె కాశీ తులసి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. వినబోతున్న పాట ఇంద్రా చిత్రానికి గాను ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం భువనచంద్ర.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

0: డిజిటల్ అరెస్టుపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు మరింత అధునాతనంగా మారుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అనే మోసం దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన పెద్ద సమస్యగా మారింది. సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని అందచేసేలా ప్రజలను మోసగించడానికి భయం, ఒత్తిడిని ఉపయోగిస్తున్నారు. పలానా కేసులో మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ బెదిరిస్తూ వ్యక్తిగత బ్యాంకు సమాచారం కోరతారు లేదా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి విషయాల్లో బాధితులు భయాందోళనకు గురై వారి డిమాండ్లకు తలొగ్గే ప్రమాదం లేకపోలేదు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, దాని నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, సమస్య ఎదురైనప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించేందుకు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ అనంత్ గారు.
1: నమస్కారం అండి, శ్రోతలకు నమస్కారం.
0: సార్, డిజిటల్ అరెస్ట్ అసలు ఈ పేరు వింటేనే చాలా

0: భయపడుతున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా గతంలో తన మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో డిజిటల్ అరెస్ట్ అంశంపై మాట్లాడారు. అంటే ఇది ప్రజలపై ఎంత ప్రభావం చూపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అనంత గారు, అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? ఎందుకు ఈ పదం వింటే ప్రజలు భయపడాల్సి వస్తోంది?
1: డిజిటల్ అరెస్ట్ అనే పదం మనకి చట్టంలో అయితే లేనే లేదండి. కొంతమంది నేరస్తులు ఏం చేస్తున్నారంటే, ఈ టెక్నాలజీ వాడి ఫోన్ల ద్వారా వీటి ద్వారా ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళని హెరాస్ చేసి ఇబ్బంది పెట్టి డబ్బులు దోచేయటానికని వాడుతున్నారండి. పాతకాలంలాగా డకాయిటీ అట్ట వచ్చి ఇల్లు బగలు కొట్టి అట్ట తీసుకెళ్ళటం కాదు. వీళ్ళు ఏంటంటే, మీరు ఎట్టా చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఎట్టా వస్తుందంటే, ఏదో ఫోన్ కాల్ లాగా వస్తుంది వాట్సాప్లో నుంచి. చాలాసార్లు ఏంటంటే వాట్సాప్ కాల్స్ వస్తాయి.
0: అవును,
1: వాట్సాప్ కాల్ వచ్చిందనంటే ట్రేస్ చేయటం అనేది కష్టం, ఎందుకంటే ఆ నెంబర్ ఉందో లేదో. నెంబర్ ఉండినా అది ఇన్యాక్టివ్గా కొంతకాలం పాటు ఉండి ఆ తర్వాత వైఫైలోంచి కనెక్ట్ అయితే చాలా కష్టం అవుతుందండి. సో వాటిలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో మీకు ఎక్కడి నుంచో, అమెరికా నుంచో ఏదో పలానా కన్సైన్మెంట్ మీ పేరు మీద వస్తుంది, అది బాంబేలో పట్టుకున్నాము మేము, సిబిఐ ఇంకోటో ఇంకో సంస్థ పేరు చెప్పి మేము పట్టుకున్నాము, అది మీకు మీ ఇంటికి మీ అడ్రస్ ఉంది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయనో లేకపోతే దొంగిలించిన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనో, అదే అమెరికా వాళ్ళు ఎఫ్బిఐ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము పట్టుకున్నాం, ఏదో ఎటువంటి సినిమాలో ఉన్న కథలు లాంటివి చెప్తూ ఉంటారండి. దానికి జనాలు భయపడో లేకపోతే వాళ్ళకున్న భయాలు లేకపోతే అంతకుముందు ఏదన్నా మనం చేసిన పనులు మనని ఎమట పడుతున్నాయనే ఆలోచనలోనో ఏదన్నా ఉన్నాయండి, వీళ్ళు భయపడిపోయి మమ్మల్ని అరెస్ట్ చేశారు అని ఇంట్లోనే ఉండాలి అంటే డ్రెస్లు యూనిఫామ్లు అయినా కనపడతాయి. అది పెద్ద విశేషం కాదు, ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పోలీస్ డ్రెస్ వేసి ఫ్యాన్సీ డ్రెస్ పంపుతూ ఉంటారు, అది అద్దెకి తెచ్చుకోవచ్చు ఆ యూనిఫామ్స్ అయినా, అది ప్రాబ్లం ఏం కాదు. సో ఇన్ని రోజులు మీరు ఇట్టాగే ఉండాలని మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఆధార్ నెంబర్లు ఎన్ని తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఇదిగో ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి, ఓటీపీ వచ్చింది చెప్పండి ఇట్ట. అట చాలా చోట్ల ఇప్పుడు ఇంటర్నెట్లో కనుక ఇంత అంతర్జాలంగా చూస్తూ ఉంటే కొంతమంది 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 32 కోట్లు పోయినాయి అంటున్నారు. తెలుగు సినిమా యాక్టర్ వాళ్ళ చుట్టాలకు కూడా డిజిటల్ అరెస్ట్ వచ్చింది అని చెప్పి మేము పోలీసులకు చెప్పగానే వాళ్ళు మాయమైపోయారు. ఎందుకంటే ఇదంతా కేవలం వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ ద్వారా ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా వచ్చే ఫోన్ కాల్ ఏదైనా సరే ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవటం అనేది చాలా కష్టం, ఎందుకంటే ఏ దేశం నుంచి వస్తుంది. భారతదేశం నుంచి అంటే ఇప్పుడు మనకు మామూలుగా సిమ్ కార్డు ద్వారా వచ్చే నంబర్ ఏంటంటే ఎయిర్టెల్ రిలయన్స్ వీళ్ళ దగ్గర నుంచి చూసుకుని బిఎస్ఎన్ఎల్ వాటిని ట్రేస్ చేసి పట్టుకోగలరు, అడ్రస్ ఎక్కడ చోట ఉంటాయి కాబట్టి. లేకపోతే ట్రయాంగ్యులేషన్ మెథడ్లో ఏ ఏరియా నుంచి కాల్ వస్తుందండి సెల్ ఫోన్ టవర్ నుంచి వాళ్ళు కనుక్కోగలరండి, సుమారుగా డిస్టెన్స్ పట్టుకుని అవసరమైతే పట్టుకోగలరు. అంతర్జాలం నుంచి వచ్చే కాల్స్ అయితే అట్లా కుదరదండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, అసలు మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, డిజిటల్ అరెస్ట్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే అసలు అరెస్ట్ అనేది ఒకటే ఉంటుందండి మనకు చట్టంలో.
0: అవును,
1: సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, అసలు నోటీస్ అనేది మామూలు అరెస్ట్కి, ఇది మామూలు పోలీస్ స్టేషన్లో కూడా మనకి కేసు ఫైల్ అయిన తర్వాత మీరు వాట్సాప్ ద్వారా నోటీస్ అనేది చెల్లదని చెప్పేసింది క్రిమినల్ కోడ్లు. సో మాకు మీకు నోటీస్ మేము వాట్సాప్ ద్వారా పంపించాం, అసలు చెల్లవండి. మనకి అరెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అరెస్ట్ కూడా మన చట్టంలో అంతకుముందు సివిల్ ప్రొసీజర్లో, తర్వాత మనకి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో ఎట్టా ఉందనంటే, ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు, ఏ సందర్భంలో అరెస్ట్ చేయొచ్చు అనేది చాలా జాగ్రత్తగా పెట్టి ఉంచారండి. అది ఇప్పటి నుంచి వచ్చింది కాదండి, మొట్టమొదటిసారి 1895 ఉన్న కోడ్లో వచ్చింది, తర్వాత మాడిఫై చేసుకుంటే 73లో వచ్చిన కోడ్లో వచ్చింది, ఇప్పుడు కొత్తగా మనకి బిఎన్ఎస్ఎస్లో కూడా అదే పెట్టారు. సో వాటిని ఇంప్రూవ్ చేసి జాగ్రత్తగా ఇంకా మార్చుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో ఏముంటుందనంటే, ఒక వ్యక్తి స్వేచ్ఛ కానీ ప్రాణం కానీ చట్టంలో ఉన్న ప్రొసీజర్ ప్రకారమే దాన్ని హరించడం, స్వేచ్ఛ అయితే హరించడం లేకపోతే ప్రాణాన్ని తీయటం అనేది చట్టంలో ఉన్న ప్రొసీజర్ మాత్రమే జరగాలి, వేరే జరగటం లేదు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే అంశమే లేదు. మనకి అరెస్ట్ అనేది ఉంటుంది. అరెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే, ఒక వ్యక్తి మీద ఏదన్నా అంటే 2 రకాల క్రైమ్స్ ఉంటాయండి, కాగ్నిజిబుల్ ఆఫెన్స్, నాన్ కాగ్నిజిబుల్ అంటాం. కాగ్నిజిబుల్ అని అంటే 3 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష వచ్చేది, అంటే సీరియస్ అఫెన్సెస్, చంపటం కానీ ఎవరిని చంపాలని ప్రయత్నించడం కానీ, డెకాయిటీ కానీ మరణాల ఆయుధాలతో డెకాయిటీలు చేయటం, లేదంటే ఈ రేప్ లాంటిది, సెడిషన్ లాంటిది, ఇటువంటివి కొన్ని ఉంటాయండి. సెడిషన్ కూడా ఇప్పుడు తీసేశారు. సో కాగ్నిజిబుల్ అఫెన్సెస్ అని అంటే జనరల్ మామూలుగా 3 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడి, అది కూడా శిక్ష పట్టడం అంటే కోర్టు ట్రయల్ అయిన తర్వాత అనమాట. మిగిలిన నాన్ కాగ్నిజిబుల్ అంటారు. నాన్ కాగ్నిజిబుల్ అనేది అసలు సింపుల్ బెయిలబుల్ ఇది అనమాట, ఒకవేళ అరెస్ట్ చేసినా వెంటనే బెయిల్ ఇచ్చేసేస్తుంది. చాలా చోట్ల ఎట్లా ఉంటుందంటే స్టేషన్లోనే ఇచ్చేసేస్తారు. స్టేషన్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, 2014లో సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ 2014లో ఇచ్చింది. దాంట్లో ఏంటంటే, అది మొట్టమొదటిసారిగా ఈ వరకట్నం

0: వాటికి 498A మీద ఇచ్చిందని. కానీ తర్వాత తర్వాత ఏం చేసింది అంటే అన్నిటికీ చెల్లుతుంది. అంటే 7 ఏళ్ల కన్నా తక్కువ జైలు శిక్ష ఏదైతే పడుతుందో మనకి ట్రయల్ తర్వాత వాటన్నిటికీ వర్తిస్తుంది. దాంట్లో సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు, డీజీపీలందరినీ ఆర్డర్ పాస్ చేసి మీ ఆఫీసర్స్ చెప్పండి. ఒకవేళ కనుక ఎవరన్నా ఆర్నేష్ కుమార్లో ఉన్న గైడ్ లైన్స్ కనుక పాటించకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. సో అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అరెస్ట్ అనేది ఎందుకు చేస్తారు అంటే పారిపోవటానికో, లేకపోతే సిద్ధంగా ఉన్నాళ్ళు, లేదని అంటే ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ నాశనం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు, లేదా ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదు వాటి కోసం అని చెప్పి చేస్తారు, లేదా మళ్ళీ ఇటువంటి క్రైమ్ ఏమైనా చేయకుండా ఉంటారని చెప్పేసేసి ఆ కారణాల వల్ల అరెస్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్లు ఏం చెప్పిందంటే అవసరం అయితే చూడండి, అది డిసిషన్ తీసుకోండి, పోలీస్ ఆఫీషియల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో తీసుకుంటారు, కానీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవద్దు. అరెస్ట్ చేయాలన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఉండాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అసలు క్రైమ్ ఏంటి, ఒక చెక్ లిస్ట్ లాంటివి తయారు చేయమని, అవన్నీ టిక్ చేసుకున్న తర్వాత అప్పటికీ అవసరం అంటే మీరు తీసుకోండి, లేదని అంటే సిఆర్పిసిలో అంటే క్రిమినల్ ప్రొసీజర్లో 41A కింద మీరు నోటీస్ ఇవ్వండి. నోటీస్లో ఏంటంటే ఇదిగో మీరు ఈ చేశారు, మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి, ఫలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మీరేం చెప్తున్నారు రెండు ఇన్వెస్టిగేషన్ చేయాలి రెండు అని చెప్పి నోటీస్ ఇస్తారు. మనుషులు ఇస్తారు, ఈమెయిల్ అట్లలో కూడా చెల్లదని చెప్పి చెప్పింది కాబట్టి అది అంటే మనిషి అంటే మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అఫీషియల్ వెళ్తారు. సో వెళ్ళినప్పుడు 41A నోటీస్ తీసుకున్న తర్వాత రిటర్న్ గా ఇచ్చేసి నేను సహకరిస్తానంటే అరెస్ట్కి అవసరం ఉండకపోవచ్చు. ఇన్వెస్టిగేషన్ లో సహకరించకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే 7 ఏళ్ల కన్నా తక్కువ జైలు శిక్షలు. ఒకవేళ మర్డర్ కానీ ఇటువంటి చంపటాలు కానీ లేకపోతే రేప్ వగేరా ఇటువంటి అన్ని పెద్ద పెద్ద సీరియస్ అఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రం కావాలంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, అది వాళ్ళ నామ్స్ బట్టి అరెస్ట్ చేసి, కాకపోతే అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచాలి. సో అది 24 గంటలు అర్ధరాత్రి అవుతుంది ఏంటంటే అది వాళ్ళు చెక్ చేసుకుని అరెస్ట్ చేసుకున్న టైంను బట్టి అన్ని ఉంటాయి. అన్ని ప్రొసీజర్ అంతా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మన డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి ఎవరు ప్రాణం కానీ స్వేచ్ఛ కానీ హరించకూడదనే ఆలోచనతో క్లియర్గా ఉన్నాయండి గైడ్ లైన్స్. ఎందుకంటే ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటే ఒక కంప్లైంట్ ఉండాలి, దాన్ని మనం ఎఫ్ఐఆర్ అంటాం. యాక్చువల్గా అది కంప్లైంట్ అంటాం, మనకి ఎక్కడ చట్టంలో ఎఫ్ఐఆర్ అనేది ఉండదు. కానీ మొట్టమొదటిసారి ఎవరైతే కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ కంప్లైంట్లో చెప్పిన క్రైమ్ ఏదైతే ఉందో దాని స్వభావం ఏంటనేది ఆ పోలీస్ ఆఫీషియల్ అంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే మనం సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటాం వాళ్ళు చూసుకుంటారు. ఇన్వెస్టిగేట్ చేసుకున్న తర్వాత ఇది కాగ్నైజబుల్ అంటే తీసుకెళ్తారు, అది అప్పుడు ఆ ప్రొసీజర్ వేరే కాగ్నైజబుల్లో మళ్ళీ సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి, అటెంప్ట్ మర్డరీ వాటికి మాత్రం అరెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. అంతేగాని ప్రతిదానికి పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టడం అనేది ఉండదు. పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టాలి అని అంటే భారతదేశంలో జైలు సరిపోవండి మనకున్న జనాభాకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, హౌస్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా అది పోలీసుల చేతిలో ఉండదండి. అది ఎప్పుడు ఉంటుంది హౌస్ అరెస్ట్ చేయటం అనేది ఏంటంటే ఏదన్నా ఒక మీటింగు పొలిటికల్ సంబంధించిన ఏమైనా జరుగుతున్నప్పుడు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు బయటికి రావద్దు పలానా టైం నుంచి పలానా టైం వరకు, అది కూడా టైం చెప్తారండి. అంతేగాని సంవత్సరం పాటు మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి రాకూడదు అని అంటానికి అది కోర్టు చెప్పదు. కోర్టు కూడా హౌస్ అరెస్ట్ అనేది చాలా అరుదుగా సందర్భాన్ని బట్టి మనిషిని బట్టి ఉన్న పరిస్థితులను బట్టి వేస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకి హౌస్ అరెస్ట్ ఇవ్వదండి. హౌస్ అరెస్ట్ అంటే మన ఇంట్లో కూర్చొని టీవీ చూడటం అన్ని ఉండవు, ఆ గదిలో ఏదో కూర్చోవాలి, ఏమి ఫెసిలిటీస్ ఏమి ఉండవు, మామూలుగానే ఉంటాయి పరిస్థితి. అంతేగాని ఏసీ రూమ్ లో కూర్చుంటారు మా ఇంట్లో అంటే అట్టా చెల్లదండి, ఎందుకంటే కోర్ట్ వ్యవస్థ. సో అసలు ఆ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే మనకు లేదు కాబట్టి ఎవరైనా సరే ఆ ఫోన్ వచ్చి మేమేటా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం పోలీసులు అంటే నోటీస్ పంపించి మనం అంటామండి, వచ్చి ఇచ్చేళ్ళాలి. ఒకవేళ నిజంగానే కనుక పోలీసు వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మన అడ్రస్ తెలుస్తుంది మీ దగ్గర ఉంటుంది కదా రండి సరిపోతుందండి,
1: మనం ప్రత్యేకంగా చెప్పవలసిన
0: చెప్పవలసింది.
1: సార్, సైబర్ నేరగాళ్లు ప్రజలను భయపెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి డిజిటల్ అరెస్ట్ను ఏ విధంగా వాడుతున్నారు?
0: ఒకటి, డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఆస్కారం ఉందని అంటే అవతలాళ్ళు ఫోన్ చేసినప్పుడు తెలియని నంబర్ నుంచి చేసినప్పుడు మనం ఫోన్ ఎత్తుకోవటం మూలానే వస్తుంది. సో మనకు తెలియని నంబర్లు ఎత్తలేదు అనుకోండి, మన వాట్సాప్లో కూడా తెలియని నంబర్లు బ్లాక్ చేసేయమంటే బ్లాక్ చేసేస్తుంది. చాలా మంది అట్టా పెట్టుకుంటా ఉంటాం మేము, కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ పెడతారు, వాళ్ళు తెలిసినట్టు మనం చేస్తాం, లేదంటే మామూలు ఫోన్ నుంచి చేస్తారండి. సో అటువంటి దాంట్లో చూసుకోవాలి. ఇప్పుడు వాట్సాప్లోంచి కాల్ వచ్చింది, మీరు ఫలానా లింక్ క్లిక్ చేయండి మేము పంపుతున్నాము, లేదా మీరు ఇది చేశారు కాబట్టి అంటే ఇప్పుడు అది మనం చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎవరన్నా ఫోన్ చేసి మీ పేరు మీద ఏదో బాంబేలో ఏదో ప్యాకేజ్ ఉంది వచ్చిందని అన్నారు, అసలు నాకు ప్యాకేజ్ వస్తుందని నాకు తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో పంపించలేదు. ఎందుకంటే ఈ కాలంలో ఎట్లా ఉందని అంటే ఒకవేళ వాళ్ళు పంపించినా వెంటనే వాట్సాప్ మెసేజ్ ఏదో పెడుతున్నారు, మీకు లెటర్ ఏదో పంపుతున్నామండి, లేకపోతే ఫలానా ఆళ్ళ ద్వారా ఏదో ఫలానా వస్తువు పంపుతామని చెప్పి చెప్తారు.

0: తెలిసిన సర్కిల్ అంతా అటాక్ జరుగుతుంది. ఒకవేళ మనం ఏమైనా వస్తువు కొన్నాం అనుకోండి, అది మనకు తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటనేది. ఇప్పుడు అమెజాన్ ఇంకోటో ఫ్లిప్కార్ట్ వీటిలో కొనుక్కుంటే అది వెరీ క్లియర్గా మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ కామర్స్లో కొనుక్కున్నప్పుడు అవి ఏమీ జరగకుండా సడన్గా ఒక అర్ధరాత్రి లేకపోతే పొద్దున్నే ఫోన్ చేసేసి మనకి ఇది ఉందనంటే అది జరగదు. ఏదో టెర్రరిజం లాంటి వాటికి తప్ప, టెర్రరిజం అని అంటే అసలు పలానా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఏంటని మనకు 4 క్వశ్చన్లు అడగని తెలిసిపోతుంది. ఎవరో ఏదో ఒక పేరు చెప్పి పాకిస్తాన్ అతను మీ పేరు చెప్పాడంటే నా పేరు చెప్తే మనం ఏం చేయలేం కదా. సో అందుకని దాని గురించి అసలు కంగారు పడాల్సింది ఉండదు. కాకపోతే ఇప్పుడు నాకు ఒకటి ఆశ్చర్యంగా ఏంటంటేనండి, డిజిటల్ అరెస్ట్ మీద ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరూ కూడా అసలు చదువు సంధ్య లేని వాళ్ళు కాదు. ఉద్యోగం చేసి మధ్యతరగతి వాళ్ళు లేకపోతే మంచి అఫీషియల్స్ వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు లేకపోతే ఇంకా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మీద పడ్డారు. అది వీళ్ళు ఎట్టా నమ్మారు అనేది
1: అవగాహన ఉన్న వాళ్ళే చాలా మంది దీని బారిన పడుతున్నారు.
0: పడుతుందండి. అది ఎందుకు జరుగుతుందని నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఎవరినైనా ఏమైనా చేసినా పక్కన ఎవరినా ఉంటే ఇదిగో ఇట్లా చేస్తున్నారు అసలు ఇంటర్నెట్ లో ఎతకండి అని అన్నా ఫోన్ తీసుకుని, ఇప్పుడు దాదాపు మనకి 50 నుంచి 55 కోట్లు మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయండి. పట్టణ ప్రాంతాల్లో అయితే చాలా మంది దగ్గర ప్రతి కుటుంబంలో ఉంటుంది, ప్రతి కుటుంబంలో 2-3 ఫోన్లు కూడా ఉంటాయి. సో వాటన్నిటికీ అంతర్జాలం కనెక్షన్ అయితే ఉంటుంది. మరి అయినప్పటికీ ఎందుకని చూసుకోలేకపోతున్నారు, ప్రతిదీ గూగుల్లో ఎత్తుకుతాము లేకపోతే ఎక్కడో ఇంటర్నెట్లో ఎత్తుకునేటప్పుడు ఇది ఎందుకు జరగట్లేదు అనేది ఉంటుంది. సెకండ్, ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సిబిఐ లాంటి సంస్థలు ప్రతిదానికి రావండి. అసలు సిబిఐ గనక ఒక ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలి లేకపోతే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో చేయాలంటే కొన్ని రకాల క్రైమ్స్ మాత్రమే చేస్తారు, అంతర్జాతీయ కానీ లేకపోతే అంతర్ రాష్ట్రానికి సంబంధించినవి కానీ, అది కూడా కోర్టు ఆర్డర్లో లేకపోతే గవర్నమెంట్ ఆదేశిస్తేనే చేస్తారండి. దేనికి పడితే దానికి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు తీసుకుని టేకప్ చేసుకుని చేయటం అనేది, ఏదో కంప్లైంట్ ఉండాలి. కంప్లైంట్ ఎవరి మీదన్నా గనక ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు మొట్టమొదట మన చట్టంలో ఉంది ఏంటంటే అవతల వాళ్ళకి ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇవ్వబడిందో వాళ్ళకి అసలు కమ్యూనికేట్ చేయాలి, నోటీస్ లాంటిది పంపాలి. ఆ నోటీసులో అసలు ఎవరు మీరు పలానా వాళ్ళు మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి, పలానా వాళ్ళు ఇచ్చారు లేదా పేరు పేపకపోయినా మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయని చెప్పాలండి. అరెస్ట్ చేసేటప్పుడు కూడా మనకి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అంటారు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది అది లిఖిత పూర్వకంగా ఇవ్వాలి, లేకపోతే అసలు అరెస్ట్ చెల్లదు. సో ఫోన్ చేసేసి మీరు రండి మీరు పలానా చోటకి రండి అంటే అది కరెక్ట్ కాదు, దాంట్లో ఏదో అనవసరమైన విషయాలు ఉన్నాయి అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట.
1: సార్, పోలీసులు లేదా ఇతర ప్రభుత్వ అధికారులుగా నేరగాళ్లు నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు, మరి ఈ సందర్భంలో వారు ఏ నకిలీ ఆధారాలు చూపిస్తారంటారు?
0: అసలు ఆధారం అనేది ఉండదండి, ఏదో కాగితం చూపించి ప్రింట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రింట్ చేస్తారు. మనం కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ పోలీస్ ఉంది, విజయవాడ పోలీస్ వెబ్సైట్లోకి వెళ్ళాం అనుకోండి, లోగో ఉంటుంది, ఆ లోగో తీసి కాపీ చేసి పేస్ట్ చేసి దాని మీద ఇంకొక ఫోటోషాప్తో ఒక డాక్యుమెంట్ ఒకటి తయారు చేసేసి మనం పెడితే అది ఉండదు. ఒకటి మనం చూసుకోవాలి చట్టపరంగా ఏంటంటే ఒక వారెంట్ ఇచ్చినప్పుడు అసలు ఏంటి, ఎందుకు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, వాళ్ళ తండ్రి పేరు, అటువంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అసలు అఫెన్స్ ఏంటి, మీరు తప్పు ఏం చేశారంటున్నా. ఒకవేళ నా మీద వారెంట్ ఇష్యూ అయిందని అంటే ఆ వారెంట్లో డీటెయిల్స్ కొన్ని ఉండాలండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ వారెంట్తో పాటు పంపించకపోయినా ఒకవేళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఇదిగో మిమ్మల్ని పలానా కారణాల వల్ల మేము అరెస్ట్ చేస్తున్నాం, మీ పలానా సెక్షన్లు ఉన్నాయి అనే ఇదే ఉండాలి. లేకపోతే మీరు అన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం అనొచ్చు కానీ వెళ్ళాలనే లేదండి, వాళ్ళు తీసుకొచ్చి చూపించి తీసుకొస్తే అప్పుడు మనం వెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది, పోలీస్ నోటీస్ వస్తుంది. సో డాక్యుమెంట్ అనేది ఫోటోషాప్ చేసి ఇచ్చింది ఫోన్లో చూపించేసే కానీ ఉండదండి, అది మనం నమ్మశక్యంగా ఉండదు. ఒకవేళ ఉన్నా మనం వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మన లాయర్ని కాంటాక్ట్ చేసి వకీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకెళ్ళచ్చు, తీసుకెళ్ళినప్పుడు కారణాలు చెప్పాలండి, చెప్పకుండా వస్తే ఉండదు. సో ఆధారాలు ఉన్నాయి అని అంటున్నారంటే ఆధారాలు డిజిటల్ డాక్యుమెంట్స్ మీద కుదరదండి.
1: సార్, అలాగే డిజిటల్ అరెస్ట్ ద్వారా మోసం చేసే సందర్భంలో ప్రభుత్వ ఏజెన్సీల పేర్లను కూడా వినియోగిస్తారా, లేదా దీనిపై కూడా మా శ్రోతలను కొంచెం అప్రమత్తం చేయండి?
0: ప్రభుత్వ సంస్థల పేర్లు చెప్పబోతే ఎవరు నమ్మరండి, ఎందుకంటే మనకి దాదాపు అందరికి చిన్నపిల్లడప్పటి నుంచి మనకి తెలిసింది ఏంటంటే ఏమైనా చేస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారనేది మనకి అందరికి పిల్లలకున్నా చెప్తా ఉంటాం. సో అది అందరికీ అలవాటు అయిపోయింది కాబట్టి వ్యవస్థలో పోలీస్ అనే పేరు వాడకపోతే ఎవరికి భయం కానీ లేకపోతే అసలు ఆలోచన కూడా ఉండదు, అందుకని కంపల్సరీగా వాడతారు. కాకపోతే మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోలీస్ సంస్థ అంటే మనకి చుట్టుపక్కల ఉన్న పోలీస్ సంస్థ ఒకటి, ఇప్పుడు సిబిఐ మనం మామూలుగా ఒక ఉద్యోగస్తులు లేకపోతే రిటైర్ అయిపోయిన వాళ్ళు

0: అసలు మన మీదకి సిబిఐ ఎందుకు వస్తుందనే ఆలోచన ఉండాలండి. ఎన్నో ఏళ్ల తర్వాత రిటైర్ అయిన తర్వాత సిబిఐ అసలు రాదు, రావాల్సిన అవసరం ఉండదు, ఉన్నా దానికి ప్రొసీజర్ చాలా ఉంటుందండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్టు ఒకళ్ళని ఫలానా టైంకి మీరు హాజరు అవ్వండి అని చెప్పి సమన్స్ అంటాం అనమాట మనం, అది కనుక పంపించినప్పుడు దాంతో పాటు ఏంటంటే కోర్టు రాజముద్రతో పాటు మనకి ఒక డాక్యుమెంట్తో మీరు ఫలానా కోర్టు నుంచి ఫలానా ఏరియాలో ఉన్న కోర్టు ఫలానా కేసు, ఇప్పుడు సివిల్ కేసు అయితే సివిల్ కేసు, క్రిమినల్ అంటే క్రిమినల్, అది మీకు ఫలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ కాపీ కూడా పెడతారండి. కంప్లైంట్ కాపీ వాళ్ళు వేసిన పిటిషన్ పెట్టి కోర్టు ఫలానా రోజున మీరు 10 ఇంటికి మీరు కానీ మీ తరపున ఒక న్యాయవాది కానీ రండి, హాజరవ్వాల్సిన పరిస్థితి హాజరవ్వాలి, లేదంటే మేము యాక్షన్ తీసుకుంటా ఉంటాం. మీ తరపున న్యాయవాది అని అంటే ఏంటంటే మనం వకాలత్ ఇస్తాం. వకాలత్ అనేది ఏంటంటే ఒక పవర్ ఆఫ్ అటార్నీ లాంటిది, అంటే నా తరపున ఫలానా అతను వచ్చి హాజరవుతాడని.
1: ఓకే,
0: ఒకవేళ అది సివియర్ అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇది ఫలానా రోజు మీరే వచ్చి హాజరవ్వాలని అంటారు. కేవలం కొన్ని కొన్ని అంశాలు, కొన్ని కొన్ని క్రైమ్స్కి మాత్రమే పోలీసు వాళ్ళు వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు. సీరియస్ క్రైమ్స్ అంటే 7 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష పడి లేకపోతే ఉరి శిక్ష పడి మర్డర్ లాంటి అటువంటివి ఉంటాయి, వాటిల్లో మనకి సంబంధం లేదంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఎక్కడో మర్డర్ చేశారు దాని గురించి రమ్మని అనేది జనరల్గా ఉండదండి, ఎందుకంటే అసలు ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఉంటుంది. సో అనవసరంగా లింకులు లాంటివి క్లిక్ చేసి చాలా చోట్ల అది అవుతాయి. ఇప్పుడు డబ్బులు పోయినాయి అనేవాళ్ళు ఎందుకు పోయినాయి అని అంటే నేను ఏదో వాట్సాప్లో లింక్ వచ్చింది అది క్లిక్ చేశాను,
1: క్లిక్ చేశాను అంటారు.
0: ఆ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని వెరిఫై చేసుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు సడన్ గా మీకు డబ్బులు వచ్చినాయి అంటే అసలు నాకు, నేను లాటరీ టికెట్ కొనకుండా నాకు లాటరీలో డబ్బులు ఎట్ట
1: గెలుస్తుంది
0: అది, అటువంటి కొన్ని బేసిక్ జాగ్రత్తలు. డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే మీరు 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి, ఇదిగోండి అప్లై చేయండి ఫామ్ ఫిల్అప్ చేయండి అని చెప్పి లింక్ వస్తే 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలు రావటం లేకపోతే 10 రూపాయలు వడ్డీ 20 రూపాయలు వడ్డీ అనేది రావటం అనేది అసంభవం అండి. వ్యాపారంలో అంత డబ్బులు ఉండవు, ఎవరు ఇవ్వలేరు. ఒకవేళ ఒక నెల వడ్డీ ఇచ్చినా అసలైతే రాదనేది ఆలోచనలు పెట్టుకోవాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఆ సంస్థ చేసే కార్యక్రమాల్లో వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్లు మనం ఏమన్నా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నామా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ వస్తాను లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మనీ లాండరింగ్కి వస్తారండి. మనీ లాండరింగ్ అంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఎక్కడైనా ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నా అటువంటి వాటికి వస్తారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని. అవి ఎక్కడ మనం ట్రాన్స్ఫర్ చేయనప్పుడు మన అన్ని బ్యాంకింగ్ ఛానల్ ద్వారా వెళ్ళేటప్పుడు వాళ్ళు వాళ్ళు వచ్చి మన ఇన్వెస్టిగేషన్ అమౌంట్ అని కుదరదండి. సో ఒకవేళ కనుక మన దగ్గర ఏమైనా ఇల్లీగల్ మనీ ఉన్నట్టయితే, రాకూడదు కరప్షన్ లాంటి అటువంటి వాటితో ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళు భయపడాలి, కానీ లేకపోతే మామూలు వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉండదు, అసలు దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి.
1: సార్, డిజిటల్ అరెస్ట్ మోసానికి గురవుతున్నామని మనకు అనుమానం వస్తే దానిని మనం ఎలా గుర్తించాలి, అలాగే ఎటువంటి సంకేతాలను ప్రజలు గమనించాలంటారు?
0: ఏం లేదు, స్క్రీన్ షాట్ తీసుకోవటం, డిజిటల్ అరెస్ట్ నంబర్ నోట్ చేసుకోవటం. అసలు డిజిటల్ అరెస్ట్ కాన్సెప్టే లేదనండి. చాలాసార్లు ఫోన్లు వస్తాయండి ఇప్పుడు మేము పలానా ఎస్బీఐ నుంచి చేస్తున్నామని. ఒకటేనండి, ఇప్పుడు మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాంకు గురించి నుంచి ఫోన్ వచ్చింది అన్నారు, బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒక బ్యాంక్ ఏదైనా నా అకౌంట్ కనుక ఆ బ్రాంచ్లో లేకపోతే ఆ బ్యాంక్ అసలు నాకు ఎందుకు ఫోన్ చేస్తుంది అనేది ఉండాలి. మీకు లోన్ ఇస్తాం అనేటువంటి లేకపోతే క్రెడిట్ కార్డు ఇస్తాం, క్రెడిట్ కార్డు ఇస్తాం అన్న మీ ఆధార్ నంబర్ని చెప్పండి అన్నారు. ఒక బ్యాంకు వాళ్ళు కనుక ఫోన్ చేసినప్పుడు మన నిజంగానే బ్యాంకు పనితో చేసినట్టయితే వాళ్ళ దగ్గర ఆ కంప్యూటర్లో వాళ్ళ ముందే మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో చాలాసార్లు ఫోన్ వస్తున్నప్పుడు నేను అడుగుతాను, మీ దగ్గర ఉంటుంది కదా, మీ సిస్టంలో ఉంటుంది కదా, మీ కంప్యూటర్లో ఉంటుంది కదా, మీరు చెప్పండి నా డోర్ నెంబర్తో సహా చెప్పండి. వాళ్ళు నిజంగానే మాట్లాడాలనుకుంటే మనకి చెప్తారు, సో పలానా డోర్ నెంబర్, నా పిన్ కోడ్ ఏంటి, ఎప్పుడు ఓపెన్ చేశాను బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ డీటెయిల్స్ చెప్తారు. అవి మనం చెప్పుకుంటే వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత ఇంకొకళ్ళు ఫోన్ చేసి ఇదిగో మీ డీటెయిల్స్ ఇవి, మీరు ఇట్లా ఓటీపీ వస్తుంది ఇవ్వండి అటువంటివి చెప్పి తీసుకుని ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. కానీ లేకపోతే అసలు వేరే బ్రాంచ్ వాళ్ళు బ్యాంకుకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే బ్యాంకు వాళ్ళు ఎప్పుడు కూడా మన పిన్ నెంబర్ అడగరు, క్రెడిట్ కార్డ్ నెంబర్ అడగరు, డెబిట్ కార్డ్ నెంబర్ అడగరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగరు, లేకపోతే కస్టమర్ ఐడి నెంబర్ అడగరు, ఎందుకంటే అన్ని వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా. సో మీకు ఏం కావాలి, లేకపోతే మీరు ఫలానా చెక్ ఇచ్చారు ఆ చెక్ లో సిగ్నేచర్ తేడా వచ్చిందో లేకపోతే ఇంకోటి అని వాళ్ళకి ఉన్న ప్రాబ్లం వెంటనే చెప్తారు.
1: మేము ఫలానా కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి ఇలాంటి వాటికి కాల్స్ చేస్తారు,
0: లేకపోతే వాళ్ళు చెప్పిన కేవైసీ అప్డేట్ చేయాలని మళ్ళీ రండి అండి వెళ్ళి బ్రాంచ్కి వెళ్ళి చేసుకోవచ్చు. సో అటువంటి జాగ్రత్తలు మనం బేసిక్ కొన్ని కొన్ని అంశాలు మనం ఏంటంటే ఎవరో ఫోన్ చేయగానే మనం అన్నీ చెప్పేసుకుంటా వెళ్తే ఇబ్బంది పడతాం. అందుకని ఏంటంటే ఫోన్ అవతల వాళ్ళు మనకు తెలియనప్పుడు, తెలియని నంబర్ నుంచి వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకోవాలండి. ఆ జాగ్రత్తలు అనేవి తీసుకోకపోతే ఎప్పుడు ఇబ్బంది వస్తూనే ఉంటుంది. దానికి ప్రభుత్వం ఏం చేయలేదండి, ఎందుకంటే ఇన్ని కోట్ల మంది జనాభా మీద వాళ్ళు, ఎందుకంటే మనం ఏమాటి కాబట్టి ఇటువంటి అన్ని అంశాల్లోనూ ప్రతి చోట కూడా ఏ సందర్భంలో అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న

0: సీనియర్ వ్యక్తులు కానీ, లేకపోతే ఆఫీసర్ క్యాడర్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ కానీ, అడ్వర్టైజ్మెంట్లు కానీ అన్నీ వస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు ఇంకా మోసపోతున్నారని అంటే ఎందుకు అని చెప్పి వీళ్ళు ఇన్క్విజిటివ్నెస్లో వెళ్ళిపోయి చేయటం తప్ప ఏమీ లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే అసలు మామూలుగా ఎవరన్నా వచ్చి మన ఏమైనా అంటేనే మనం ఎందుకు బెదిరిస్తున్నాం అని చెప్పి అడిగే సందర్భం
1: అవును
0: ఉంటుంది.
1: అవును,
0: మరి వీళ్ళు ఎవరో ఫోన్ చేసి మేము పలానా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏ స్టేషన్ నుంచి చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తాను, అసలు నాకు సంబంధం లేని స్టేషన్ అనుకోండి. ఇప్పుడు జనరల్గా ఏమంటారంటే వీళ్ళు సిబిఐ ఏదో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎవరికి ఫోన్
1: ఫోన్
0: చేయలేదు,
1: చేయదు.
0: వాళ్ళకి అసలు
1: అవును
0: ప్రజలతో పని లేదు, ప్రజలతో డైరెక్ట్గా ఉండదండి. కమిషనర్ ఆఫీసు వాళ్ళు ఎవరు ఫోన్లు చేయరు, వాళ్ళకి అంత అవసరం లేదు. ఎందుకంటే అవసరం అయితే ఆ స్టేషన్ నుంచి మనిషి వస్తాడు. ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధి ఏదైతే ఉంటుందో, నిజంగానే మన మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఎవరునో లేకపోతే వాళ్ళు ఫోన్ చేసి ఏమంటే మీరు పలానా టైం స్టేషన్కి రండి అంటారు. అంతేగాని మీరు ఇంట్లో కూర్చుని మాకు ఎన్ని బయట వెళ్తే ఎవరితో కాంటాక్ట్ చేయకూడదు, మా నంబర్ నుంచి ఫోన్ రాగానే మీరు ఎత్తాలి, ఇటువంటి ఎప్పుడు చెప్పరండి.
1: సార్, ఒకవేళ ఎవరైనా పొరపాటున డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసానికి గురైతే వెంటనే ఎటువంటి చర్యకు ఉపక్రమించాలో కూడా తెలియచేయండి. అలాగే ఏ అధికారులకు ఫిర్యాదు చేయాలో అవగాహన కల్పించండి.
0: అది అంతర్జాలంలోనే మనం సైబర్ క్రైమ్ స్టేషన్స్ ఉంటాయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి cybercrime.gov.in అనేది ఉంటుందండి, దాంట్లో వెంటనే నేషనల్ లెవెల్ పోర్టల్ అది ఇవ్వచ్చు. లేదంటే మనకి ఎక్కడికక్కడ ఏ స్టేట్ పోలీస్ స్టేషన్ పోలీస్ వెబ్సైట్లో వాటిలో మనం వెంటనే ఇవ్వచ్చు అండి. ఒకవేళ ఫోన్ నంబర్ వచ్చి పలానా ఇది మేము ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేస్తాం కానీ కట్ చేసి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం అనేది అది అన్నిటికన్నా ఉత్తమమైన పని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి మళ్ళీ మన గురించి ఏ డీటెయిల్స్, మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి, మన అడ్రస్ అనేది మాత్రం, ఆధార్ నంబర్లు లేకపోతే ఈమెయిల్ అడ్రస్లు ఇటువంటి అన్ని ఎవరన్నా ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది అడిగితే చెప్పకపోవటం అనేది మంచిదండి. ఎందుకంటే అడ్రస్ అని చెప్తే మళ్ళీ వాళ్ళు మేము మనిషిని పంపుతున్నాం అది ఇది అని చెప్పి
1: అవును,
0: మామూలు మఫ్టీలో వస్తారని చెప్పి చెప్పి
1: అలా కూడా
0: కిడ్నాప్ చేసే అవకాశాలు ఉంటాయి.
1: సార్, చివరిగా ఈ రకమైన సైబర్ మోసాల నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం, బ్యాంకులు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటారు?
0: ఒకటి నేను అనుకోవటం ప్రభుత్వానికన్నా ఎక్కువ ప్రజలకి ఉంటుందండి. ఎందుకంటే ఈ అంశం ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వస్తుందని అంటే బ్యాంకులు కూడా ఇటువంటి వాటిల్లో వాళ్ళు జాగ్రత్త పడుతున్నారండి. ఎందుకంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఇవి అడుగుతారు. పాన్ కార్డు లేదంటే కనీసం ఇప్పుడు జన్ధన్ అకౌంట్ లాంటివి అంటే ఫోన్, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, ఆధార్
1: ఇవన్నీ
0: నంబర్
1: లింక్ అయి
0: అవసరం,
1: ఉంటాయి.
0: ఫోటో ఉంటుంది, అడ్రస్ ఇవ్వాలి, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలండి. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కేవైసీ నామ్స్ అనేది, నో యువర్ కస్టమర్ నామ్స్ అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారండి బ్యాంక్ వాళ్ళు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ మూలాన కంపల్సరీగా మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు జమ అయినా ఏదన్నా డెబిట్ అయినా మనకి వెంటనే మెసేజ్ వస్తుంది. చివరి 15 రూపాయలు 20 రూపాయలు జమ అయినా దాంట్లో నుంచి డిడక్ట్ చేసినా ఏదన్నా తీసినా మనకి మెసేజ్లు వస్తున్నాయి. సో బ్యాంకు వాళ్ళు చేయాల్సిన అంతకన్నా ఎక్కువ చేయలేరండి. ఎందుకంటే అన్ని కోట్ల కస్టమర్లకి, వినియోగదారులకి వాళ్ళు చేయాలని అంటే అన్ని కోట్ల అకౌంట్లు ఉన్నాయండి. ఆ కోట్ల అకౌంట్లు అందరికీ అన్ని చూడటానికి ఉండదు, జనరల్గా వాళ్ళ సిస్టమ్ ఏంటి అని ఉంటుంది. సో ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలకి జాగ్రత్త తీసుకోండి అని చెప్పగలదు. అట్లాగే ఒకవేళ ఇబ్బంది వస్తే మీరు పలానా చోటకి వెళ్ళి మీ బాధ ఏంటో చెప్పండి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సైబర్ క్రైమ్ పోర్టల్లో కానీ అంతర్జాలంలో కానీ మీరు కంప్లైంట్ ఇవ్వండి, పలానా మేము చూస్తామని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు ఎట్టా ఉంటుందంటేనండి, ఈ డిజిటల్ క్రైమ్స్ లాంటి క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కానీ లేకపోతే డిజిటల్ అరెస్ట్లు కానీ ఒక చోట ఉండేవాళ్ళు రేపు పొద్దున అదే చోట నుంచి చేస్తాడని ఉండదు. ఒకటేంటంటే అంతర్జాలంలో నుంచి వచ్చేటప్పుడు ఇటువంటి వాడేటప్పుడు వాళ్ళని ఎట్టా ట్రాక్ చేయాలనే చాలా కష్టమైన పని. ఇవాళ హైదరాబాద్ నుంచి చేసిన వాళ్ళు రేపు పొద్దున విజయవాడ వచ్చి ఆ ముఠా మూవ్ అవ్వచ్చు, అది సులభంగా మూవ్ అవుతుంది వాళ్ళకి, అది పెద్ద కష్టం కాదండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎంతో కొంత చదువు ఉన్నాళ్ళు నాకు చట్టం గురించి తెలీదు అని అంటాం అనేది అసలు ఉండదండి, చట్టంలోనే అది కుదరదు. అట్టని అన్ని చట్టాలు మనకు తెలియాలని కాదు, మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినవి ఏంటి, ఇప్పుడు బ్యాంకులు ఏం చేయాలి, మన కస్టమర్ సర్వీస్ ఏంటి, వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి, లేదా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి. నా ఉద్దేశం అయితే మాత్రం బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్కి లింక్ అయిన ఫోన్ నంబర్లు ఎక్కడ సర్క్యులేట్ చేయమాకు, అది బెస్ట్ అడ్వైజ్ ఉంటుంది. అంతకన్నా ఇంకా ఎందుకనంటే అది సెపరేట్గా ఉంటాయి, అసలు ఆ ఫోన్ నంబర్లు ఎవరికి తెలియదు అనుకోండి, కేవలం ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే వచ్చి చేసుకుంటారు. అటానే ఆ ఫోన్ నంబర్కి ఒకే కాల్ వస్తుందని చెప్పేసి మన వాళ్ళు ఫోన్ నంబర్కి రాగానే నంబర్ డీటెయిల్స్ ఇవ్వటం కూడా మంచిది కాదు. సెకండ్ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ అనేది రెండు విధాలుగా ఉంటాయండి. ఒకటి

0: నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, ఫోన్ ద్వారా చేయొచ్చు. రెండు, బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళి చేసుకో. ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా బ్యాంక్ వాళ్ళు కూడా ఏమంటారంటే బ్యాంక్ బ్రాంచ్ కి రండి అంటారు. ఎందుకంటే అక్కడ వెళ్ళి మనం చేసుకుని వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు, ఇది ఫలానాది అయిపోయింది. ఆ సిస్టమ్ లో అప్డేట్ అవగానే మనకి ఫోన్ లో మెసేజ్ వస్తుంది. సో అటువంటి మనం చూసుకోవటం అనేది మంచిది.
1: డిజిటల్ అరెస్ట్ గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా మా శ్రోతలకు తెలియచేశారు. ధన్యవాదాలు డాక్టర్ అనంత్ గారు.
0: ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు డిజిటల్ అరెస్ట్ పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. అతిథి డాక్టర్ ఎస్ అనంత్ గారు, ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఏలూరు శ్రోతలు రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా వీరి కోరిక మేరకు శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ఇది శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఏలూరు శ్రోతలు రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా వీరి కోరిక మేరకు శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

తరువాత లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు. రచన దాసరి నారాయణరావు. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోతలు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజీస్, శిరీష, ఓంకార్, ఇంకా వారి మిత్రబృందం. ఇంకా ఇదే పాటను నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ గ్రామం నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, ఆబేద, ఆయేషా వీరంతా కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ఈ పాట.

రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, వంతిక వీరంతా కోరుతున్నారు నిన్నే ప్రేమిస్తా చిత్రానికి రాజేష్ చిత్ర పాడిన పాట. రచన ఏఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట హైదరాబాద్ వనస్థలిపురం శ్రోతలు దోర్నాల రేణుక, బాలాజీ, దస్తగిరి, నరసన్న వీరందరి కోరిక మేరకు పోకిరి రాజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

పంతులమ్మ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు అంకిత్, హర్షిత్, సహస్ర, వర్షశ్రీ ఎద్దుమైలారం నుండి.

బుచ్చిరెడ్డి పాలెం శ్రోత తుమ్మల చెర్ల గోపినాథ్ వీరి కోరిక మేరకు జానకిరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా మేనకోడలు చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన దాశరథి, సంగీతం ఘంటసాల. వినిపించమంటూ కోరిన శ్రోత భట్టిప్రోలు నుంచి మురళి. వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో బొబ్బిలి రాజా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

మహానటి చిత్రానికి చారులతామణి పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కీ జమయ్యర్.

RX100 చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడిన పాట. రచన చైతన్య వర్మ, సంగీతం చైతన్య భరద్వాజ్.

నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిల్మ్ గీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట 35 చిన్న కథ కాదు. ఈ చిత్రానికి పృథ్వీ హరీష్ పాడిన పాట.

మీరు విన్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు చంటి చిత్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత వేదవ్యాస గీత రచనకి ఎంఎం కీరవాణి సంగీతంలో శరత్ సంతోష్ శ్రీనిధి పాడారు ఓం నమో వెంకటేశాయ చిత్రం నుంచి.

తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బ్రదర్స్ చిత్రం నుంచి. వనమాలి సాహిత్యానికి హారిస్ జయరాజ్ సంగీతంలో విజయ్ ప్రకాష్, కార్తీక్, హరిణి పాడిన పాట.

మీరు ఇంతవరకు 1964 సంవత్సరంలో పద్మశ్రీ పిక్చర్స్ ద్వారా విడుదలైన మురళీకృష్ణ చిత్రం నుంచి పాటలు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11:00 సమావేశమైన లోక్సభ 14:00, రాజ్యసభ 12:00 వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలురకు భారత్ పట్టుగొమ్మని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిపిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11:00 సమావేశమైన లోక్సభ 14:00, రాజ్యసభ 14:00 వాయిదా పడ్డాయి. నీట్ అంశంలో విద్యార్థులకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల నిరసనలు తెలియజేస్తూ లోక్సభలో విపక్షాలు గందరగోళం సృష్టించడంతో సభ 14:00 వాయిదా పడింది. తొలుత హిరోషిమా నాగాసాకి అణు విస్ఫోటనంలో మృతి చెందిన వారికి సభ నివాళులర్పించింది. 81 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర సంఘటనలో లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అణ్వాస్త్రాల వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాలని ఈ సంఘటన ప్రపంచానికి వెల్లడించిందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. విధ్వంసాన్ని సృష్టించే అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించి శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఓం బిర్లా పేర్కొన్నారు.
2: आज से 81 वर्ष पूर्व जापान के हिरोशिमा और नागासाकी शहर पर क्रमश 6 और 9 अगस्त 1945 को परमाणु बम गिराए गए थे. इस अभूतपूर्व त्रासदी में लाखों निर्दोष लोगों ने अपने प्राण गवाए तथा असंख्य लोग गंभीर रूप से प्रभावित हुए. ये सभा विश्व को सामूहिक विनाश के हथियारों से मुक्त करने के लिए अपनी प्रतिबद्धता पुनः दोहराती है.
1: తదనంతరం క్వశ్చన్ అవర్ మొదలుపెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించగా, నినాదాలు మొదలుపెట్టిన విపక్ష సభ్యులు హోంమంత్రి అమిత్ షా పోలీస్ చర్యల గురించి ప్రకటన వెలువరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలను సహేతుకమైన చర్చలకు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఓం బిర్లా సభ్యులను కోరినప్పటికీ వారు పెడచెవిన పెట్టడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2:00 వాయిదా పడింది. నీట్ అంశంపై నిరసనలు చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపిస్తున్న విపక్షాలు పలు ఇతర అంశాలపై నిరసన తెలియజేస్తూ గందరగోళం సృష్టించడంతో ఈ ఉదయం సమావేశమైన రాజ్యసభ 12:00 వాయిదా పడింది. ఉదయం 11:00 సమావేశాలు ప్రారంభమైనప్పుడు వాణిజ్య, పరిశ్రమలు, రసాయనాలు, ఎరువుల శాఖల మంత్రులు తమ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులు హుందాగా ప్రవర్తించి ముఖ్యమైన అంశాలను చర్చించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అయితే విపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను 12:00 వాయిదా వేశారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సార్దనోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మ అని మోదీ ఈ సందర్భంగా అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన

0: వేదిక కాగలదని చెప్పారు.
1: హమ్ ఏక్ సాథ్ మిల్కర్ క్రియేట్ ఆన్ ఇండియా మూమెంట్ కి శురువాత్ కరే హమ్ భారత్ సే జుడి స్టోరీస్ కో భారత్ కే సంస్కృతి కో భారత్ కే హెరిటేజ్ ఆర్ ట్రెడిషన్స్ కో పూరి దునియా సే షేర్ కరే ఆప్ ఐసా కంటెంట్ క్రియేట్ కరియే జో ఆప్ కే సాథ్ హి భారత్ కో భీ జ్యాదా సే జ్యాదా లైక్స్ దే ఆర్ ఇస్కే లియే హమే గ్లోబల్ ఆడియన్స్ కో భీ ఎంగేజ్ కర్నా హోగా దునియా కే నౌజవానో కే సాథ్ జుడ్నా హోగా ఆజ్ పూరి దునియా మే లోగ్ భారత్ కే బారే మే జాన్నా చాహతే.
0: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసీటీ ఎన్ఎఫ్టీసీల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన సరండోస్ ప్రధానమంత్రికి తెలియజేశారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లబ్ది పొందారని నూతన పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. న్యూఢిల్లీలో ఏర్పాటైన సీఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ ను ఉద్దేశించి ఈరోజు ప్రసంగించిన మంత్రి 19 లక్షలకు పైగా కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లులను అందుకుంటున్నాయని మరో 12 లక్షలకు పైగా కుటుంబాలు అధిక విద్యుత్ను విక్రయించి 421 కోట్ల రూపాయలను ఆర్జించాయని చెప్పారు. ఇంధన రంగంలో తలెత్తే సమస్యలను అందివస్తున్న నూతన అవకాశాలను గురించి చర్చించేందుకు ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలతో నిరంతరం సంభాషిస్తోందని ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ జార్ఖండ్ రాష్ట విద్యార్థులు చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈరోజు రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక 4 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన దేవేంద్రనాథ్ మహతో రక్తపోటు, రక్తన చక్కెర శాతం పడిపోవడంతో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జార్ఖండ్ రాష్టంలో పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. మాజీ విదేశాంగ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు స్వర్గీయ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమెకు నివాళులర్పించారు. అద్భుతమైన వాగ్దాటి, అద్వితీయ నాయకత్వం, దేశ ప్రయోజనాల పట్ల అంకిత భావాలతో సుష్మా స్వరాజ్ దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని సోషల్ మీడియా పోస్టు ద్వారా బిర్లా నివాళులర్పించారు. సున్నితమైన వ్యవహార శైలికి నిరాడంబరతకు పేరుపడ్డ సుష్మా స్వరాజ్ దేశం పట్ల, ప్రభుత్వం పట్ల, మాతృ సంస్థ పట్ల భక్తితో కర్తవ్య దీక్షలో ముందుండేవారని, క్రమశిక్షణ, మొక్కవని ఆత్మవిశ్వాసంతో తాను పనిచేసిన రంగంలో బలమైన ముద్ర వేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి సందేశంలో పేర్కొన్నారు. విదేశాంగ శాఖను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో సుష్మా స్వరాజ్ చూపిన ప్రతిభ చిరస్మరణీయమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం, గౌరవాలను కాపాడాలని నినాదులు, ప్లకార్డుల ప్రదర్శన చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ పశ్చిమాసియాలోని తీవ్రమైన సంఘర్షణ పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ మన దేశానికి చెందిన 60 వాణిజ్య నౌకలు హార్ముస్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించాయని ప్రభుత్వం తెలియజేసింది. రోజుకు 24 గంటలు పనిచేసిన విపత్తు నిర్వహణ వ్యవస్థ వేలాది ఫోన్ కాల్స్ కు, ఈమెయిల్స్ కు బదులిచ్చిందని వెల్లడించింది. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ చర్యలకు పాల్పడే వారిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వాతావరణం. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక ప్రాంతం, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన తెలియజేసింది.

0: ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ సుదీర్ఘ అస్వస్థత అనంతరం నిన్న రాత్రి స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలియజేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అమెరికా యూజీన్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ U20 ఛాంపియన్షిప్ పోటీల్లో భారత జావెలిన్ థ్రోవర్స్ ఆశిష్ యాదవ్, టి ధరణీధరన్, డిస్కస్ థ్రోవర్ అమానత్ కాంబోజ్ తమ తమ విభాగాల్లో ప్రతిభ చూపి ఫైనల్ రౌండ్లోకి ప్రవేశించారు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మ అని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిగిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో 1:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో పద్మవ్యూహం బుర్రకథ వింటారు. నిర్వహణ శ్రీ ఎడవల్లి దుర్గాప్రసాద్ బృందం.
3: శ్రీ విఘ్నేశమి భావాస్యం.

0: అయితే నాయన
1: మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజుల ప్రచండ యుద్ధాన్ని చేసినటువంటి భీష్ముడు అంపసేనపై ఒరిగిపోయాడు.
0: ఓహో,
1: తదనంతరం సర్వసైన్యానికి అధ్యక్ష పదవిని ద్రోణాచార్యుడికి ఇచ్చాడు దుర్యోధనుడు.
0: దుర్యోధనుడు
1: తనకి పదవి వచ్చిందన్న ఉత్సాహవల్లమైనటువంటి గురువు గారు వినడు ద్రోణాచార్యుడు, ఆయన దుర్యోధన
0: కావాలో
1: కోరుకోను ఆయన,
0: మీరు నాకు ఇచ్చే వరం ఈనాటి యుద్ధంలో పాండవులలో పెద్దవాడైన ధర్మరాజును పట్టి కట్టి నాకు ప్రాణాలతో కానుక ఇవ్వండి గురువు గారు.
1: తథాస్తు అన్నాడు ద్రోణాచార్యుడు. కానీ మాటేతి అన్నాడు. కానీ ధర్మరాజును పట్టే విధానం ఎలా అని పరిపరి విధాల ఆలోచించినటువంటి గురువు గారు ద్రోణాచార్యుని మేధస్సులో తడుక్కున మెరిచింది. ఇంకేముంది నాయన, యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నరి కింపురుషాదులకు ఎవరికి తెలియనటువంటి అతి భయంకరమైన వ్యూహం అదే పద్మ వ్యూహం.
0: అదే పద్మ వ్యూహం
1: 11వ రోజున దుష్టాష్టకంతో పద్మవ్యూహాన్ని పన్ని ఆ ధర్మరాజును పట్టి బంధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు గురువు గారు అయినటువంటి
0: ద్రోణాచార్యుడు.
1: అయితే ఆ పద్మవ్యూహం అనే వార్త తెలిసినటువంటి ధర్మజ భీమ నకుల సహదేవులంతా కిన్నులైపోయారు. అయితే మరి ఆ చిన్న వార్త ఎవరికి తెలిసిందయ్యా?
0: ఆ పద్మవ్యూహం అనే చిన్న వార్త ఎవరికి తెలిసిందయ్యా?
1: అభిమన్యక వార్త వచ్చారా?

0: గీతాజం తరిత అయితే నాయన అభిమన్యు పద్మ విహులకు వెళ్ళి దారి తెలుసానాయన చాలా సంతోషం వెళ్ళు నాయన అన్నాడు ధర్మరాజు. అయ్యా పెదనాన్న గారు, నాకు ఆ పద్మ విహులకు వెళతాను కానీ నాలో ఒక మనోవేదన పీడిస్తూ ఉంది నాన్నగారు.
1: ఏమిటి నాయన నీ మనోవేదన?
0: నాకు ఆ పద్మ విహములోకి పోవు.

0: అయ్యా పెదనాన్న గారు, పద్మవిహారాన్ని భేదించుకుంటూ లోనికి వెళ్ళే దారి మాత్రమే తెలుసునే పెదనాన్న, తిరిగి వచ్చారు సహస్యం తెలియక విచారిస్తున్నాను అని అనగానే
1: అనగానే
0: ప్రక్కన మన భీమసేనుడి దిగ్గునాలేశాడు. నాయన అభిమన్యు కుమారా, ఆ పద్మవ్యూహంలోకి మాకు వెళ్ళే దారి తెలియక ఆలోచిస్తున్నామయ్యా. ఆ పద్మవ్యూహంలో చిన్న

0: అనుకున్నది. ఆగునాయన భీమసేన శాంతించు, కోపానికి ఇది సమయం కాదు. తన తండ్రి అయినటువంటి అర్జునుడు లేని సమయంలో మనం అభిమన్యుని యుద్ధానికి పంపిస్తున్నాం. కనుక నాయన అభిమన్యు కుమారా, నిన్ను నవమాసాలు మోసి కన్నటువంటి కన్నతల్లి సుభద్రాదేవి యొక్క దీవెనలు, నిన్నే నమ్ముకుని వచ్చినటువంటి నీ భార్య ఉత్తర కుమార్తె అనుమతిని పొంది తప్పకుండా యుద్ధానికి వెళ్ళు నాయన అన్నాడు ధర్మరాజు గారు. అంతటి అభిమన్యు కుమారుడు కన్నతల్లి అయినటువంటి సుభద్ర వద్దకు వచ్చాడు. అమ్మా,
1: నేను యుద్ధానికి వెళతాను, నన్ను ఆశీర్వదించి పంపు తల్లి.
0: నాయన అభిమన్యు కుమార, ఇంత చిన్న వయసులో పద్మవ్యూహంలో యుద్ధానికి వెళతావా? వెళ్ళొద్దు బాబు, శత్రువులు మంచివారు కాదు నాయన. పాపాత్ములు వైరులు నాయన అభిమన్యు.

0: నాయన అభిమన్యు కుమార నన్ను విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళొద్దు బాబు, వెళ్ళొద్దు బాబు.
1: అమ్మా, ఏమిటమ్మా నీవు మాట్లాడుతున్న మాటలు? ఈనాడు నా తాతలతో తండ్రులతో నా తోటి సహోదరులందరూ కూడా యుద్ధం అంటే విందు భోజనంలో వెళుతున్నారు కదా తల్లి. వారి తల్లిదండ్రులు నీవు నన్ను కని పెంచినట్లుగానే ప్రేమానురాగాలతో కని పెంచలేదా తల్లి?
0: నీకు చెప్పే అంతటి వాడిని కాదు అయినా సరే అమ్మా, ఒక్కసారి పాత చరిత్ర తిరిగేసి చూసినట్లయితే
1: అయితే
0: అమ్మా మధుర

అమ్మా, ఇతడు నా తండ్రి, ఇతడు నా అన్నయ్య, ఈమె నా తల్లి, ఈమె నా చెల్లి, వీళ్ళంతా నా వాళ్ళు, నాకేమిటి భయము అని చెప్పి పొంగిపోయిన ఈ మానవుడు

0: ఓహో నాయన అభిమన్యు కుమార, ఆనాడు నీ తండ్రి అర్జునుడి వల్ల నేను వీరపత్రిని అనిపించుకున్నాను. ఈనాడు నీ వలన నేను వీరమాతని అనిపించుకోబోతున్నాను. కనుక దీవెనుడి చేది మాత్రమే కన్న తల్లి, నిన్ను ఆజ్ఞాపించవలసినటువంటి నీ భార్య ఉత్తర కుమార్తె. కనుక ఉత్తర మేడలోకి వెళ్ళి ఉత్తర అనుమతి పొంది పద్మవ్యూహుల యుద్ధానికి వెళ్ళు నాయన అనేది కన్న తల్లి సుభద్రాదేవి.
1: ఆ మాటలు విన్నటువంటి అభిమన్యు కుమారుడు తన భార్య ఉత్తర మేడలకు వస్తున్నాడు. నాయన
0: తన భర్త నాకును ఎరిగినటువంటి ఉత్తర కుమార్తె ఏడువారపు నగలన్ని అలంకరించుకుని శృంగారంగా భర్త రాకగా ఎదురు చూస్తూ ఉందట. అల్లంత దూరాన వస్తున్న బాలుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి భార్య వ్యామోహంలో పడుతూ ఏడువారపు నగల

0: నా పిచ్చి ఎక్కడ కోతి చందార బాలుడు వచ్చినా పని మర్చిపోయాడే. తరిగి తాజం తరిత భర్తలో వచ్చినటువంటి మార్పును గమనించినటువంటి ఉత్తర కుమార్తె, ఆగండి నాథ, ఆగండి
1: ఆగండి.
0: తమలాంటి వీరుడు, మీ వంటి వీరుడు మీ వీరత్వాన్ని మర్చిపోయి ఒక భార్య వ్యామోహంలో పడినట్లయితే ఈ లోకులంతా మిమ్మల్ని వేలుపెట్టి చూపిస్తారు నాథ అంటూ భర్తకు తన కర్తవ్యాన్ని తెలియజేస్తూ భర్త వర నుండి కత్తిని లాగి తన బొటన వేలును నాటి రక్తాన్ని చిందించి వీర రక్తాన్ని తిలకంగా దిద్దుతూ నాథా ప్రాణేశ్వర కర్మ యుద్ధం కర్మ వీరా చేరు కురి సైన్యమును ఎదిరించడి వీర బాల యుద్ధమందున మీ కత్తికి ఎదురు లేదు.

0: అంతరిత ఇక అభిమన్యు కుమారుడు కన్న తల్లి దేవన భార్య అనుమతి పొందినటువంటి అభిమన్యు కుమారుడు ఇక మరి పద్మవ్యూహంలో ప్రవేశిస్తున్నాడు. ఆ అభిమన్యుని అంటే యుద్ధానికి మహావీరుడు మేధావులు ఎవరెవరు వెళుతున్నారయ్యా
1: ఎవరెవరు వెళుతున్నారయ్యా
0: అగో భీమసేను.

0: జమత దగ్గ దరిగిడ దరిగిడత అయితే అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించే ముందే ఆ పద్మవ్యూహ ముఖద్వారం అందే భీకరాకారుడై అడ్డంగా నిలుచున్నాడు సైంధవుడు.
1: సైంధవుడు
0: ఆ సైంధవుని చూసినటువంటి యొక్క అభిమన్యుడు తన సమ్మోహనాస్త్రం తీసి సమ్మోహనాస్త్రంతో ముచ్చట చేసి తాను ఒక్కడే పద్మవ్యూహలోకి ప్రవేశించాడు. అయితే అల్లంత దూరాన్ని వస్తున్నటువంటి బాలుని చూశాడు. ఎవరు? గురువు గారు అయినటువంటి
1: ద్రోణాచార్యుడు.
0: కృపాచార్య
2: గురువర్యా,
0: ఆ వస్తున్న బాలుడు ఎవరయ్యా?
2: ఇంకెవరండి? తమ ప్రేషిష్యుడైన అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అండి. వచ్చేది
0: అభిమన్యుడా?
2: అభిమన్యుడు
0: అభిమన్యు బాలక నిన్ను చూడగా జాలి పుట్టే.
2: నన్ను చూసి ఎందుకు జాలి పడుతున్నారు గురువర్యా?
0: ఎలా వచ్చింది విచారికి ఇప్పుడు నీవే?
2: మీతో యుద్ధానికి వచ్చాను గురువర్యా.
0: కాంత కౌగులి కాది కదన భూమి, పొమ్ముని ప్రాణాలు రక్షించుకొమ్ము.

పసిబాలుడు నీకు యుద్ధం ఎందుకయ్యా, వెనుదిరి వెళ్ళిపోవు అని గురువారు గురువుగారు అనగానే ఆ మాట విన్న అభిమన్యుడు ఒక్కసారి గురువర్యోధ ఆచార్య బాలుడ

0: గురువర్యా ద్రోణాచార్య ఏమంటారు ఏమంటారు, పాండవులలో పెద్దవాడు శత్రుత్వంలో కూడా గురుభక్తిని విడిచిపెట్టని పరమ సౌజన్యమూర్తి అయిన నా పెద్ద తండ్రి ధర్మరాజును పట్టి కట్టి ప్రాణాలతో రారాజుకు కానుకగా ఇస్తానని శపథం చేశారు కదా.
1: అవును శపథం చేశాను.
0: నా పెద్ద తండ్రి అంటూ పట్టుబడడం జరిగితే అనంత విశ్వాన్ని, ఈ అనంత విశ్వాన్ని ఒక క్షణంలో కాల్చి భస్మం చేయకుండా ఉపేక్షిస్తానని ఎలా అనుకున్నావయ్యా? ఒక్క సామాన్యమైన చిన్న సైన్యానికి పట్టం కట్టినంత
1: మాత్రం
0: తారతమ్యాలు తెలియక మంచి చెడ్డలు ఆలోచించగా దారుణమైన ప్రతిజ్ఞలు పలకడం మీ వంటి గురువు లేని పెద్దలకు తగదు సుమా,
1: తగదు సుమా.
0: ఆ దుష్ట దుర్యోధన ముఖ ప్రీతి కోసం మీ మంత్రాలు తంత్రాలు మీ బ్రాహ్మణత్వాలు అవసరమైతే మీ ప్రాణాలను అర్పించుకోండి, కానీ సధర్మ తేజోశాలుడై సామాన్యులే తేరు చూడరాని మా యుధిష్ఠిర మహారాజును గురించి ఇక ఎన్నడైనా ఎప్పుడైనా అవజ్ఞతగా పలికినట్లయితే
1: అయితే
0: ఈ పాండవ పుత్రుడు సహించి ఊరుకోడు, జాగ్రత్త
1: జాగ్రత్త
0: అంటూ హెచ్చరించాడు. ఆ బాలబాలుడి మాటలు విన్నటువంటి గురువు గారు ద్రోణాచార్యుడు మూర్చలో మునిగిపోయాడు. ప్రక్కనే ఉన్న కృపాచార్యుడు ఆ ద్రోణాచార్యుని తన రథంపై ఎక్కించుకుని
1: వెళ్ళిపోయాడు.
0: ఇక పద్మగులు అభిమన్యుని ఎదురుగా ఎవరుస్తున్నారయ్యా?
1: అదిగో దుశ్శాసనుడు ఎదురుగా వచ్చాడు.
0: ఒరే దుశ్శాసన, నిలుమునులు దుశ్శాసన పారగ నిలువర నీచాత్మ అరే కొలువు కూటమున కులసతి చీరలు వలసిన కుటిలాత్మ దుశ్శాసన, తలుచుకోరని తాతలని ముత్తాతలని అన్నాడా? అమ్మా కత్తిని తీసి దుశ్శాసనుడి చంపబోయిన ఆగు ఆగుమని సారథి బాలుని ఆపు చేసిన తరిగిట నాయనా అభిమను కుమార, ఈ యొక్క దుశ్శాసనుడి నీవు చంపద్దు నాయన అన్నాడు రథాన్ని నడిపే రథసారి సుమంతుడు. ఎందుచేతనంటే ఈ ఒక్క దుశ్శాసనుడి రొమ్ము చీల్చి ఆ వెచ్చనెత్తుడు కడుపారా త్రాగుతాను నీ పెద్దతడి భీమసేనుడు శపథం చేశాడయ్యా. అంచేత ఆ ఎగసిబడి రక్తంతో నీ పెద్దలను ద్రౌపది దేవి పాదాలకు పారని రాస్తానని శపథం చేశాడు. కనుక ఈ ఒక్క దుశ్శాసనుడి నీవు చంపద్దు నాయన అభిమన్యు అన్నాడు రథాన్ని నడిపే రథసారథి
1: సుమంతుడు.
0: ఆ మాటలు అభిమన్యుడు ఒక్కసారిగా ఊరి దుశ్శాసన కుల నాశన, ఏమి రాని మద గర్వము, ఏమి రాని అహంకారము,
1: అహంకారము
0: ఒక్క వాకట ఉన్న స్త్రీని అంటరాదని తెలుసు
1: కూడా
0: ఆమెను నుండి సభలోకి ఈడ్చుకుని వచ్చి ఆమె ఒలువలు వెలిచావే, ఆ ప్రతీకారానికి నేనే గనక ఆనాడు అక్కడ ఉన్నట్లయితే నా కరవాలముతోటి నేను పొడిచి పొడిచి ఆ ఎగసిపడే రక్తంతో నా పెద్ద తల్లి ద్రౌపది దేవికి పాదాలకు పారాన్ని రాసేవాడిని. కానీ నా పెద్ద తండ్రి చేసినటువంటి భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞ వలన బ్రతికి బయటపడుతున్నావు దుర్మార్గుడ. ఇక ఎన్నడూ ఎప్పుడు అర్జున పుత్రుల వంటి వీరాధి వీరుల జోలికి రాకుండా నీకు సరిపడే సామాన్యమైన సైన్యాన్ని ఎన్నుకొని పోరాడు పో అని అనగానే
1: అనగానే
0: లేక ఆ దుశ్శాసనుడు

0: ఈ విధంగా ఎప్పుడైతే పద్మవ్యూహులు తన తమ్ముడు అయినటువంటి దుశ్శాసనుడు పారిపోవటము, తన కుమారుడు అయినటువంటి లక్ష్మణ కుమారుడు మరణించడము, ఇదంతా చూసినటువంటి దుర్యోధనుడు పరుగు పరుగున గురువు గారు అయినటువంటి ద్రోణాచార్యుని వద్దకు వచ్చాడు.
1: గురువర్యా, ద్రోణాచార్య, ఏమిటయ్యా ముక్కు పొత్తలారిన అభిమన్యుడి దాటికే తాళలేక కౌరవ వీరులందరూ కూడా పరుగులు తీసి పందాలు పెడుతున్నారే, ఎందుకయ్యా మనకి యుద్ధం? రావయ్యా బస్టాండింగ్లోకి పట్టాన్ని ముక్కుందాం.
0: శాంతించు నాయన దుర్యోధన, శాంతించు,
1: శాంతించు,
0: కోపానికి ఇది సమయం కాదు. ఈనాడు మనం పద్మవ్యూహులు అభిమన్యుని హతమార్చాలి అంటే నువ్వు అనుకున్నంత తేలిక కాదు నాయన.
1: ఏం చేయాలి గురువు?
0: అభిమన్యుని చేతిలో ధనుసు ఉన్నంత వరకు హరిహరాదులు ఏకమైన సరే ఈనాడు ఏమీ చేయలేము. కనుక అభిమన్యుడి చేతిలో ధనుసు విరిగిపోవాలి అంటే మనలో మంచి వెలుకాడు ఎవరున్నారు?
1: ఇంకెవరున్నారండి? కర్ణుడు ఉన్నాడు.
0: నాయన కర్ణ
1: అయ్యా,
0: అభిమన్యుడు యుద్ధం చేస్తుండగా నీవు అభిమన్యుని వెనుక భాగమున వచ్చి అభిమన్యుని యొక్క చేతిలో ఉండ ధనుసు రెండు ముక్కలు చేయాలి నాయన.
1: అలాగే గురువర్యా,
0: ధర్మం అని ఎంచక ఇక ఎప్పుడైతే ధనుసు రెండు ముక్కలైందో వెనుదిరిగి కర్ణుడితో మాట్లాడుతూ ఉంటాడు అభిమన్యుడు. అదే సమయంలో దుశ్శాసన, నీవు అభిమన్యుని వెడమ భాగం అని వచ్చి నీ పదునైన కత్తితో అభిమన్యుని వెడమడొక్కులో కూర్చవయ్యా.
2: అలాగే గురువర్యా,
0: వెడమడొగ్గులు గుచ్చినటువంటి కత్తిని అభిమన్యుడు కుడి చేతితో పైకి లాగుతూ ఉండగా దుర్యోధన, అభిమన్యుని కుడి భాగం అని వచ్చి నీ పొదనైన కత్తితో అభిమన్యుని కుడి చేతిని నెరిగి
1: అలాగే చేస్తాను గురువర్యా.
0: నాయన కృతవర్మ
1: అయ్యా,
0: నీవు రథిని చంపు. కృపాచార్య, నీవు రథాన్ని చూర్ణం చెయ్యి. అశ్వత్థామ
1: అయ్యా,
0: అశ్వాలు తెగటార్చు. ఇక నేను
1: పడుకుంటానండి.
0: శాంతించు నాయన. చూడు, అభిమన్యుడితో తలపడికి విరోచితంగా పద్మవ్యూహులు కౌరవులంతా యుద్ధం చేస్తుండగా నా ముందు బాధ్యతగా అభిమన్యుని శరీరం అంతా తూట్లు తూట్లు పడేలాగా నా బాణాలన్నీ వర్షంలో కురిపిస్తూ యుద్ధం చేస్తాను నాయన అని చెప్పి గురువుగారు అయినటువంటి ద్రోణాచార్యుడు కౌరవులందరినీ కూడా అధర్మ యుద్ధమునకు పాల్పడి పద్మవ్యూహులు అభిమన్యుని హతమార్చాలని 10 మంది ఒక్కటిగా కలిసి వస్తూ ఉన్నారు.
1: అది గ్రహించాడండి అభిమన్యుని రథసారథి సుమంతుడు. నాయన అభిమన్యు, నాయన అభిమన్యు, ఈ కౌరవ వీరులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి నిన్నొక్కడిని అధర్మ యుద్ధంలో హతమార్చడానికి వస్తున్నారయ్యా.
0: నాయన అభిమన్యు.

0: నాయన అభిమన్యు కుమార, ఈ కౌరవ వీరులు మహావీరులు మేధావులందరూ ఒక్కటిగా కలిసి వచ్చి నువ్వు ఒక్కడినే ఆ ధర్మ యుద్ధంలో అక్రమంగా నిన్ను ఒక్కడినే చంపడానికి వస్తున్నారు, కనుక ఈ ఘోర దృశ్యాన్ని నా కళ్ళారా నేను చూడలేను నాయన, మన రథాన్ని వెనక్కి మళ్ళీసారి వెళ్ళిపోదాము నాయన.
1: ఆగు సుమంత, ఏమిటి నీవు మాట్లాడుతున్న మాటలు? కౌరవ వీరులు మేధావులు అందరూ కూడా వచ్చి నన్ను ఒక్కడిని అధర్మ యుద్ధంలో జయించి

0: అట్లయితే నా చరిత్ర సువర్ణాక్షరాలతో లెక్కించబడిన ఖ్యాతిని ఆర్జిస్తాను సుమంత.
1: చరిత్ర వీరుడే మరణించవచ్చును, కానీ హీన చరిత్రను ఏ మానవుడు సృష్టించి జీవించరాదు సుమంత. చూడు, ప్రాణవాపి పరిత్యజ్య మానమే వాభిరక్షితు, అనిత్యో భవతి ప్రాణో మానమా చంద్రతారకం అన్నారు. ప్రాణము స్థిరమైనది కాదు, మానము చంద్రుడు నక్షత్రాలు ఉండి వరకు నిలుచున్నది, కనుక విజయమో వీర స్వర్గమో మన రథాన్ని ముందుకు మళ్లించు అన్నాడు అభిమన్యుడు.
0: అయితే చేయిన
1: రథసారిది సుమంతుడు రథాన్ని ముందుకు మళ్లిస్తున్నాడు.
0: ఇక
1: అభిమన్యుడికి ఎవరు ఎదురుస్తున్నారయ్యా?
0: అడుగో కర్ణుడు, అడుగో దుర్యోధనుడు, అడుగో దుశ్శాసనుడు, అశ్వరధామ, కృతవర్మ, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, వీరందరూ కూడా ఒక్కసారిగా అభిమన్యుని చుట్టుముట్టడించగానే ఆ కౌరవ వీరులందరినీ చూసినటువంటి అభిమన్యు కుమారుడు పద్మయ్యహంలో ఏ విధంగా విజృంభిస్తున్నాడయ్యా?
1: పట పట పట పట పండ్లు కొరుకుతు పొట్టు తరగతి వేగా, కట కట కట కట కోణలు రిపిడికి చిట పట మనని ఫుల్
2: బాలా ఫలిత జంత తక తరిగి
1: భీకర మిగి వికట అట్టహాసములు భీతి గొలుపుతున్నావా? రణము రణమని అభిమన్యుడు రణమను దూకహా.

ಬರೀ ಅದು ಜಾತರ ಕಡೆ ಬಲಿತು ನನಗೆ ಚಂದ ಬರೀತಾ ಜಮದ ತಗದಾರಿ ಗಿಡದ ಗಿಡದ

అయితే ఈ విధంగా పద్మవ్యూహలు 10 మంది ఒక్కటిగా కలిసి అభిమన్యుని అధర్మయుద్ధంలో హతమార్చారు నాయన. అయితే యుద్ధంలో వీరమరణాన్ని పొందినటువంటి అభిమన్యుని యొక్క ఆత్మ జ్యోతిగా మారి అయ్యా కైలాస

0: మీరింతవరకు జానపద కళారూపాలు కార్యక్రమంలో పద్మవ్యూహం బుర్రకథ విన్నారు. నిర్వహణ శ్రీ ఎడవలి దుర్గాప్రసాద్ బృందం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఓ చిన్నదానా చిత్రం నుంచి విద్యాసాగర్ సంగీతం, దేవశీష్ పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల.

0: ఆకాశవాణి సమయం 1:20 వస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బాలికల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాంశమని రాష్ట హోంమంత్రి బంగరపూడి అనిత తెలిపారు. రాష్ట్రానికి మరో 2 ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు ముసాయిదా నిబంధనలు విడుదల చేసినట్టు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రాజధాని అమరావతి అభివృద్ది పనుల పురోగతి, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏకు సంబంధించిన నిర్ణయాలు, వివిధ అభివృద్ది ప్రాజెక్టులపై మంత్రివర్గం చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాలికల భద్రత ప్రతి కుటుంబ బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాంశమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట పోలీసు శాఖతో కలిసి చేపట్టిన ఆపరేషన్ చిన్నారి తల్లి కార్యక్రమం ద్వారా బాలికల రక్షణ, అవగాహన, న్యాయ సహాయం, మానసిక పరిరక్షణను ఒకే వేదికపై అందించే సమగ్ర వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఆమె ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోక్సో చట్టాలపై అవగాహన కల్పించడం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన అందించడం, బాధిత చిన్నారులకు న్యాయ సహాయం, పునరావాస సేవలను సమగ్రంగా అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2083 మంది పోక్సో బాధిత చిన్నారులకు సేవలందించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆయన ఈరోజు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి మొత్తం ఒకే ఒక్క ఎయిమ్స్ మంగళగిరిలో ఉందని పేర్కొన్నారు. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త ఎయిమ్స్ సంస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్ను జాతీయ స్థాయి అత్యుత్తమ వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన తదుపరి విడతలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు లింగమనేని రమేష్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు తొలిసారిగా ముసాయిదా నిబంధనలు విడుదల చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలు వైద్య నిపుణుల సూచనలు స్వీకరించిన అనంతరం తుది నిబంధనలు అమల్లోకి తీసుకువస్తామని ఒక ప్రకటనలో వెల్లడించారు. చిన్న క్లినిక్ల నుంచి పెద్ద ఆసుపత్రుల వరకు అన్ని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పారు. ముసాయిదాపై ప్రజలు, వైద్యులు తమ అభిప్రాయాలను 2 వారాల్లో తెలియజేయాలని మంత్రి వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ హాల్టింగ్ మంజూరు చేసిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్, విశాఖపట్నం కడప ఎక్స్ప్రెస్ రైళ్లు

ఇకపై కొవ్వూరు రైల్వే స్టేషన్లు ఆగనున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వెల్లడించారు. ఈ నిర్ణయంతో కొవ్వూరు నుంచి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు రైల్వే అనుసంధానం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే సౌకర్యాల విస్తరణకు రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం కొవ్వూరు ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేపట్టిన డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకల ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, వైఎస్సార్ కడప, నంద్యాల, తిరుపతి జిల్లాలతో పాటు పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థి, యువజన విభాగాల నేతలు దీక్షల్లో పాల్గొన్నారు. డిఎస్సి నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ నెల 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని, ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని హస్తకళా ఉత్పత్తుల ప్రామాణికతను కాపాడటంతో పాటు వాటి విశిష్టతను వినియోగదారులకు చేరవేసేందుకు లేపాక్షి సంస్థ క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు అధికారులు తెలిపారు. హస్తకళా ఉత్పత్తిపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ హస్తకళా చరిత్ర, దాని ప్రత్యేకతతో పాటు తయారీలో కళాకారుడు చేసిన శ్రమకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా నకిలీ ఉత్పత్తులను అరికట్టడంతో పాటు అసలైన హస్తకళా ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. వియత్నాం రాయబార ప్రతినిధి గ్రెగరీ స్మిత్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం బౌద్ధ స్మారకాలను సందర్శించడంతో పాటు రాష్ట శివాలయంలో ఇటీవల వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన తెలుగు బాధితుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారని అధికారులు తెలిపారు. మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అడ్డాపశీల గ్రామ సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయం, పోలీసు స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలతో పాటు ఇతర ఆవరణల్లో మొత్తం 2500 మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలకు సంబంధించిన ఎంపిక పోటీలు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలోని డిగ్రీ కళాశాలలో ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కమలాపురం శాసనసభ్యులు పి కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడా పోటీల్లో పాల్గొనాలని అన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల న్యాయ సేవా సంఘం జూనియర్ సివిల్ జడ్జి కె రాణి తెలిపారు. మధ్యవర్తిత్వం దేశం కోసం అనే నినాదంతో రాష్ట్ర, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సూచనల మేరకు కొత్తూరు కోర్టు నుంచి ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కె రాణి మాట్లాడుతూ, శిక్షణ పొందిన మధ్యవర్తులు, న్యాయవాదుల సహకారంతో కోర్టు వద్దనే కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కక్షిదారులు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణం. దక్షిణ అంతర్గత కర్ణాటకపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపావరణంలో నైరుతి పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి

0: ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈరోజు మరి రేపు కోస్తాంధ్రప్రదేశ్ సేవనంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు మరి రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బాలికల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాంశమని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్రానికి మరో 2 ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు ముసాయిదా నిబంధనలు విడుదల చేసినట్టు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బాలికల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్య అంశమని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్రానికి మరో 2 ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు ముసాయిదా నిబంధనలు విడుదల చేసినట్టు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
1: అంతే.
2: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన వల్లభనేని సీతా మహాలక్ష్మి గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
4: స్వాతంత్ర్య సమరంలో మన మహిళలు చూపిన తెగువ, ధైర్య సాహసాలు చరిత్రలో చదువుతుంటే కళ్ల ముందు ఆ అద్భుత భయానక దృశ్యాలు కదలాడి మనను ఆశ్చర్యానందాలకు లోను చేస్తాయి. భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించి స్వేచ్ఛ వాయువుల్ని దేశమంతా ప్రసరింప చేయడానికి నాటి స్త్రీలు జరిపిన పోరాటం సాటిలేనిది. వల్లభనేని సీతా మహాలక్ష్మమ్మ చేసిన శాసన ధిక్కారం, ఆమె చేసిన సాహస కృత్యాలు తెలుసుకుంటుంటే దేహం గగుర్పాటు చెందక మానదు ప్రతి ఒక్కరికి. సీతా మహాలక్ష్మమ్మ గుడివాడ తాలూకా గుడ్లవల్లూరు గ్రామంలో 1910 జనవరి 12వ తేదీన జన్మించారు. పొట్లూరి వెంకయ్య, శోభనాద్రమ్మ ఈమె తల్లిదండ్రులు. ఈమెకు 2 సోదరులు. సీతా మహాలక్ష్మమ్మకు 11 వయసులో జమీ గొల్వేపల్లి వాస్తవ్యులు, ప్రసిద్ధ దేశభక్తులు అయిన రామబ్రహ్మం గారితో వివాహం అయింది. రాజకీయ రంగం ఈమెకు కొత్త కాదు. భర్త రామబ్రహ్మంతో 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గుడివాడ జిల్లా అంతా తిరిగి సత్యాగ్రహ ఆవశ్యకతను ప్రజల్లో ప్రచారం చేశారు. భర్త అరెస్ట్ అయి జైలుకు వెళ్తే ఆమె నిరుత్సాహపడలేదు. తోటి స్త్రీలను కలుపుకుని మరింత ముమ్మరంగా ప్రచారం కొనసాగించారు. భర్త జైలు నుంచి విడుదలయ్యాక ఆ దంపతులు గుడివాడలో మిత్రులతో కలిసి సత్యాగ్రహ శిబిరం ప్రారంభించారు. 1932 ఆ దంపతులను మిత్రులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదలై వచ్చాక రెట్టింపు ఉత్సాహంతో ఊరూరా కాంగ్రెస్ సంఘాలు, అఖిల భారత మహిళా సంఘాలు ఈమె స్థాపించారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సభ్యురాలుగా వాడవాడలా తిరిగి ప్రచారం చేసి స్త్రీలలో రాజకీయ ఆర్థిక చైతన్యాన్ని ఆమె పెంపొందించారు. దేశంలో శాసనోల్లంఘనోద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. కృష్ణా జిల్లాలో శ్రీమతి వల్లభనేని సీతా మహాలక్ష్మమ్మ తన నాయకత్వం

నేతృత్వంలో స్త్రీలందరినీ కొన్ని కొన్ని దళాలుగా ఏర్పరిచి ఒక్కొక్క దళానికి క్రమబద్ధమైన కార్యక్రమం రూపొందించారు. ఒక క్రమ పద్ధతిలో కార్యక్రమ ప్రణాళికతో పనిచేయడం వల్ల సత్ఫలితాలు వచ్చాయి. విదేశీ వస్త్ర దుకాణాల వద్ద, కళ్ళు సారా దుకాణాల వద్ద వీరు తీవ్రంగా ముట్టడి చేశారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే 144వ సెక్షన్ జారీ చేసింది. కానీ ఈ స్త్రీ సత్యాగ్రహులు ఏమాత్రం లెక్క చేయలేదు. రెట్టింపు ఉత్సాహంతో శాసనోల్లంఘనం చేశారు. సీతా మహాలక్ష్మిని ఇల్లు కదలరాదని కట్టడి చేశారు. ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా సత్యాగ్రహ ఆవశ్యకత గురించి ప్రచారాన్ని కొనసాగించారు. పోలీసులు స్త్రీల సాహసాన్ని కట్టడి చేయడానికి అనేక ప్రయత్నాలు చేసేవారు. స్త్రీల మీద కారపు నీళ్లు, మురుగునీళ్లు పిచికారీతో చల్లి చికాకు పరిచేవారు. స్త్రీ సత్యాగ్రహులు వాని నవ్వులాటగా తీసుకుని ఇంకా పట్టుదలగా ఎడతెరిపి లేకుండా పికెటింగులు జరపడం ప్రారంభించారు. పోలీసులు కోపంతో వీళ్లందర్నీ బస్సుల్లో, లారీల్లో 20-30 మైళ్ళ దూరం తీసుకువెళ్లి వదిలి వచ్చేవారు. ఈ స్త్రీలందరూ అంత దూరం వెనక్కి ఎలా రాగలిగేవారో గాని తెల్లవారేటప్పటికి యథాప్రకారం గుడివాళ్ళలో దుకాణాలపై ముట్టడి చేస్తూ కనిపించేవారు. పోలీసులు ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయేవారు. కొన్నాళ్లు పోయాక స్త్రీ వాలంటీర్లందరూ బస్సులు, లారీలు ఎక్కడానికి నిరాకరించారు. వీరితో రోజుకొక సమస్య తలెత్తుతూ ఉండడంతో పోలీసులు వీరిని నియంత్రించడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలు అన్వేషించవలసి వచ్చేది. ఆడ పోలీసుల్ని ఈ స్త్రీ యోధులతో పాటు లారీలలో, బస్సుల్లో పంపి దూరంగా వదిలి రమ్మనేవారు. అలా చేసినా మర్నాటికి పరిస్థితి మామూలే. తెల్లవారేటప్పటికీ స్త్రీలందరూ సీతామహాలక్ష్మమ్మ నాయకత్వంలో వెనక్కి వచ్చి ఉద్యమంలో పాల్గొనేవారు. ఆమె పట్టుదల, స్వాతంత్ర్యం సాధించాలనే బలీయమైన కాంక్షల గురించి చదువుతుంటే చదువరుల మనసుల్లో ఆనంద ఉద్వేగాలు మిన్నుముట్టి పులకిత్తులవుతారు. కళ్ల ముందు ఆ దృశ్యాలను ఊహించుకుని పరవశులవుతారు. ఈ స్త్రీ సత్యాగ్రహులకు ఎవరైనా ఊరిలో ఒక గ్లాసుడు మజ్జిగ గాని మంచినీళ్లు గాని ఇచ్చినట్లు తెలిస్తే పోలీసులు వారిని దారుణంగా కొట్టి భారీగా జరిమానా విధించేవారు. ఒకసారి పామరు గ్రామంలో సూరపనేని గోపాలకృష్ణయ్య గారు ఈ స్త్రీ వాలంటీర్ దళాలకు తమ ఇంట ఆతిథ్యం ఇచ్చినందుకు పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి 1000 రూపాయలు జరిమానా విధించారు. అప్పటి నుండి సత్యాగ్రహులు ఎవరింటికి వెళ్లకుండా, తమ వల్ల ఎవరికీ ఇబ్బంది కాకుండా జాగ్రత్త పడేవారు. ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు కొమరవోలులో గాంధీ ఆశ్రమం పేరుతో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. పోలీసులు ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకుని సీళ్లు వేశారు. రోజు రోజుకు తీవ్రమవుతున్న పోలీసుల దారుణ చర్యలను ప్రతిఘటిస్తూ సీతామహాలక్ష్మమ్మ నాయకత్వంలో స్త్రీలందరూ వీరనారులై సీళ్లు బద్దలు కొట్టి కాపలా ఉన్న పోలీసుల్ని తరిమి కొట్టి ఆశ్రమంలోకి ప్రవేశించారు. పోలీసుల సంఖ్య తక్కువ, ఈ నారీ యోధుల సంఖ్య ఎక్కువ. పోలీసులు ఏమీ చేయలేక పై అధికారులకు విన్నవించుకున్నారు. పోలీసు అధికారులు పెద్ద పెద్ద వ్యానుల్లో వచ్చి వీరందరినీ అరెస్టు చేసి వ్యాన్లో ఎక్కించి 20 మైళ్ల దూరంలో బందరు సమీపంలో వదిలివేసేవారు. ఇలా అనేక సార్లు జరిగింది. అయినా స్త్రీలు మరింత రెట్టింపు ఉత్సాహంతో కళ్ళు సారా దుకాణాలను మూయించేవారు. సీతా మహాలక్ష్మమ్మ నాయకత్వంలో శ్రీమతులు గోనుగుంట లక్ష్మీ నరసమ్మ, అరికెపూడి మాణిక్యమ్మ, అరికెపూడి మహాలక్ష్మమ్మ, కోనేరు భారతమ్మ మొదలైన స్త్రీలున్నారు. వీరందరినీ 1932 సంవత్సరం మే నెలలో పోలీసులు అరెస్టు చేశారు. పసిపిల్లల తల్లులు, వయో వృద్ధులు అనే విచక్షణ లేకుండా అందరినీ 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించి రాయవేలూరు జైలుకు పంపారు. అక్కడ నుంచి వల్లభనేని సీతా మహాలక్ష్మమ్మను, ఆమె దళంలోని ఇంకా కొందరిని కన్ననూరు జైలుకు పంపారు. అక్కడ గంజి, ఉప్పుడు బియ్యం, అన్నం, పులుసు వంటి పదార్థాలు ఇచ్చేవారు. అవి చాలీ చాలకుండా ఉండేవి. జైలులో సీతా మహాలక్ష్మమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది. 1933 ఏప్రిల్ 11వ తేదీన జైలు నుంచి విడుదలై ఆమె తిరుచిరాపల్లి వెళ్లి జైల్లో ఉన్న భర్తను చూసి స్వగ్రామానికి వెళ్లారు. 1937వ సంవత్సరంలో కృష్ణా జిల్లా రాజకీయ సభలు పామరులో జరిగాయి. సీతా మహాలక్ష్మమ్మ ఆహ్వాన సంఘ అధ్యక్షురాలుగా ఉండి జిల్లా మహిళా సభను సమర్థవంతంగా నడిపించారు. 1939వ సంవత్సరంలో కృష్ణా జిల్లా బోర్డు ఎన్నికలు వచ్చాయి. పామరు నియోజకవర్గంలో స్త్రీల ప్రత్యేక స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున సీతా మహాలక్ష్మమ్మ పోటీ చేశారు. మంచి పలుకుబడి గలవారు ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఆమె గెలిచారు. జిల్లా బోర్డు సభ్యులుగా ఎనలేని సేవలు చేశారు. 1941వ సంవత్సరంలో వ్యక్తి సత్యాగ్రహం దేశమంతటా ఆవరించింది. ఈమె స్వగ్రామమైన జమీ గొల్వేపల్లిలో సత్యాగ్రహం చేశారు. ఫలితంగా 1941 మార్చిలో అరెస్ట్ అయ్యారు. కాలక్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం సత్యాగ్రహులతో జైళ్లను నింపడం కన్నా జరిమానాలు విధించడం లాభదాయకమని భావించింది. సత్యాగ్రహులు జరిమానా కట్టడం అవమానంగా భావించారు. జైలు శిక్షణే సంతోషంగా

0: అనుభవించడానికి సిద్ధపడేవారు. సీతా మహాలక్ష్మమ్మకు ఒకరోజు జైలు శిక్ష, 300 రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో 3 నెలల జైలు శిక్షను ప్రతిపాదించారు. ఆమె సగర్వంగా 3 నెలల జైలు శిక్షని అనుభవించడానికి రాయవేలూరు జైలుకు వెళ్లారు. ఈసారి ఆమెకు ఏ క్లాస్ వసతి ఇవ్వడం వలన మొదటిసారిలా ఇబ్బందులు అనారోగ్యాలు కలగలేదు. ఈమెతో పాటు శ్రీమతులు కుట్టిమాలు అమ్మ, బెజవాడ లక్ష్మీకాంతమ్మ గోపాలరెడ్డి, అమ్మన్న రాజాలు జైలులో ఉండేవారు. జైలులో నూలు వడకడం పోటీలు జరిగేవి. సీతా మహాలక్ష్మమ్మకు సన్నని నూలు వడకడంలో చక్కని నైపుణ్యం ఉంది. అందువల్ల ఆమెకు ఆ పోటీలలో ప్రథమ స్థానం వచ్చేది. శ్రీమతి కస్తూరిబా గాంధీ అస్తమించినప్పుడు ఆమె జ్ఞాపకార్థం జాతీయ నిధిని ఏర్పాటు చేసి స్త్రీలు ఆ నిధితో స్త్రీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలను రూపొందించారు. రాష్ట్రంలో బులుసు సాంబమూర్తి గారి ఆధ్వర్యంలో కస్తూర్బా స్మారక సంఘం ఏర్పడింది. శ్రీమతి సీతా మహాలక్ష్మమ్మ ఆ సంఘానికి ఉపాధ్యక్షురాలుగా ఉండి నిర్మాణాత్మక కృషి చాలా చేశారు. ఆమె వాడవాడలా తిరిగి నిధులు సేకరించారు. పలు ప్రదేశాలలో సంఘం తరపున మాతా శిశు సంక్షేమ కేంద్రాలు నెలకొల్పి స్త్రీలకు పిల్లలకు సేవ చేశారు. ఈమె అనేక సాంఘిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉండేవారు. గ్రామాలలో ఆనాడు అస్పృశ్యత సమస్య తీవ్రంగా ఉండేది. అస్పృశ్యులు నీళ్లకి చాలా ఇబ్బంది పడేవారు. 1941 సుంకర నాగభూషణం గారు విజయవాడ తాలూకా నయనవరం గ్రామంలో ఒక మంచినీటి బావిని తవ్వించారు. సీతా మహాలక్ష్మమ్మ ఆ బావిని అస్పృశ్యుల ఉపయోగార్థం ప్రారంభించారు. 1946 మద్రాసు శాసనసభ ఎన్నికలు వచ్చాయి. శ్రీమతి సీతా మహాలక్ష్మమ్మ బందరు జనరల్ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1952 వరకు శాసనసభ సభ్యురాలుగా ఉండి తమ నియోజకవర్గానికి ఉపయోగకరమైన అంశాలను ఎన్నో ప్రవేశపెట్టారు. 1930 నుంచి చేసిన త్యాగాలు, తిన్న లాఠీ దెబ్బలు, అనుభవించిన కఠిన జైలు శిక్షలను సార్థకం చేస్తూ 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. దేశ ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. ఆగస్టు 16 ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రం నుంచి స్వతంత్ర భారత పౌరురాలిగా శ్రీమతి సీతా మహాలక్ష్మమ్మ స్త్రీలు భావి భారతము అనే అంశంపై చేసిన ప్రసంగం చాలా ప్రసిద్ధి పొందింది. ఆంధ్రదేశంలో పలు ప్రాంతాలలో వివాహాది శుభకార్యాలలో దేవదాసీల మేజువాణి జరుపుతూ ఉండే పద్ధతి ఆనాడు ఉంది. దీని గురించి తెలుగు సాహిత్యంలో మనకు చాలా సమాచారం కనిపిస్తుంది. ఇది సంఘ శ్రేయస్సుకు ప్రతిబంధకమని భావించి సీతా మహాలక్ష్మమ్మ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ మేజువాణిల్ని అరికట్టాలని ఒక బిల్లును ప్రవేశపెడుతూ దాని ఆవశ్యకతను గురించి వివరిస్తూ ప్రసంగం చేశారు. 1948 సీతా మహాలక్ష్మమ్మను ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ మెంబర్ గా 2 ఎన్నుకున్నారు. 1950 మద్రాసు శాసనసభ తరపున 3 ఎన్నుకున్నారు. అందువలన ఆమెకు ఏకబిగిన 5 ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ మెంబర్ గా ఉండే అవకాశం లభించింది. విద్యారంగంలో స్త్రీల అభ్యున్నతికి పాటుపడడానికి ఇది గొప్ప అవకాశంగా ఆమె భావించారు. ఈమె మంచి వ్యవహర్త, విషమ పరిస్థితుల్లో ఆవేశపడక సంయమనంతో వ్యవహరించి విజయాలను సాధించగల కార్య సాధకురాలు. ఒకసారి గన్నవరం తాలూకా కృష్ణాపురం గ్రామంలో కలెక్టర్ ధాన్యం ప్రొక్యూర్మెంట్ పని చూస్తున్నారు. అధికారులకు గ్రామస్తులకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. గ్రామస్తులు ప్రభుత్వ లారీలు ఊరు దాటకుండా అడ్డుపడ్డారు. వేరే పని మీద కలెక్టర్తో మాట్లాడటానికి వచ్చిన సీతా మహాలక్ష్మమ్మ ఆమె భర్త రామబ్రహ్మం కాలిబాటలో గ్రామంలో ప్రవేశించారు. గోడల మీద నుంచి, ఇంటి కప్పుల మీద నుంచి గ్రామస్తులు అధికారులపై కర్రలతో రాళ్లతో దూకుతూ ఉంటే సీతా మహాలక్ష్మమ్మ రామబ్రహ్మం గారు వారందరికీ మంచి మాటలతో అనునయంగా నచ్చజెప్పి అక్కడ బీభత్సకాండ జరపకుండా ఆపగలిగారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం జాతీయోద్యమంలో పాల్గొని స్త్రీలందరికీ నాయకత్వం వహించి బ్రిటిష్ పోలీసులను ఎదిరించి విదేశీ వస్త్ర బహిష్కరణలోను, కళ్ళు సారా దుకాణాలను మూయించడంలోనూ కీలక పాత్ర వహించి దేశ స్వాతంత్ర సాధనలో తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించిన మహిళామణి శ్రీమతి వల్లభనేని సీతా మహాలక్ష్మమ్మ. అంతేకాదు, స్వాతంత్ర్యానంతరం శాసనసభ్యులుగా, ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ సభ్యులుగా, ఇంకా పలు పదవుల ద్వారా స్త్రీల అభ్యున్నతి కోసం అనవర్తం కృషి చేసిన శ్రీమతి వల్లభనేని సీతా మహాలక్ష్మమ్మ జీవిత ప్రస్థానం నారీ లోకానికి ఎంతో ఆదర్శప్రాయం.
1: స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన వల్లభనేని సీతా మహాలక్ష్మి గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు కొల్లూరి కనకవల్లి తాయారమ్మ గారి గురించి శ్రీమతి నిడుమోలు కనక దుర్గారాణి గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు మహిళా అభివృద్ధికి డ్వాక్రా శ్రీమతి జి రామతులసమ్మ గారితో పరిచయ కార్యక్రమం వినండి.
2: మహిళా సాధిక

0: కదా. ప్రభుత్వం ఉద్దేశించిన పథకాల్లో డ్వాక్రా ముఖ్యమైనది. మరి ఇటువంటి డ్వాక్రా పథకంలో తమ అనుభవాల్ని వివరించడానికి గుంపెన రామతుల సమ్మగారు మనతో ఉన్నారు. వారు డ్వాక్రా సంఘంలో తమ అనుభవాలను శ్రోతలతో పంచుకుంటారు. నమస్కారం తులసమ్మగారు.
1: నమస్కారం అండి. మాది తాడేపల్లి మండలం డేసురం గ్రామంలోని సాయిరామ గ్రామైక్య సంఘం ప్రెసిడెంట్నండి. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. నేను ఒక ఎకరం పొలం ఉండేది. ఆ ఎకరం పొలం కూడా మా వారు అమ్మేసేసి లారీ కొన్నారు. ఆ లారీ కొన్న తర్వాత దాంట్లో లాస్ వచ్చింది. యాక్సిడెంట్ అయ్యి ఆయన కాలు చేయి కూడా విరిగినాయండి. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము మేము. ఆర్థికంగా చాలా నలిగిపోయాము. 99లో డోక్రా గ్రూప్ వాళ్ళు వచ్చి అన్మెట్రు ఇట్లా గ్రూపులు చేసుకోండి అని అన్నారు. సరేనని నేను కూడా గ్రూప్లో జాయిన్ అయ్యాను. అయిన తర్వాత మహిళా మండల ద్వారా మిషన్ సెంటర్ పెట్టారు. ఆ సెంటర్లో మిషన్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఫస్ట్ లింకేజీ మాకు 2000 ఇచ్చారు. ఆ 2000 పెట్టి నేను మిషన్ కొనుక్కున్నాను. ఆ మిషన్ కుట్టుకుంటా ఉండేదాన్ని. 6 నెలలు పోయిన తర్వాత డిఆర్డి వాళ్ళు మాకు మళ్ళీ 100000 రూపాయలు సబ్సిడీ లోన్ ఇచ్చారు. ఆ లోను తోటి నా వంతు 10000 వచ్చింది. ఆ 10000 పెట్టేసి నేను లాత తీసుకొచ్చి పెట్టికోట్లు అవి కుట్టేదాన్ని. కుట్టి అమ్మేదాన్ని. తెలిసిన వాళ్ళందరూ తీసుకెళ్లేవాళ్ళు. బాగానే జరిగేది అది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో డోక్రా ద్వారానే షాప్ పెట్టుకోవడానికి నాకు అవకాశం పెట్టుకున్నాను. ఇంకా అప్పుడు నేను ఒక్కదాన్ని చేయలేక ఇంకా నలుగురిని మా గ్రూప్ వాళ్ళని చేర్చుకున్నాను. దాంట్లోకి కటింగ్ చేసి ఇచ్చేదాన్ని, పీస్ వర్క్ చేసేవాళ్ళు. అట్లా ఆదాయం పెంచుకోగలిగాను. ఆర్థికంగా కొంచెం బలపడ్డాను నేను. ఆ తర్వాత మా పిల్లలకు కూడా ఇందిరమ్మ హౌసింగ్ దాంట్లో పిల్లలిద్దరికీ చెరువుకి ఇల్లు కట్టాను. ఇప్పుడు నేను నా మనవరాలని ఇంజనీరింగ్ చెప్పించుకోగలుగుతున్నాను. అందుకని నేను డోక్రా గ్రూప్లో చేరిన తర్వాత బాగున్నానని అంటున్నాను. అలాగే నా తోటి వాళ్ళందరికీ కూడా నా అనుభవాన్ని, గ్రామ సంఘం ప్రెసిడెంట్గా నేనున్నాను కాబట్టి అందరికీ కూడా ట్రైనింగ్లు ఇప్పించి అందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళకి ఏ ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అట్లా చెయ్యాలి అన్న సంకల్పం నాకు ఉండేది.
0: మరి మీరు గ్రామ సంఘం ప్రెసిడెంట్ అవ్వడం ఎలా జరిగిందండి?
1: 28 గ్రూపులు ఉన్నాయండి మా ఊళ్ళో. 28 గ్రూపుల వాళ్ళు కూడా అప్పుడు సంఘాలు పెట్టుకోమని, గ్రామానికి సంఘం ఉంటే ఇంకా అందరం కలిసి సామాజికంగా ఏదన్నా సమస్య ఉన్నా కూడా అందరం కలిసి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మాకు డిఆర్డి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు గ్రామ సంఘం పెట్టుకోండి అని. దాంతో గ్రూప్కి వచ్చేసి ఇద్దరు లీడర్ల కాడికి వచ్చేసి కూర్చుంటారు. 2 మీటింగులు పెట్టుకుంటాం. ఫస్ట్ మీటింగులో అందరూ కలిసి మాట్లాడుకుంటారు. దీని నుంచి మనకేమి ఆశించకుండా పనిచేసే వాళ్ళు ఎవరుంటారు, సేవాభావంతో చేసేవాళ్ళు లేచి నుంచోండి అని అంటారు. అప్పుడు లేచి నుంచున్నాం. అది మామూలుగా ఓటింగ్ లాగా ఏదో సీట్లు రాసుకోవటం అలా ఉండదండి. మా ఓటింగ్ కూడా చేతులు ఎత్తుతారు. ఎవరైతే చేస్తానని నిలబడ్డాళ్ళు ఇష్టం అయితే అందరు చేతులు ఎత్తుతారు. ఇష్టం లేకపోతే గనక ఎత్తారు. అప్పుడైతే అందరూ కూడా చేతులు ఎత్తారు ఉండండి అని. అట్లా 5 గురుని తీసుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ గాను అందరూ ఇష్టపడతారు. అలాగే సెక్రటరీ గాను, జాయింట్ సెక్రటరీ గాను, ట్రెజరర్ గాను నుంచుంటారు. నేను ఇచ్చేస్తాను అని వాళ్ళంతటికి వాళ్ళే నుంచుంటారు. సభ్యులకు ఇష్టమైతే వాళ్ళు చేతులు ఎత్తుతారు. ఆవిడంటే ఇష్టం లేకపోతే చేతులు ఎత్తారు. ఇంకా అదే ఓటింగ్ అనమాట. అట్లా ఎన్నిక అయ్యాను.
0: ఈ గ్రామ సంఘం మీటింగ్ లో సహజంగా ఎటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి తులసమ్మ గారు?
1: హాజరు వేసుకుంటామండి ముందు, అందరూ వచ్చారా లేదా అనేది. హాజరు తర్వాత చిన్న సంఘాలు పనితీరు ఎలా ఉంది, మీ సంఘం ఎలా చేస్తుంది ఏంటి అనేది అందరినీ అడుగుతాము. ఆ సంఘం మీటింగ్ డేట్లు తెలుసుకుంటాము. తర్వాత బ్యాంక్ లింకేజీ గురించి మాట్లాడుకుంటాం, అందరు కడుతున్నారా లేదా అనేది మాట్లాడుకుంటాం. ఆ తర్వాత జెండర్ గురించి మాట్లాడుకుంటాం, సామాజిక సమస్యలు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత పుస్తకాలు రాసుకుంటున్నారా లేదా. గ్రూప్ పుస్తకాలు ప్రతి నెల కూడా రాసుకోవాలి. ఏదన్నా 6 నెలలకోసారి ఆడిట్ జరుగుతాయి. అలాంటప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటాయి. అందుకు పుస్తకాల రూపంలో ఎవరు కట్టారు, ఎవరు కట్టలేదు, ఇంకెంత కట్టాలనేది ఒక రాసుకోవాలి. అది రాసుకుంటున్నారా లేదా అని అందరిని అడుగుతాం. అట్లాంటి అంశాల గురించి మాట్లాడుకుంటాం.
0: సహజంగా మీ అనుభవం చూసుకుంటే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు డ్వాక్రా పథకం ద్వారా. అలాగే ఈరోజు 4 పని చూపించగలుగుతున్నారు. మరి అసలు ఈ డ్వాక్రా పథకం ప్రారంభమయ్యాక మహిళల స్థితిగతుల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి?
1: ఆర్థికంగా డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత బాగుందండి. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా అవసరం అనుకుంటే ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాం, అది తీసుకుంటున్నారు. దాని ద్వారా వాళ్ళు మిషన్ కుట్టేవాళ్ళు మిషను, షాపులు పెట్టుకునేవాళ్ళు షాపులు అలా పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగాను మానసికంగాను

0: సామాజికంగాను కూడా అందరూ ధైర్యంగానే ఉంటున్నారు. ఎదుగుదలే కనిపించిందండి వాళ్లల్లో కూడా. అందరూ మనోధైర్యంతో ఉంటున్నారు. ఏం పర్వాలేదు, మనకి డ్వాక్రా ద్వారా అన్నీ కూడా సమకూర్చుని మన పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాం అనే ఆలోచనతోటే ఉన్నారు అందరూ కూడాను.
1: మరి ఈ డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం చాలా తక్కువ వడ్డీకి డబ్బుని అప్పుగా ఇస్తుంది. మరి ఈ డబ్బును సక్రమంగా వినియోగిస్తున్నారా, లేకపోతే వ్యక్తిగత అవసరాలకి వాడుకుంటున్నారా, ఇటువంటివి మీరు చెక్ చేస్తారా? ఒకవేళ ఎవరైనా వ్యక్తిగత అవసరాలకి దుర్వినియోగం చేస్తే అప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
0: మామూలుగా అసలు దీనికి సామాజిక తనిఖీ కమిటీ అని ఉంటుందండి. మేము ప్రభుత్వం ఇచ్చేది లింకేజ్ లోన్ గాని శ్రీనిధి లోన్లు ఇలాంటివి ఉంటాయి. అది వాళ్ళు ఏంటంటే క్రెడిట్ ప్లాన్ ప్రకారంగానే మేము ఇస్తాం. వాళ్ళు మేము ఒక గేదెను కొంటాము, ఆ గేదెకి 50,000 ఖర్చు అవుతుంది. దాంట్లో దానికి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది, ఎంత మా వాడుకుంటాం, ఎంత ఆదాయం వస్తుంది అనేది రాస్తారు దాంట్లో. ఆ రాసిన దాన్ని బట్టి మేము సామాజిక తనిఖీ కమిటీ అనేది మా గ్రూపుల్లోనే ఉంటది. 5 కమిటీలు ఉంటారు కదా, 5 కమిటీల్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొన్నారా లేదా ఈ అప్పు తీసుకెళ్లి అనేది తనిఖీ చేస్తారు. కొనకపోతే వెంటనే చర్య తీసుకుంటారు. కొనేలాగా వేరే ఆటకి మీరు వాడొద్దు, ఆదాయం వచ్చే కార్యక్రమాలకే ఈ ప్రభుత్వం సొమ్మును వాడాలి అనేది మేము ముందు నుంచే వాళ్ళకి చెప్తా ఉంటాము. వాళ్ళు కూడా అలాగే ఆటకే వాడతారు. వేరే దుర్వినియోగం చేస్తారంటే చాలా ఇబ్బంది పడతారని మేము అది కొనేలాగానే చూస్తాం. ఊళ్ళో వాళ్లే కాబట్టి మాకు బాధ ఉండదు.
1: మరి ప్రతి నెల బ్యాంక్ లింకేజ్ అనేది చెల్లించాలి కదండి, మరి అది సక్రమంగా చెల్లిస్తున్నారో లేదో చూస్తూ ఉంటారా? ఒకవేళ చెల్లించకపోతే ఏమవుతుంది, అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారు?
0: ఫస్ట్ మేము మీటింగుల్లో మాట్లాడుకునేదే మీ సంఘం మీటింగ్ పెట్టుకున్నారా లేదా బ్యాంక్ లింకేజ్ కట్టారా లేదని పుస్తకం తెప్పిస్తాం. వాళ్ళు బ్యాంక్ వచ్చేటప్పుడు పొదుపు బుక్, బ్యాంకు లింకేజ్ బుక్ రెండు తీసుకురావాలి. తనిఖీ కమిటీ వాళ్ళు పుస్తకం చూస్తారు, కట్టారు ఇళ్ళని అంటారు. కట్టకపోతే ఎందుకు కట్టలేదు ఏంటి అని అడుగుతాం. అంటే ఆరోగ్యం బాగోక పనికి వెళ్ళలేదనో లేకపోతే ఏదో వాళ్ళకి ఇబ్బందుల గురించి చెప్తారనుకోండి, పనులు ఎక్కడ దొరకలేదనేది. అప్పుడు మేము వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ గ్రామ సంఘం నుంచి మేము సభ్యత్వాలు వసూలు చేసుకుని పెట్టుకుంటాం. ఆటిల్లో నుంచి వాళ్ళకి అప్పు ఇస్తాం. ఆ అప్పుని వాళ్ళు ఏంటంటే లింకేజ్ పెద్ద అప్పుకి కట్టుకుంటారు. ఇది దీని నుంచి వాయిదాలు ఎక్కువ పెంచి వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా 24 వాయిదాలని అట్లా మామూలుగా బ్యాంక్ లింకేజీ ఎంతైతే అవసరం అవుతుందో వాళ్ళు అడిగితే అన్ని బట్టి మేము ఇస్తుంటాం. ఎక్కువ వాయిదాలు పెట్టి కట్టించుకుంటా ఉంటాం. అప్పుడు అటు ఆ లింకేజీ అప్పు తీరిపోద్ది వాళ్ళకి. మామూలుగా వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంత అవుతారు. 24 వాయిదాలు అట్లా పెట్టామనుకోండి, అది మనందరూ డబ్బులే కదా, మనందరం సభ్యత్వాలుగా చేసుకున్న డబ్బులు కాబట్టి మనలో మన అవసరాలకి అది ఇబ్బంది లేకుండా తీర్చుకోవటం కోసం సంఘం నుంచి అప్పిస్తాం వాళ్ళకి.
1: ఈ డ్వాక్రా పథకం ద్వారా మహిళలకు పొదుపు చేసే అలవాటు అనేది అలవడిందంటారా?
0: అలవడిందండి. పొదుపు చేసుకుంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇంకా పొదుపును పెంచుకోవాలనే ఆలోచన అందరికీ ఉంటది. దానికేం చెప్తా, ఇవాళ నేను ఒక మిషన్ కొనుక్కున్నాను, దాని నుంచి నేనే ఒక్కదాన్నే కుట్టగలుగుతున్నాను, ఆ 100 రూపాయలే నేను పొదుపు చేసుకోగలను. అట్లా కాకుండా ఇప్పుడు నేను 4 మిషన్లు పెట్టాను, 4 పనిచేస్తున్నాను, దీన్ని మార్కెటింగ్ చేస్తే నేను నెలకి 200 నేను పొదుపు చేయగలుగుతాను. పొదుపులు పెంచుకొని మన పొదుపులనే మనం వాడుకునే విధంగా చేయాలంటాం. అయితే మార్కెటింగ్ సౌకర్యం వల్ల వాళ్ళు చూపించమంటారు. ఇక్కడికైతే 30 గ్రూపులే వస్తున్నాయి, అక్కడికైతే 22 BO నుంచి కూడా వస్తారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. ఇది అక్కడ మార్కెటింగ్ తొందరగా అయిపోద్ది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ జిల్లా సమైక్యకి మార్కెటింగ్ సౌకర్యాలను పెంచుకోవటానికి కోసమే చూస్తుంటాం. అది పెంచుకుంటే పొదుపులు చేసుకోగలుగుతామని మేము అందరికీ కూడా అలాగే చెప్తాం.
1: ఈ డ్వాక్రా సంఘంలో సభ్యులు తయారు చేసే వస్తువులకి బయట ఎటువంటి మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయండి?
0: అదే మార్కెటింగ్ సదుపాయాలు ఇప్పుడు మాకు మేముగా చేసుకుంటున్నాము. కాకపోతే ఇట్లా ఎగ్జిబిషన్లో వాటిల్లో పెట్టుకోండి అంటున్నారు. బయట మార్కెటింగ్ సౌకర్యం కాస్త తక్కువగా ఉంది. అది మా అందరి కోరిక కూడా ఏంటంటే మార్కెటింగ్ సౌకర్యం ఎక్కువగా ఉంటే మాకు, మేము చేసిన వస్తువులను అమ్ముకుంటే ఇంకా మేము అభివృద్ధిలోకి వస్తామనే ఆలోచన ఉందన్నమాట. ఇక అదేంటంటే కొంచెం నాలాగా చదువు లేని వాళ్ళకి కొంచెం కష్టము. అందుకని ఇప్పుడు అందరూ కూడా చదువుకున్న పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించు, ఆన్లైన్ లో పెట్టండి అని.
1: నేడు ప్రపంచం అనేది సాంకేతిక విజ్ఞానం మీదే నడుస్తుంది, మరి ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా మీరు సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మీరు అందుబాటులోకి తీసుకుంటున్నారు, కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇది చాలా అభినందించదగ్క విషయం అండి. మరి ఈ డ్వాక్రా సంఘ సభ్యులతో సంఘ నాయకులు ఎలా మెలగాలి?
0: సంఘ నాయకులు తల్లిలాగా మెలగాలండి. వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి సలహా చెప్పి లీడర్కి కొన్ని విషయాలు ఎక్కువగా మీటింగులకు అది వెళ్తుంటది కాబట్టి ఆవిడకి అక్కడ కొన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలన్నీ సంఘ సభ్యులకు చెప్పి తల్లిలాగా ఆదరించాలి.
1: మరి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారండి?
0: మామూలుగా మాకు సామాజికంగా సమస్య అని వస్తున్నప్పుడు ఈ గ్రామ సంఘంలోనే చర్చించుకుంటాం, ఏంటి మన సమస్య అని. ఏదైనా మనకి పంచాయతీలో అయ్యే పని అది అనుకుంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళి అడుగుతామండి, అందరం కలిసి వెళతాం, అర్జీ పెట్టేసుకుంటాం, అక్కడ వాళ్ళు చూస్తుంటారు. అట్లా మా వల్ల ఏ అయితే మేమే చేసుకుంటాం. ఇక్కడ ఊరి వరకే ఏదన్నా చిన్న చిన్న అయితే పెద్ద పెద్ద ఏదన్నా ఇప్పుడు జెండర్ విషయాలు వస్తుంటాయండి, భర్త చనిపోతే ఆవిడకి ఏమి ఇవ్వకోకుండా ఇంట్లో నుంచి పంపించేసినట్టు అలాంటివి ఉంటే మేము చర్చించుకుంటాం. మా వల్ల ఏ అయితే మేమే చేస్తాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి మా జెండర్ కమిటీ వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళకు కూడా వాళ్ళు ఇది కాలేదనుకో మండల సమైక్యకి తీర్మానం రాసి పంపిస్తాం, ఇలా దీన్ని మాకు వచ్చిన సమస్య మేము తీర్చలేకపోతున్నాం, మీరు చూడండి అని. పోలీస్ స్టేషన్కి వెళ్ళే సమస్య అయితే దానికి వెళతాం, అదే ఊళ్ళో పంచాయతీకి వెళ్ళేదైతే అందరం కలిసి అక్కడికి వెళ్ళి పరిష్కరించుకుంటాం చిన్న చిన్నవి అయితే. పెద్ద పెద్ద అయితే మాత్రం మండల సమైక్యకి అర్జీ పెట్టుకుంటాం. అక్కడ మండల సమైక్యలో కమిటీ ఉంటారు, ఒక ఎస్ఐ గారు మా కమిటీ ఉంటారు, ఒక లాయర్ ఉంటారు, ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉంటారు, ఒక ఎండీఓ గారు, ఒక ఎంఆర్ఓ గారు, ఐదుగురు కలిసి ఒక కమిటీ మాకుంటారు. వాళ్ళు ఇదిగోండి మాకు ఈ సమస్య వచ్చిందంటే ఆయన ఎవరి వల్ల అయ్యే సమస్య అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళు సాల్వ్ చేస్తారు దానికి.
1: డ్వాక్రా పథకంతో తులసమ్మ గారి ప్రయాణాన్ని చూస్తే ఆమె తన కాళ్ళ మీద తను నిలబడగలిగారు, నేడు ఎంతో మందికి మార్గదర్శకత్వం చేసే స్థాయికి ఎదిగారు. మరి ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. ధన్యవాదాలు తులసమ్మ గారు.
2: నమస్కారం అండి.
3: కార్యక్రమంలో మీరింతవరకు మహిళా అభివృద్ధికి డ్వాక్రా శ్రీమతి జి రామతులసమ్మ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

की उमंग है जवान, रंग में डूबा है समा।

ప్రశ్నలకు సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. మొదటి ప్రశ్న ఏంటంటే, జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఇంకా ఈ సంవత్సరపు జాతీయ చేనేత దినోత్సవపు థీమ్ అంటే నినాదం ఏంటి? ప్రశ్న ఇంకోసారి, జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఈ సంవత్సరం చేనేత దినోత్సవపు నినాదం ఏంటి? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఈ సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవపు నినాదం ఏంటి అని అడిగాను. ఆన్సర్లు చాలా చాలా వచ్చేసాయి. మెసేజెస్ చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేషాద్రి నెల్లూరు నుంచి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ప్రకాష్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇంకా ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్

డాన్సర్ తో షేక్ మహబూబ్ సుభాని కొత్తపేట గుంటూరు నుంచి, మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ ముసపేట మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష. మీ ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఈ సంవత్సరపు జాతీయ చేనేత దినోత్సవపు నినాదం ఏంటి? ఇది నా ప్రశ్న, ఒకసారి చెక్ చేసుకోండి. పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైన్పూరి కాలనీ నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విసి కాలనీ నంద్యాల నుంచి బి శివకుమార్ ముదిరాజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్యా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడ నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. అనంతపురం నుండి అనురాధ, గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూర్ బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుండుగొల్ల నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్తో దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానరావు మంగళగిరి నుంచి. రాంగ్ ఆన్సర్ వచ్చింది అగైన్. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. జితేంద్ర కుమార్ మహేశ్వరి ఇంకా ఆన్సర్ అయితే ఓకే, ఆన్సర్ అయితే పంపించలేదు, ఒకసారి చెక్ చేసుకొని ఆన్సర్ కూడా పంపించండి. వర్గంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి జయబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్ల సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి స్విస్ టాలెస్ ప్రసాద్ వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. సాయి దర్శన్ శేషసాయి రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ముసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డూ బాబా ముసపేట నరేష్ ఇంకా వారి గ్రామ ప్రజలందరూ అంటున్నారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. నార్కెట్ పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి ఓకే, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు ఎవరు ఎవరు ఇంకా వివరణ ఇచ్చారు చందు ఆళ్ళగడ్డ నుంచి. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత కళ్యాణి చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల నుంచి రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి పోలేపల్లి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంజాన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదమిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా

కొవ్వూరు నుంచి. బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరు మురళి లక్ష్మీ భట్టిప్రోలు నుంచి. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. బనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్రావు ఇంద్రబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి వీరందరూ కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్నారు. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంత్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా గార్నెదిన్న మండలం నుంచి పాపిన్నపాలెం సూర్యనారాయణ ఈశ్వరమ్మ క్రాంతికుమార్ అశోక్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. ఊట్కూరు నారాయణపేట నుంచి డి అరుణ మోహన్ దివ్యభాయ్ అజయ్ శృతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నా పేరు చదవలేదు, మీ పేరు కూడా ఉంటే మెసేజ్తో పాటు చక్కగా చదువుతాము. మీ పేరు ఎక్కడ ఉంది? చందు ఆళ్ళగడ్డ నుంచి చదివాను ఇందాక, ఒకసారి చూసుకోండి. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్ శ్రీవల్లి కుమార్ చందన భాగ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఈ సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవపు నినాదం ఏంటి అని అడిగాను. మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, ఆన్సర్ ఏంటంటే 7 ఆగస్టు. ఇంకా నినాదం ఏంటంటే మన వారసత్వం మన గర్వం. ఈ సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవపు నినాదం ఏంటంటే మన వారసత్వం మన గర్వం. ఇంకా 7 ఆగస్టు మనం జరుపుకుంటాం. ఇంకా 2 మెసేజెస్ వచ్చాయి, సూచనలు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ పేరు ఆన్సర్తో పాటు మీ పేరు కూడా పంపించండి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక ఈరోజు యువలయలో నేను అడిగేస్తున్నాను 2వ ప్రశ్న. ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఇటీవల ఎన్నికైన భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? ప్రశ్న ఇంకోసారి. ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఇటీవల ఎన్నికైన భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరో తెలిస్తే 8662488812 మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న మీ అందరి కోసం ఇంకోసారి. ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఇటీవల ఎన్నికైన భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు?

0: ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఇటీవల ఎన్నికైన భారతీయ
1: Swarm, the
0: మహిళా
1: Pain.net.
0: శాస్త్రవేత్త ఎవరు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి. ఇందాక అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి. ప్రకాష్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇందాక అడిగిన ప్రశ్నకే మళ్ళీ మెసేజ్ వచ్చింది, ఎవరంటే రామకృష్ణయ్య మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాళ్ళ నుంచి. బండారు శంకరయ్య గురుగుంట నుంచి. ముంతా పెద్దన్న సూర్యపల్లి నుంచి. శశిరెడ్డి చిన్నప్ప వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి. రామకృష్ణయ్య సుభాషిణి ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఇటీవల ఎన్నికైన భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఇది నా ప్రశ్న. రాంగ్ ఆన్సర్ వచ్చింది మార్కపురం శివాజీనగర్ నుండి. మస్తాన్ మల్లి ఫాతిమా ఒకసారి చెక్ చేసుకోండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర తెనాల నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాంగ్ ఆన్సర్తో కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఆళ్ళగడ్డ నుంచి శ్రీనివాసులు, అనగసాని శ్రీనివాసులు పంపించారు. ఓకే, రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరంటే రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి. శేషాద్రి నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సాయి దర్శన్ శేషసాయి రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్తో దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూర్ బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనూజ శశాంక్ అచ్యుత శ్రీవత్స. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి చిన్మయ్ ప్రీతం వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూర్బాబు. రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్తో మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్. అగైన్ రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సులోచన కరీంనగర్ నుంచి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్తో మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, ఆత్మూరు మురళి లక్ష్మీ భట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మనోజ్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. అగైన్ రాంగ్ ఆన్సర్ ప్రభా చీరాల నుంచి, కళ్యాణి చీరాల నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, ఒకసారి చెక్ చేసుకోండి. శుభ సాయంత్రం అంటూ రాంగ్ ఆన్సర్తో ఉదయవంశీ హారిక రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజ్ ఘట్ నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, ముంత పెద్దన్న గురిగుంట్ల నుంచి నరేంద్రరెడ్డి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి ఇంకా రామకృష్ణయ్య మస్తాన్ బాషా, కార్పెంటర్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి బండారు శంకరయ్య వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మిడతల రామమూర్తి ఒడవకొండ నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్, కడప నుంచి శ్రీదేవి శైలజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి, విసి కాలనీ నంద్యాల నుంచి శివకుమార్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంత్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్, రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కడప నుంచి వినయ్ ప్రవీణ అప్పు రెడ్డి తులసి వీరందరూ, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీవర్మ లడ్డుబాబా ఇంకా మూసాపేట గ్రామ ప్రజలందరూ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అయితే మీరిచ్చిన వివరణలో నేను అడిగిన పేరు ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్గానే తీసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. ఒక్కొక్క ప్రశ్నకి అంత వివరణ ఇస్తే మన టైం సరిపోదు కాబట్టి షార్ట్కట్లో చూసుకుంటూ వెళ్ళిపోతాం కదా. రాంగ్ ఆన్సర్ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ కూడా వచ్చింది. గుండుగోల నుంచి ముద్రలు శ్రీనివాస్ బాబు రామోజీ ఎస్ బాబు సత్యనారాయణ వీరందరూ. మను పంపించారు కరెక్ట్ ఆన్సర్ని ఎవరంటే చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. పుట్టపర్తి నుంచి సుమన్ ఓకే, అంజాన్ దేశిరెడ్డిపల్లె నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు ఇంద్రబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రొఫెసర్ ఓకే రాంగ్ ఆన్సర్ రెండు ఒకసారి చెక్ చేసుకోండి.

ఓకే, శ్రీనివాసులు నందింపల్లె ఆళ్ళగడ్డ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇస్మాయిల్ భాయ్, సయ్య జాకిర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ భాష భాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చెబ్రోలు రవి, ఇనబడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి ప్రసాద్, వీరందరూ పంపించారు. ఇంకా ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యవాయి, అజయ్, శృతి వీరందరూ, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఈనమడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్తో కోట, హారిక, ఉదయవంశీ, రాజమహేంద్రవరం నుంచి. మహారాష్ట్ర సోలపూర్ నుంచి రాధిక, హరికిషన్, చంద్రభాయ్, నాగమణి, నరేష్, శ్రీవల్లి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఫెలోగా ఇటీవల ఎన్నికైన భారత మహిళా శాస్త్రవేత్త ఎవరు అని అడిగాను, మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్లు వచ్చాయి. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, అది కూడా చూసేద్దాం. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న అయింది. అక్కడ కూడా మీ మెసేజ్ చదివాను, పెట్టిన వాళ్ళు మళ్ళీ పెట్టకండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సౌమ్య స్వామినాథన్. సౌమ్య స్వామినాథన్ భారతదేశానికి చెందిన శిశు వైద్యురాలు, వైద్య పరిశోధన శాస్త్రవేత్త కూడా. క్షయవ్యాధి ఇంకా హెచ్ఐవీలపై పరిశోధనలు జరిపి ప్రాచుర్యం పొందారు. స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారన్నమాట. ఇది సంగతి. ఈరోజు మీ అందరి ఆన్సర్లతో ఈరోజు యువలయ సక్సెస్ఫుల్గా పూర్తయింది. మీ అందరి కోసం ఈ పాఠం.

0: మీరింతవరకు యువలయ విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో భక్తి పాఠ్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ సిహెచ్ రమేష్ బాబు, విద్యార్థిని నుజహత్ ఫాతిమా. వినండి 10వ తరగతికి హిందీ

0: చాలి. ఎందుకంటే ఆ భగవంతుడిని గురించి తెలియచేసినదే గురువు, కాబట్టి గురువుకే నమస్కరించాలి.
1: అబ్ ముజే సమజ్ మే ఆ గయా అధ్యాపక్ జీ.
0: అబ్ మైం కుచ్ ప్రశ్న పూచుంగా, జవాబ్ దో.
1: జీ హాన్ అధ్యాపక్ జీ,
0: భగవత్ భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై?
1: భగవద్ భక్తి కా జ్ఞాన్ హమే గురు దేతా హై.
0: సహీ ఉత్తర్ ఫాతిమా. అగలా ప్రశ్న, గురు కో కిస్సే శ్రేష్ఠ బతాయా గయా హై, క్యోం?
1: గురు కో భగవాన్ సే శ్రేష్ఠ బతాయా గయా హై క్యూంకి భగవత్ భక్తి కా జ్ఞాన్ భీ గురు హీ దేతా హై.
0: సహీ ఉత్తర్ ఫాతిమా. ఆజ్ మై తుమ్కో భక్తి పద్ నామక్ కవిత పడావుంగా, ధ్యాన్ సే సునో.
1: ठीक है अध्यापक जी.
0: భక్తిపద్ కవితా కే కవి రైదాస్, ఉన్కా జీవన్ కాల్ 1482 సే లేకర్ 1527 తక్, ఉన్కి ప్రసిద్ధ రచనా గురు గ్రంథ సాహెబ్, ఇస్మే ఇన్కే పద్ సంకలిత హై. విశేష్ వే జ్ఞాన్ మార్గీ శాఖా కే ప్రముఖ కవియో మే సే ఏక్ హై. సమజ్ గయీ?
1: మై సమజ్ గయీ అధ్యాపక్ జీ.
0: అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగా, జవాబ్ దో.
1: ठीक है अध्यापक जी.
0: భక్తిపద్ కవితా కే కవి కౌన్ హై?
1: భక్తిపద్ కవితా కే కవి రైదాస్ హై.
0: రైదాస్ కి ప్రసిద్ధ రచనా క్యా హై?
1: రైదాస్ కి ప్రసిద్ధ రచనా గురు గ్రంథ సాహెబ్.
0: సహీ ఉత్తర్ ఫాతిమా. అబ్ మై కవితా సునావుంగా, ధ్యాన్ సే సునో.
1: ఠీక్ హై అధ్యాపక్ జీ.
0: ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ, జాకి అంగ్ అంగ్ బాస్ సమాని. ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ, జాకి అంగ్ అంగ్ బాస్ సమాని. ప్రభుజీ తుమ్ ఘనుబన్ హమ్ మోరా, జైసే చితవతు చంద్ర చకోరా. ప్రభుజీ తుమ్ మోతీ హమ్ దాగా, జైసే సోనహి మిలతు సుహాగా. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా, ఐసీ భక్తి కరై రైదాసా. ఔర్ ఎక్ బార్ మై దుహరావంగా, ధ్యాన్ సే సునో. ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ, జాకి అంగ్ అంగ్ బాస్ సమాని. ప్రభుజీ తుమ్ ఘనుబన్ హమ్ మోరా, జైసే చితవతు చంద్ చకోరా. ప్రభుజీ తుమ్ మోతీ హమ్ దాగా, జైసే సోనహి మిలతు సుహాగా. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా, ఐసీ భక్తి కరై రైదాసా.
1: జీ ముజే శబ్దార్థ సమ్జాయియే.
0: ఫాతిమా అబ్ మై తుమ్హే శబ్దార్థ సమ్జావుంగా, ధ్యాన్ సే సునో ఔర్ బోలో. జాకి జిస్కి ఎవరి యొక్క,
1: జాకి జిస్కి ఎవరి యొక్క.
0: బాస్ సుగంధ్ సుగంధం,
1: బాస్ సుగంధ్ సుగంధం.
0: సమాని బస్ గయి ఉండెను,
1: సమాని బస్ గయి ఉండెను.
0: ఘన్ బాదల్ మేఘము,
1: ఘన్ బాదల్ మేఘము.
0: బన్ జంగల్ అడవి,
1: బన్ జంగల్ అడవి.
0: మోరా మోర్ నెమలి,
1: మోరా మోర్ నెమలి.
0: చితవన్ దేఖ్తా హూ చూచుటా,
1: చితవన్ దేఖ్తా హూ చూచుటా.
0: చంద్ చాంద్ చంద్రుడు,
1: చంద్ చాంద్ చంద్రుడు.
0: చకోరా చాతక్ పక్షి, చకోర పక్షి.
1: చకోరా చాతకి పక్షి, చకోర పక్షి.
0: సోనహి సోనేసే బంగారము,
1: సోనహి సోనేసే బంగారము.
0: సుహాగా సోనేకో శుద్ధ కర్నే వాలా క్షార, క్షార ద్రవం.
1: సుహాగా సోనేకో శుద్ధ కర్నే వాలా క్షార, క్షార ద్రవం.
0: దాస్ సేవక్ సేవకుడు,
1: దాస్ సేవక్ సేవకుడు.
0: అబ్ తుమ్ శబ్దార్థ సమజ్ గయీ?
1: జీ హాన్ అధ్యాపక్ జీ.
0: అబ్ మై భావ్ సమ్జావుంగా, ధ్యాన్ సే సునో. ఓ ప్రభు నీ భక్తులము మేము, మీరు గంధము వంటి వారైతే మేము నీటితో సమానమైన వారము. మీ యొక్క ప్రతిభ గొప్పతనము గంధము వలె అణువణువు వ్యాపిస్తుంది. మీరు నీల మేఘశ్యాములు, మిమ్ములను చూసి నాట్యం చేసే నెమలి వంటి వారము మేము, చకోర పక్షుల వంటి వారము మేము. స్వామీ మీరు ముత్యమైతే అందులో దాగి ఉండే దారము వంటి వారము మేము. మీరు యజమానులు, మీకు మేము దాసులము అని రైదాసు గారు తమలో ఉన్న భక్తితో శ్రీకృష్ణుణ్ణి అభివర్ణించారు. అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగా, ధ్యాన్ సే సున్కర్ జవాబ్ దో ఫాతిమా.
1: జీ అధ్యాపక్ జీ.
0: భగవాన్ చందన్ కే

పెళ్లి సందడి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట

శుభ సంకల్పం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పల్లవి పాడిన పాట, సాహిత్యం వేటూరి.

0: I love you.
1: చిట్టుకింత ప్లీడర్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వెన్నెల కంటి.

ఈనాటి ఈ కార్యక్రమంలో ఫిలింగ్ గీతాలు వింటారు. ముందుగా క్షణక్షణం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: Been better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ లో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తలోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణం పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వయం ఏపీ బ్రాండ్తో 60 నుంచి 65 రకాల డ్వాక్రా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. పారిశ్రామిక విప్లవం కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026, ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా 34 ఎజెండా అంశాలకు ఆమోదం లభించింది. ఆ వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ, పరిపాలన చట్టపరమైన సంస్కరణల్లో భాగంగా ఏపీ దిశా బిల్లు 2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024లను ఉపసంహరించి కొత్త కఠిన చట్టాలను తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. పారిశ్రామిక వేగానికి బల్క్ డ్రగ్ పార్క్ కోసం హడ్కో నుంచి 680 కోట్ల రూపాయల రుణం, ఆక్వా రంగానికి యూనిట్కు 1.5 రూపాయల విద్యుత్ రాయితీని కొనసాగించనున్నామని చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పునర్వ్యవస్థీకరణతో పాటు మున్సిపల్ భూముల లీజు గడువును 25 ఏళ్లకు పైగా పెంచేలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. గోదావరి పుష్కరాలు 2027 ఘాట్ల అభివృద్ధికి 210 కోట్ల రూపాయలు కేటాయి.

0: కల్పించేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిందన్నారు. విశాఖపట్నంలోని వెలంపేటలో పేదలకు 28.44 కోట్ల రూపాయల విలువైన బహుళ అంతస్తుల భవనాల మంజూరుకు కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేసిన సూచనల మేరకు దిశ బిల్లు 2019 రాష్ట ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని మంత్రి పార్థసారథి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు క్రిమినల్ లా, ఆ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు కొత్త కేంద్ర చట్టాల పరిధిలోనే గణనీయంగా పరిష్కరించబడ్డాయని, ఆంధ్రప్రదేశ్ సవర్ణ బిల్లు 2019 ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ మౌలిక సదుపాయ కల్పన కోసం మూలధన వ్యయాన్ని భరిస్తున్న పనులన్నింటికీ ఏపీ ట్రాన్స్కో డిస్కౌంట్స్ విధించే పర్యవేక్షణ ఛార్జీలను 2.5% తగ్గించేందుకు, మరి అభివృద్ధి ఛార్జీలు మినహాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి.
0: అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గం సమావేశం సందర్భంగా మంత్రులతో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఈరోజు చర్చించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడికక్కడ ఆస్తులను వేలం వేసి బాధితులకు త్వరగా న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ నెల చివరిలోనే వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ తాగునీటి ఎద్దడిని అధిగమించాలని, ఆ తర్వాత ప్రాధాన్యతగా పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. స్వయం ఏపీ బ్రాండ్ ద్వారా డ్వాక్రా మహిళలు తయారు చేసిన 60 నుంచి 65 రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల అవకాశాల కోసం ఏపీ ఎన్ఆర్టీఎస్తో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 500,000 మంది మహిళలతో వ్యాపార పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామీణ మహిళలు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్లు ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఫీనిక్స్ ఫౌండేషన్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. దీని ద్వారా వార్షిక కుటుంబ ఆదాయం 500,000 రూపాయలకు మించని ప్రతిభావంతులైన ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సరంలో 10 మెడికల్ స్కాలర్షిప్లు అందుతాయన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో అధికారులతో ఆమె ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా శనివారం పార్వతీపురంలో జిల్లా స్థాయి ప్రధాన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నట్లు చెప్పారు. గ్లాస్గో నగరం వేదికగా ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన వల్లూరి అజయ్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను ఆయన నివాసంలో కలిశారు. విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రాబోయే 2 రోజుల్లో తేలికపాటు నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని హెచ్చరించింది. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి శ్రీభరత్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని న్యూఢిల్లీలో ఈరోజు కలిసి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ మాజీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న స్వచ్ఛంద పదవీ విరమణ పథకం విఆర్ఎస్ ప్రయోజనాలు, ఇతర చట్టబద్ద బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉక్కు అధికారుల సంఘం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు ఇటీవల సమర్పించిన

నియుక్తి పత్రాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పదవీ విరమణ పొందిన అనేక మంది ఉద్యోగులు ఎప్పటికీ పూర్తి స్థాయిలో తమకు రావాల్సిన ప్రయోజనాలు అందుకోలేదని వివరించారు. ముఖ్యంగా రెండో దశలో వీఆర్ఎస్ పొందిన 486 మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు కేవలం 50% వీఆర్ఎస్ పరిహారం మాత్రమే చెల్లించగా మిగిలిన మొత్తం ఆర్జిత సెలవులు నగదీకరణ, వేతన బకాయిలు, తదితర చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణం పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట మంత్రివర్గం ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వయం ఏపీ బ్రాండ్తో 60 నుంచి 65 రకాల డ్వాక్రా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు ఏ జయసంపత్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, ఈ అంశం గురించి గుంటూరు ల్యామ్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం ఎలా, ఈ అంశం గురించి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న మోపూరి రంగస్వామి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఏ వెంకటేశ్వర్లు. 8:15 పార్లమెంట్ సమావేశాల సమీక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 సినిమా పాట ప్రసారమవుతుంది. 8:45 న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా చంపావతి రూపకం చివరి భాగం ప్రసారమవుతుంది. 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15

ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు వింటారు. అనంతరం నాతియా కలాం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పుస్తకం మననేస్తం ఈ అంశం గురించి పి మహమ్మద్ గౌస్ ఖాన్ గారి వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో ప్రతి సాగు వివరాలు తెలుసుకుంటారు. వివరాలు అందిస్తారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. రేపు ఉదయం 7:05 మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల గురించి కొన్ని వివరాలు. అనంతరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ దినోత్సవానికి సంబంధించిన కొన్ని విశేషాలు ప్రసారం.

12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల గురించి కొన్ని వివరాలు. అనంతరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ దినోత్సవానికి సంబంధించిన కొన్ని విశేషాలు ప్రసారమవుతాయి. అనంతరం వింటారు మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక. పఠనం శ్రీమతి కె శైలజ గారు. 7:45 బావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 వార్తా వ్యాఖ్య వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీలపై మీడియా చిత్రీకరణ, ఈ అంశం గురించి శ్రీమతి వి జ్యోతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రంగస్థలి కార్యక్రమానికి స్వాగతం. కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు ఏ జయసంపత్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.

0: ప్రముఖ కళాకారులు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆలూరి జయసంపత్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారు అనేక నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఏ నాటకాలలో వారు ప్రదర్శించారు, ఈ నాటక రంగంలోకి వారు ప్రవేశించడానికి కారకులు ఎవరు, నాటక రంగం పట్ల వారు ఎందుకు ఆకర్షితులు కావడం జరిగింది, ఇతర అంశాల గురించి వారి కళా అనుభవాన్ని, సాటి కళాకారులకు వారి రంగస్థలి అనుభవాన్ని తెలియజేద్దాం. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సంపత్ గారు, ఏ నాటకాలు మీరు ప్రదర్శించారు, ఈ నాటక రంగంలోకి మీరు అడుగుడానికి ప్రధాన కారణమేంటి, ఎవరు మీకు ప్రేరణగా ఇందులో స్ఫూర్తిగా మీరు ఎవరిని తీసుకున్నారు?
1: నమస్కారం అండి. నేను మా మేనమామ గారు ఉండేవాళ్ళండి, పరదేశ్ జయరాజు గారు, ఇంకొక మామయ్య పరదేశ్ విజయరాజు. వీళ్ళు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఈ రంగస్థల నాటకాలు ప్రదర్శించేవాళ్ళు నా చిన్నతనంలో. వాళ్ళు దుర్యోధన క్యారెక్టర్సు, తర్వాత రాయబారము, మయసభ ఇలాంటివి పాత్రలు వేస్తుండేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు చిన్నప్పుడు నాకు కొంచెం నాటక రంగం పట్ల అభిరుచి ఏర్పడింది. ఆ విధంగా నాటక రంగం పట్ల నాకు కూడా కొద్దిగా అభిమానం కలగడం, వాళ్ళ ఫోటోలు అవి ఇవి చూసిన తర్వాత కొంచెం ఉత్తేజితం అవుతుండేవాడిని. తర్వాత ఎన్టీఆర్ గారి సినిమాలు చూసిన తర్వాత, దానవీర సురకన్న ఇలాంటివి చూసిన తర్వాత, ఆ అద్భుతమైన డైలాగులు, అటువంటి పదాలు పలకడం అనేది చాలా గొప్పగా భావించేవాడిని. అలాంటి పాత్రలు నటించాలని కోరిక అయితే ఉండేది. అయితే అనుకోకుండా నాకు ఈ రంగస్థల అవకాశం జరిగింది.
0: ఈ రంగస్థలి పట్ల మిమ్మల్ని ఆకర్షించిన వ్యక్తి ఎవరు, మీరు ఎవరి ద్వారా ఈ నాటక రంగంలోకి ప్రవేశించారు, ఎక్కడ ఏ నాటకాలు మీరు ప్రదర్శించారు ముందుగా?
1: ఒకరోజు నేను బైక్ వేసుకుని వెళ్తున్నానండి, ఆ రోడ్డు పక్కన మాస్టర్ కోటి వీరాచారి గారు అక్కడ నుంచొని ఉన్నారు. ఆయన మా గ్రామమే, ఆయన నాటకాలు అవి ఇవి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. సరే నేను పిలిచాను, మాస్టరు నేను లిఫ్ట్ ఇస్తాను రమ్మని చెప్పి పిలిచాను. పిలిచిన తర్వాత ఆయన వచ్చి కూర్చున్నారు. కూర్చున్నాక నేను ప్రయాణం చేస్తూ చేస్తూ ఏదో రెండు పాటలు పాడడం మొదలుపెట్టి నా స్వరం విన్న తర్వాత, బాబు నువ్వు నాటకాలు నేర్చుకుంటే కనుక నీ గొంతు బాగుంది అని చెప్పి ఆయన నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా నేను అనుకోకుండా నాటక రంగం వైపు రావటం, తర్వాత ఆయన దగ్గర సత్యహరిశ్చంద్ర నాటకం నేర్చుకోవటం, ఆ నేర్చుకుంటున్న క్రమంలో నాకు ఉన్నటువంటి అభిరుచి మైసభ దుర్యోధనుడు చేయాలన్న కోరిక ఉంది సార్ అని చెప్పి ఆయనతో చెప్పినప్పుడు ఆయన మైసభ కూడా నాకు నేర్పించారు.
0: ఈ మయసభ

0: దుర్యోధను పాత్ర మీరు మొదటగా స్టేజ్ మీద వేశారా?
1: అవునండి, మొట్టమొదటి నేను ప్రదర్శించిన పాత్ర మయసభ దుర్యోధనుడి క్యారెక్టర్. అది దోర్నాల గ్రామంలో ప్రదర్శించడం జరిగింది.
0: మరి ఇప్పుడు ఆ మయసభ ఘట్టం గురించి శ్రోతలకు ఓసారి వినిపిద్దామా?
1: అలాగే అండి. ఔరా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధకరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే. ఓ, వీరు నా నుడు లాలించి ఉండరు కదా. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివై ఉండును? ఓ, ఈ మీరలెవ్వరు? ఇచ్చటన్నుటకు గతంబేమి? ఇది ఏమి వీరు ప్రతివచనం వేయరు? ఓ, ఈ మీరలెవ్వరు? ఇచ్చటన్నుటకు గతంబేమి? ఓ, నేనెంత భ్రమపడి తిని నిమేషత్వమే లేదు. ఇవి సాలభంజికలు, ఏమీ విచిత్ర కల్పన, మయుని లోకోత్తర కళాకౌశలం. ఇతడి ప్రకృతియే నన్ను పరిహసించున్నట్లున్నది. ఓహో, సభాభవనమున ఉద్యానవనమా? ఇది ఎంత రమణీయముగానున్నది. వివిధ పల భరానత శాకాశిక తరువర విరాజితంబు రాజిత తరుష్కంద సమాసనత దివ్య సురబిల పుష్పవల్లీమ తల్లికా సంభాసురంభు బాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమాద్భ్రమర కోమల ఝాంకార నినాద మేధురంభు మేధుర మధుకర గణగణాగణ శంఖానర్తన క్రీడావిరామ మయూర వార విస్తృత కళాప కళాప రమణీయంభు రమణీయ కోమల కళాప కళాపలాప మందుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంభు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంభు. ఆహా, ఈ ఆరామ సౌకుమార్యము అత్యంత మనోహరంభు. కాననే దినదినానేక నూత్న రామావలోకరంజిత కౌరవ వంశవర్ధనమల క్రమోదావహంబగు ఈ నిష్కుటంబు తత్కూరులకు అద్భుత దర్శనీయంబగుట నిర్వివాదాంశము. కారణే మయసభ మయసభ అని సామాన్య జనుడు మొదలు రాజకంఠీరవుడి పర్యంతం దీనిని గురించి ఏకగ్రీవముగా వర్ణించుట వర్ణించుట. ఇందలి పలకుసుమ జాలములను మహానందమును కల్పించుతున్నది. కాసారమా ఇది? ఉండి లేనట్లును లేక ఉండినట్లును గణంబడుతున్నది. ఇది జలాశయమే కాకున్నా ఈ బిససూత్రములు ఈ శతపత్రాధికములు ఎట్లుండును? సంస్పర్శమాత్ర నూత్న చైతన్య ప్రాసాదిత శీతల విమల మధువారిపూర సంపూర్ణంబు మందపవన జాలను దూత కల్లోల తరంగ మాలిక సంఘట్టన జాయమాన మృదుల ద్వాన విస్తారాతి శ్రావ్యంబు కమల కోకనదాది నానావిధ జలకుసుమజాల రాగారుణిత దదీభాగంబు ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంఖావహంబు గ్రీవలాంకృత బిససూత్రపాలికా నందీపిత హంస హంసీగన విభూషితంబు వర్ణనాతీతంబు వర్ణనాతీతంబు. చూడం చూడని ఇది అపూర్వ రమణీ రమణీయాకృతి దలంపించుతున్నది. ఇందలి మధువారి పూర్వము నుంచుక గ్రోలి ఆ పరిశ్రమను నొక్కింత విశ్రమించదగాక. ఇది ఏమి, ఎంత మాయగానున్నది! ఇది మయుడి రచనా విశేషమా లేక నేను భ్రాంతియుతుండనైతనా? పరిహాసమా మము కాంచి? ఇచ్చట ఎవరును పరిహసించుట లేదు కదా. మరి ఇచ్చట ఎవరును కానరారే? ఓ, తెలిసినది. అతులిత మాయా రచనా సమర్థుండగు ఆ మయుండిట్లు ధ్వనించు యంత్రము నిందెందైనా నిర్మించుంచెనేమో. ఆ కనపడున్నదేమి, వివిధ మణి వికారకుడ్డ భాగాంతర్గత ద్వారాదేశమా? తస్వర్ణ శాకాంతరోళిత తగారుత్పత వల్లీ సముల్లసితమా? వల్లీ సముల్లసిత సల్లలిత పల్లవ సందోహమా? మధ్య పల్లవ సంపుట అత్యంత బాసుర పుష్పఫల ప్రధానమా? పుష్పఫల మకరందరస సేవార్థ సమాగత షట్పదకీర వారమా? ఇట్టి త్రిజగన్నూత సభాభవనము పాండవుల అదేనుమనుటయా? కాలస్వభావము నిన్న మొన్నటి దనుక నిల్వలేడ లేకుండిన పాండవులు దిగ్విజయమనరించి రాజసూయ మాద్వార నిర్వహణమున సార్వభౌమ పదమున అలంకరించుటయా? అభిమానజనులకు భూరమణులెల్లా అరిగాపులై వస్తువాహనాది నానా విధోపాయనమునర్పించి గౌరవించుటయా?

ఏ లోకమునో పడి ఉండిన ఆ మహేతకుడు త్రిలోకాధిక విభ్రాజమానంబగు ఈ సభాభవనమును నిర్మించుటయా, పాండవులు అన్యజన దుర్నిరీక్షులై విజృంభించుటయా, ఇదంతయు కన్నులారగాంచుచు సుక్షత్రియ వంశ సంజాతుండగు ఈ సుయోధన సార్వభౌముడు సహించి ఊరకొండుటయా. నిన్న మొన్నటి దనక ఊరును పేరును లేని ధర్మజనకు నా సామంతులెల్లరను రూపాయనమున అర్పించి పరస్పర శిరక్కోటిన సంఘర్షణమున డుల్లిన వజ్రమయమయూకంబులు భూపతికి నూత్న శోభన ఆపాదింప రత్నగర్భనామమును సార్థక పరుప సాష్టాంగ దండ ప్రమాణములను ఆచరించుట నాకు అవమానము కాదా? దుర్మదమ్మున ధర్మజుండు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనుడై సార్వభౌముని సమక్షమున జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గైకొనుటయా. ఇదంతయు కన్నులారగాంచుచు సుక్షత్రియ వంశ సంజాతునకు సుయోధన సార్వభౌముడు సహించి ఊరకొనుటయా. ఇంకా ఇచ్చట నిల్వంజాలను ఆ కనపడినదే ద్వారాదేశం, అందు నిష్క్రమించదగాక. ఏమీ పాపిష్టి శిలా ద్వార స్ఫటికం ఎంత బిట్టుగా కొట్టుకుని, ఏమి పరిహాసమా? మముగాంచి పరిహసించుటయా. అవరోధ జముల పరిహాసము పాంచాలి పంచభత్రుక నీవాణను పరిహసించునది, కానిము నేడిగనిది పరిహాసం మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫారిత భృకుటీ ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల, తీవ్ర వైశ్వానర జ్వాల. ఆ బందకీకృత పరిహాస అవమానమున ప్రాణ పరిత్యాగం అనరించుటయా, లేక ఆ పరిభవమునకు తలయొగ్గి జీవించుటయా? సప్తసాగర వేలావలయుత వసుంధరా వలయమునకెల్లా ఏకఛత్రాధిపత్యము వహించి ఆ ప్రతీప్రతాపమున చండశాసనుండన ఎలరారు నా ఎట్టి రాజన్నే చూడామని ఎవ్వంటి హేయంబగుతురు మనం మనకు అంగీకరించను. పోనిమ్ము ఈ అవమానమును సహింపజాలక దుర్మరణములకే సాహసింతు మనను ప్రయోజనమేమి? అభిమానధనుడకు సుయోధన సార్వభౌమునక అవమానం ఆ దుర్జాతి సిద్ధాంతం లజ్జావిహీనత పరిహసించినా పరిహసించునుగాక. మా అంతటి వానికి అవమానము తటస్థించునే మహాగజేంద్రంబు మార్గమున జరుచుండా కుక్కలెన్ని మరుగుటలేదు. నేనెన్ని విధముల నా అంతరాత్మను సరిపెట్టుకుందు మనను ఎట్లయినను ఈ వార్త లోకమున వెల్లడి కాక మానదు. నిర్ధకముగా దురద్ద ప్రతిపాదకులు లోకులు అనేకులు అనేక విధంబుల తలంపక మానరు, ఆ పిమ్మట నన్ను సందేహింపక మానరు. అపయశమున జీవించుట కంటే మరణము సర్వ విధంబుల శ్రేయోదాయకంబు. పోనిమ్ము ప్రాణపరిత్యాగానంతరమునైనా ఈ సడి తప్పునా? మాననీ పరిహాస పాత్రుండగు మానవపతి చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శించబడదా? కావున మరణము సర్వ విధముల గరిగితంబు. పోనిమ్ము జీవించి ఉండదమున్న ప్రయోజనమేమి? పరనారీ పరిహాస పంక కలంకిత జీవనుండనై మణియుండుడయో దుర్భరంబు. ఏమి చేయుదును అచేతనముకు భూపరాగమే పాదాహతి శైపజాలక మానవును మూర్ధమ ద్రోహించి తన పగను తీర్చుకుని చుండ సచేతనుడనై సబలుడనై సార్వభౌముడనైన నేను ఒక్క ఆడది నడిచిన విఘ్నతకు ప్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపరుచుకున్న జాలనే కట. నా ఈ అవమానములకన్నిటికీ కారణమైనది ఆ మైసభయే కదా, నా క్రోధములకు ఉనికి పట్టైనది ఆ మైసభయే కదా, తుట్ట తుదుకు నా జీవితమున విషమ స్థితి నాక్రమింపజేసినది ఆ మైసభయే కదా, తొట్ట తొలుత నీ రాజసూయమే లేకుండినా ఇంత ఉట్టిపాటు పుట్టనే పుట్టదు కదా. ఔరా ధర్మజ రాజసూయము సుయోధన ఆత్మాభిమానం పుష్పభవన నిర్మూలనకు విషవాయువు సదృశ్యం పైనదే. దురాత్ములు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు రాజనీతి బాహ్యులు ప్రవంచనాశక్తులకు ఆ పాండవంతకులు పిలిచినంతనే మేమేలా ఆ రాజసూయ మాధ్వారమున కరగవలే. పోయితింపో మాకేలా ఆ పాడు మైసభా సందర్శనిచ్చ అంకురింపవలే, అంకురించని పో మేమేలా అందందు తిరగాడుచు అవాధ్యములకు అవమానములకు లోను కావలే, లోనైతింపో. ఆ సమయమున ఆ పాపిష్టి పాంచాలి నిష్కారణముగా మమ్మేళ పరిహసించవలే. తెలిసినది

0: ఈ రాజసూయమునకు మూలము ఆ కుటిలోపాయం బై ఉంట నిశ్చయము నిస్సంశయము. ఒరే దురాత్మలారా, పాండుభూపాల గర్భవార భూతులారా, ఏమి నా వెర్రి, ఈ దుర్యోధన సార్వభౌముడు అభిమానధనుడనియు బంధుకుడనియు మీ ఎట్టి సామంత మాత్రులకు అనేకులకు శాసకుండనియు నాయన తలంపరైతరే. అప్పుడే దుర్మదాంధత్వం కన్నులకు ఎగదట్టనా, యుక్తాయుక్త పరిజ్ఞానం నశించనా? అవునవునులే, అల్పపు సిరి కన్నుల గాననిచ్చున ఎట్టెట్టులో ఒక్క రాజసూయం నిర్వహించింది కదా అని కన్నును మీనును గానుకున్నారే, ఇంత మాత్రమునకేనా ఈ మిట్టిపాటు? ఏమి నా వెర్రి, అభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మగౌరవమునందు గురి నిల్పక, సార్వభౌమ పదంబునైనను తలంపక, నేనిట్టి అవ్యక్తాలోచనంబులను బడి కొట్టుకొడుచున్నాడను. నవఖండ భూమండలాధిప మకుట తటగటిత మణిగ్రుణి నిరంతర నీరాజిత నిజపాద పంకిరహుండనై, సింధురా చతుష్ట పరివేష్టిత వసుంధరాభార దుర్వాహుండనై, పరరాజమద సంవరణ భీకర భుజబల సమగ్రుండనై, దుర్నిరీక్షుండనై, పద్నాలుగు భువనంబులొక్క పెట్టున నెత్తి వచ్చిన నుగ్గడింపజాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాషితులకు నూరుగురు సోదరులకు వాగ్రజుండనై, చండ దర్బార క్రమ జ్వాలనమై, దిగంత విశ్రాంత సజ్జశో విలసితమై, అభిమాన వల్లరీ బందీకృతమై, నిష్కలంకమై, జగమ్మున పేరుని కగన సుక్షత్రియ వంశమున జన్మించి అనేక అక్షోణీ చము సమూహములకెల్లా అధినాదుండనకు నాకు ఈ ప్రపంచమున ఇది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్మలు చీల్చి చెండాడదా, ఆ పురమును భస్మీపటలము గావించదా, నా మనోవికల్పముల కారణమైన మైసపును విధ్వంసము నడిచదా? ఒరే దురాత్మలారా, పాండవ హతకులారా, మిమ్మికి ఇంద్రప్రస్థమును నిలబడిచ్చిన నేను సుయోధనుడనేనా? కట్టుపుట్టమల సైతం మూడలాగించి నట్టడుల పాలు గావించి చెట్టులను పట్టింపుకున్న నేను రాజరాజునేనా? నిన్ను సభామధ్యమున సకల రాజ సమక్షమున పత్ని సమేతముగా మీ మాన మారడివో చేయకుండిన నేను ఇంకను ఈ భూమండలమున సుయోధన చక్రవర్తి సుయోధన చక్రవర్తిని పిలిపించుకుందునే. పాండవాంకుర మాలన హోమమునకై హృదయకుండమున క్రోధాగ్ని ప్రజ్వలించున్నది, నలుదశలను ఆక్రమించుచున్నది, దేహం అపాదమస్తకం మంటలెగయుచున్నవి. నా ఈ పరితాపమునకు అంతమెప్పుడు? అహురా, ఒక్క దరిద్రుని ఆత్మసంతృప్తికైనను మితముండునేమో గాని నా ఈ పరితాపమునకు మేళ లేకున్నదే. ఇక కర్తవ్యతా విచారణము లేదు, పుణ్యపాప విచక్షణము లేదు, కీర్తి అపకీర్తులా లేవు, బంధుత్వాబంధుత్వములా లేవు, భయము లేదు, భక్తి లేదు, పాండవేయ ప్రకల్పిత నిష్ఠుర పరిభవ త్రిశూలోద్ఘటిత కౌరవంశవర్ధన మనకంఠీవరంబు యథేచ్ఛ విహార వ్యవహారంబుల ప్రవత్త వృత్తి నిరాటంకముగా విజృంభించి తీరవలసినది. ఇక పాండవ ధర్మద విభజన విధానము ప్రప్రథమ కర్తవ్యము, పాండవ పట్టమైసి పాంచాలి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము, పాండు భూపాల కులోన్మూలనము అనంతరాచరణీయము. పాంచాలి పరిహసించితివి కదా, ఇంకా పరిహసించు.
1: మీరు ఇంకా ఏ నాటకాలు ప్రదర్శించారు? ఆయా నాటకాల్లో మీకు నచ్చిన నాటకం ఏది? అందులో ఒక పద్యం.
0: ఏమండి, నేను మైసభ కాకుండా సత్యహరిశ్చంద్ర మొత్తం కాట్సీన్ చేశానండి. రెండు పాటలు ఉంటుంది, ఆ రెండు పాటలు కాట్సీన్ కూడా నేను ప్రదర్శించడం జరిగింది. తర్వాత శ్రీశైలం దేవస్థానంలో నేను శ్రీకృష్ణ రాయభారంలో దుర్యోధనుడి క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత చింతామణి నాటకంలో భవానీ శంకరుడి క్యారెక్టర్ వేశానండి. భక్త మార్కండే నాటకంలో యమధర్మరాజు క్యారెక్టర్ కూడా నేను చేయడం జరిగింది. ఈ విధంగా నాటక అనుభవంతో ముందుకు సాగుతున్నాను.
1: నాటకం అంటేనే తెలియని పరిస్థితుల్లో మరి మీ గురువుగారు ఈ నాటక రంగంలో మిమ్మల్ని దించడమును మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు గురువుగారి దగ్గర?
0: ఆయనకు చాలా ఓపిక అండి. ఆయనకు ఒక నాటకము సంగీతం తప్ప ఆయనకు వేరే ధ్యాస ఉండదు, అదే ఆయనకు భోజనం. మేము మాకు ఓపిక లేకుండా ఇంటి దగ్గర ఉన్నా కూడా ఆయన ఫోన్ చేసి మరీ పిలుస్తాడు, రమ్మంటాడు. రమ్మన్న తర్వాత మాకు సమయం దొరికినప్పుడల్లా నేను డ్యూటీకి వెళ్ళి వస్తుంటాను. వచ్చినప్పుడల్లా ఆయన రమ్మంటాం, ఆయన దగ్గరికి వెళ్ళటము. నేను గురుముఖంగా నేర్చుకున్నాను, ఆయన చెప్తుంటే పలకడమే ఆ పద్యాలు. ఆయన పలికిస్తుంటాడు, నేను పలుకుతూ ఆలాపనలు అవన్నీ అట్లా ప్రాక్టీస్ చేశాను తప్ప నేను పుస్తకం చదువుకొని డైలాగులు బట్టి పట్టడం ఇలాంటివి ఎప్పుడు చేయలేదండి. కేవలం మా గురువుగారి ద్వారానే నేను నేర్చుకోవడం జరిగింది.
1: మరి సంపత్ గారు, భక్త మార్కండేయ నాటకంలో మీరు యమధర్మరాజుగా వేషం వేశారు కదా, మరి ఈ యమధర్మరాజు పాత్రలో ఒక మంచి డైలాగుతో ఒక పద్యం చెప్పండి.
0: ధర్మాధర్మ పరిరక్షణ దురంధరుండ, సకల పాప శిక్షణ దక్షకుండ, చండధర దండధర బహుమండిత విగ్రహుండ, అఖిల చరాచర సమస్త ప్రాణ నిర్మూలన నియామకుండ ఏముండా

0: చిత్రగుప్త, నేడు మన సన్నిధికి రావలసిన వారెవరు? ఓ, ముందుగా రావలసింది మృఖండస్తుతుడు మార్కండేయుడ. అటులైనకి ఆలస్యంపనేలా? తక్షణమే మన జీవాంతక ప్రాణాంతకులను పంపుడు. ఏమి, యమకింకరులు తిరిగి వచ్చిరా? కారణమేమి? పరాభవం, ఘోర పరాభవం. చిత్రగుప్త, నేడే కదా మార్కండేయుని ప్రాణాపహరణ. అటులైనా తక్షణమే పోవలేను.
1: జగములన్నింట గెలిచిన జట్టి అయినా జనన మొందిన పిమ్మట చావవలయు. బాలకుండెంత పసివాని ప్రాణమెంత, బాలకుండెంత పసివాని ప్రాణమెంత, యముని చేతికి అందకపోవు తనంగ ఎంత.
2: మరి సత్యహరిశ్చంద్ర నాటకంలో కూడా మీకు ప్రవేశం ఉంది అని చెప్పి అంటున్నారు. ఈ కార్డ్ సీన్లో ఒక మంచి డైలాగుతో ఒక పద్యం చెప్పండి.
0: ఓ, అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వాండ్రను సైతం గుడ్డి వాండ్రను చేయుచున్నది కదా ఈ అంధకారము. ఈ అంధకారము

పసుగు కమల జాండంబునకు నెల్ల కన్నుమూత సత్య విద్రోహి దుర్యశ చెవికి తోడు కటిక చీకటి అల్లరే.

0: రాయబారం నాటకం కూడా అందులో కూడా మీరు ప్రదర్శనలు చేసినారని చెప్తున్నారు. రాయబారంలో ఏ పాత్ర వేశారు, అందులో నుంచి ఒక డైలాగు ఒక పద్యం శ్రోతల కోసం చెప్పండి.
1: శ్రీకృష్ణ రాయబారం నాటకంలో నేను దుర్యోధనుడి క్యారెక్టర్ చేయడం జరిగిందండి. దీంట్లో పడకసీని ఘట్టం నుంచి ఒక సన్నివేశము ఒక పద్యం చెప్తాను. ఓ కపట నాటక సూత్రధారి, ఆలుమందలతో ఆలమందలతో అలసిన పగటి నిద్రయ కాకుండా కపట నిద్రయ. ఏది ఏమైనా యాచనకు వచ్చినప్పుడు వేచి ఉండక తప్పదు కదా. నవఖండ భూమండలాధీశుండనై, నూరుగురు సోదరులకు అగ్రజుండనై, సార్వభౌముండనైన నేను ఒక్క యాదవుడి పాదముల చెంత కూర్చున్నటయా? అసంభవం. అదే మది ఉచితాసనం. అందు అధిష్ట

ఈ దానవ వైరి వీని ఎడ తానవ మానము చూపుటెట్లు నాపై నెనరూనుటెట్లు కడుబందుగుడు కడుబందుగుడు

0: మరి ఈ పద్యములో రాగ ఆలాపన, ఈ రాగాలు ఎలా నేర్చుకున్నారు మీరు?
1: ఆ రాగాలు కూడా ప్రధానంగా మా గురుగారు చెప్పారంటే, రాగ నాకు కూడా రాగాల గురించి కానీ ఈ సంగీతం గురించి ఎటువంటి పరిచయం అయితే లేదు. ఆయన ఇది మాల్కోస్ రాగము, ఇది మోహన రాగము, ఆ రాగాల గురించి కొంచెం వివరిస్తూ ఏ రాగాన్ని ఎలా ఆలపించాలి, ఆ ఆలాపన ఎలా ఉండాలి, ఆ పాడేటప్పుడు ఎలా ఉండాలి, స్వరం ఎలా ఉండాలి అన్నవన్నీ కూడా ఆయన ఇచ్చిన ఆయన పర్యవేక్షణలోనే నేను నేర్చుకుని రాగాలు తీయడం ప్రాక్టీస్ చేశానండి.
0: చక్కటి విషయాలు కళాకారులకు శ్రోతలకు తెలియజేశారు. నమస్కారం అండి సంపత్ గారు.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు ఆలూరి జయసంపత్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీజీ ఆదినారాయణ రెడ్డి.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బబ్బలా
5: సై బాల్,
4: నడువులో తామరా
5: సై బాల్,
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సుమారు 23,731 కోట్ల రూపాయలు వ్యయం కాగల గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 150,000 ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు. ఈ పథకం 2026-27 నుండి 2035-36 వరకు అమలు చేయబడుతుందని చెప్పారు.
1: కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ఇస్కా ప్రొడక్షన్ ఏక్ డెకేడ్ కే అందర్ 10 గుణా బఢానే కా టార్గెట్ కరీబ్ 5 MMSCMD ప్రొడక్షన్ కే లెవెల్ తక్ పహుంచానే కా ఇస్మే టార్గెట్ లియా గయా హై. అగర్ ఇస్కో హమ్ ఎన్వైరన్మెంటల్ పాయింట్ సే దేఖే తో దిస్ విల్ సేవ్ అబౌట్ 40 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ కరీబ్ 75,000 కరోడ్ రూపీస్ నేషనల్ జిడిపి కో యాడ్ హోగా ఆర్ అబౌట్ 1.5 లాక్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్ బై దిస్ ప్రోగ్రామ్.
0: సిబిజిని దేశ భవిష్యత్ ఇంధన మిశ్రమంలో ఒక ప్రధాన స్తంభంగా ఇది నిలబెడుతుంది. దేశంలో సిబిజి ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడం, పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, దేశవ్యాప్తంగా శక్తివంతమైన బయో ఎకానమీని సృష్టించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద వాణిజ్య వాహనాలకు ఎటువంటి మెకానికల్ పాస్లను జారీ చేయడం లేదని చెప్పారు. జాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజు వసూళ్లలో పారదర్శకత, ప్రామాణికత, ఆపరేటింగ్ విధానాలను పాటిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో టోలింగ్ కార్యకలాపాల్లో కార్యాచరణ పారదర్శకత కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను జారీ చేసింది. రాజ్యసభ ఆమోదించిన అప్రాప్రియేషన్ బిల్లు 2026ను చర్చ అనంతరం లోక్సభకు తిరిగి పంపించింది. లోక్సభ ఈ బిల్లును ఇప్పటికే ఆమోదించింది. 2వ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:45 సభ సమావేశమైనప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలన కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2023 మార్చి 31 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొన్ని సేవల కోసం మంజూరు

0: చేసిన మొత్తాలను మించి ఖర్చు చేసిన నిధులను దేశ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కేటాయించడానికి ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. నిర్దిష్టమైన అదనపు వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కోరింది. ఈ మొత్తాన్ని రుణాల చెల్లింపుకు వెచ్చిస్తారు. దేశంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 50 లక్షలకు పైగా లబ్ధిదారుల కుటుంబాలకు చేరిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుతం 19 లక్షల కుటుంబాలు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఉచిత విద్యుత్తును పొందుతున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్తును విక్రయించడం ద్వారా 421 కోట్ల రూపాయలు ఆర్జించాయని జోషి వెల్లడించారు. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఈ రంగంలోని సవాళ్లను అధిగమించడానికి, కొత్త అవకాశాలు అన్వేషించడానికి పరిశ్రమ వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సరాందోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులను, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుకొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని మోదీ చెప్పారు.
1: హమే ఏక్ సాథ్ మిల్కర్ క్రియేట్ ఆన్ ఇండియా మూమెంట్ కి శురువాత్ కరే హమ్ భారత్ సే జుడి స్టోరీస్ కో భారత్ కే సంస్కృతి కో భారత్ కే హెరిటేజ్ ఆర్ ట్రెడిషన్స్ కో పూరి దునియా సే షేర్ కరే ఆప్ ఐసా కంటెంట్ క్రియేట్ కరియే జో ఆప్ కే సాథ్ హి భారత్ కో భీ జ్యాదా సే జ్యాదా లైక్స్ దే ఆర్ ఇస్కే లియే హమే గ్లోబల్ ఆడియన్స్ కో భీ ఎంగేజ్ కర్నా హోగా దునియా కే నౌజవానో కే సాథ్ జుడ్నా హోగా ఆజ్ పూరి దునియా మే లోగ్ భారత్ కే బారే మే జాన్నా చాహతే.
0: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ ఎన్ఎఫ్డిసిల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. జౌళి మంత్రిత్వ శాఖ 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాష్ట్రపతి భవన్లో జాతీయ స్థాయి వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో 2025 సంవత్సరానికి గాను సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, చేనేత సాంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా పాల్గొంటారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ ప్రకటించింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కశ్మీరీ డయాస్పొరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసి డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం గౌరవాన్ని కాపాడాలని నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల

0: దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండటం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే తగిన చర్యలకు పాల్పడి తక్షణమే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఈ అంశం గురించి గుంటూరు లామ్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: వినండి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఈ అంశం గురించి గుంటూరు లామ్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయం.
4: డాక్టర్ ఎం గంగాదేవి గారు నమస్కారం మేడం.
5: నమస్తే సార్.
4: లామ్ కృషి విజ్ఞాన కేంద్రం నుంచి సీనియర్ శాస్త్రవేత్తగా ఉన్నారు కదా మేడం. ముందుగా మీకు కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం అండి. ఈ కార్యక్రమంలో మేడం మనం ఈరోజు రైతు సోదరులకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అంటే ఏమిటి, ఇందులో ఏమేమి వివరాలు ఉన్నాయి, ఆ ప్రణాళిక ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఇందులో ఉన్నటువంటి వివరాలు ఏమిటి రైతు సోదరులకి అర్థం చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేడం ఈ ఎల్లినో అంటూ ఉన్నారు కదా, ఈ ఎల్లినో అంటే ఏమిటి రైతు సోదరులకి కొంచెం సరళంగా అర్థమయ్యే భాషలో చెప్పండి.
5: సరే, ఎల్లినో అనేది మనకు మధ్య తూర్పు భూమధ్య రేఖల్లో ఉన్నటువంటి

0: పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితలం యొక్క ఏవైతే గాలులు ఉన్నాయో అవి అకస్మాత్తుగా వేడెక్కడం వల్ల ఏర్పడినటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్ అయినటువంటి ఒక క్లైమేట్ సార్. అలాంటి వాతావరణాన్ని మనం ఎల్నినో అని అంటున్నాం సార్. ఇలాంటి ఎల్నినో పరిస్థితుల్లో వాతావరణంలో సాధారణం కన్నా అసాధారణమైనటువంటి మార్పులు అనేటివి మనం గమనిస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మనం గమనించింది ఎక్కువ ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రతలు. ఇప్పటికీ కూడా మనం 47-48 డిగ్రీ సెంటిగ్రేడ్లు కూడా ఈ సిచ్యువేషన్స్లో చూస్తున్నాం. తర్వాత దీర్ఘకాలికమైనటువంటి వర్షపాతం లోటును చూస్తున్నాం, ఆ దీర్ఘకాలికమైన విరామాలు చూస్తున్నాం, మనకు రెయిన్ఫాల్ అనేటివి ఆలస్యం అవ్వడం మనం గమనించాం సార్. అలాంటి సిచ్యువేషన్లో మనము అంటే నార్మల్ కన్నా మనం డిఫరెంట్ జోన్లో ఉన్నాం కాబట్టి కొన్ని అంటే ఐసీఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొన్ని ప్రమాణాలను తీసుకొని మనకున్నటువంటి అగ్రోక్లైమాటిక్ జోన్ వైజ్ కొన్ని పంట ప్రణాళికలు అనేటివి వివరించింది సార్. దానికి అనుగుణంగా మనకు ముఖ్యంగా సీజనల్ రెయిన్ఫాల్లు ఒకటి బేస్ చేసుకున్నారు. మనకున్నటువంటి రిజర్వాయర్స్లలో ఉన్నటువంటి వాటర్ బడ్జెట్ను బట్టి ఎలాంటి పంటలు వేసుకోవాలి, తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, కంటింజెంట్ క్రాప్ ప్లానింగ్ అంటే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనం ఎలాంటి పంటల రూపకల్పన అనేది చూసుకోవాలి, తర్వాత పంట మార్పిడి ఏ విధంగా చేసుకోవాలి, అంతర పంటలు ఏ విధంగా వేసుకోవాలి, ఎలాంటి రకాలు ఎలాంటి ఎంపిక చేసుకోవాలి అని
1: ఇవన్నీ పంటల ప్రణాళికలో
0: దాన్ని బట్టి మనకు రూపకల్పన అనేది
1: చేయడం జరిగింది
0: జరిగింది.
1: ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడం మన కృష్ణా జోన్ కి తీసుకుంటే ఎటువంటి పంటల ప్రణాళిక అమలు ఉండే అవకాశం ఉంది? ఈ యొక్క పరిస్థితుల్లో మనం చూస్తున్నాం కదా వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంటల ప్రణాళిక అనుసరిస్తున్నాము రైతులకు ఒకసారి తెలియజేయండి మేడం.
0: సివియర్ డెఫిషిట్ రెయిన్ఫాల్ సిచ్యువేషన్స్లో మన కృష్ణా జోన్ మొత్తం అందులోనే ఉంది. దాదాపు 6 జిల్లాలు అందులో ఉంది. దానికి అనుసరించి అంటే మనకు వచ్చిన మనం రిసీవ్ చేసుకున్నటువంటి వర్షపాతాన్ని బేస్ చేసుకొని మనకు ఐసీఆర్ కౌన్సిల్ నుంచి తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కేవీకేసు ఇవంతా కలిపి ఒక పంటల ప్రణాళికలను అంటే ఉన్న మాయిశ్చర్ను బట్టి వర్షపాతాన్ని బట్టి ఆ నీటి బడ్జెట్ను బట్టి దానికి అనుగుణంగా మనము ఈరోజు జిల్లాల వారీగా నేలల ప్రకారము మనము ఏ పంటలు వేస్తే బాగుంటుంది, తర్వాత ఏ రకాలు స్వల్పకాలిక దీర్ఘకాలిక లేకుండా మధ్యస్థ రకాలు సూట్ అవుతాయా అనేది ఈరోజు తెలుసుకుందాం సార్. ఖరీఫ్ మొత్తం కూడా మనకు హాఫ్ సీజన్ అయిపోయింది, అంటే పంటలు ఎక్కడ మనం వేసిన దాఖలాలు లేవు. తర్వాత ఆ వర్షపాతం రాకడ అనేది తగ్గిపోయింది, తర్వాత లోటు అనేది చూస్తున్నాం. అది దీర్ఘకాలికంగా మనం ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడు అప్పుడు ఇంకా 2 నెలలు ఉంటే మనం రబీకి వెళ్తాం సార్. ఖరీఫ్ సిచ్యువేషన్లో కూడా మనం మొత్తం కూడా డెఫిషిట్ రెయిన్ఫాల్లోనే ఉన్నాం సార్. వీటన్నిటి సిచ్యువేషన్ని మనం చూసుకొని ముఖ్యంగా కొన్ని ప్రమాణాలను అంటే ఈ పంటలను ఇప్పుడు ఫలానా పంటలు వేయాలి అని శాస్త్రవేత్తలు తెలియజేస్తే అవి వాళ్ళు ఏం బేస్ చేసుకొని మనకు ఆ పంటల ప్రణాళిక రూపొందిస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే సార్, ముఖ్యంగా ఆ సీజనల్ అంటే మనకు వచ్చే రెయిన్ఫాల్ను బట్టి ఎలాంటి పంటలు సూట్ అవుతాయి అనేది ఒకటి తెలియజేస్తారు.
1: మనకున్నటువంటి
0: అదే సార్ మనకున్నటువంటి ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏవైతే మనం ఫేస్ చేస్తున్నామో దానికి అనుగుణంగా పంటల ప్రణాళికలు అనేటివి రూపొందిస్తారు సార్. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు చూసేది ఏంటంటే సీజనల్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్, అసలు మనం ఎంతటి రెయిన్ఫాల్ వర్షపాతం మనం నమోదైంది దాని ప్రకారం ఏ పంటలు ఇదవుతాయి, తర్వాత నీటి బడ్జెట్ మనకున్నటువంటి రిజర్వాయర్లలో ఉన్నటువంటి నీటి నిల్వలను బట్టి అవి జనాభాకి తర్వాత పంటలకి ఎంత సూట్ అవుతాయి ఏంటి ఎంత అవసరమవుతుంది అనేది ఒకటి చూస్తారు సార్. తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్, మామూలు సిచ్యువేషన్స్లో అయితే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ అంటే 170 రోజులు 180 రోజులు అరటి లాంటివి పసుపు లాంటివి చాలా పంటలు మనం చేసుకున్నాం, కానీ ఇప్పుడు అలాంటి పంటలు వేసుకునే అంటే మన దగ్గర నీరు లేదు కాబట్టి అలాంటి పంటలు కాకుండా దానికి డైవర్సిఫైడ్గా వేరే ఏ రకాలు చూసుకోవాలనేది అదొకటి చూస్తారు. తర్వాత స్వల్పకాలిక పంటల రకాలని వీళ్ళు వినియోగించే విధంగా ఏ ఏ రకాలు ఉన్నాయి అనేటివి తెలియజేస్తారు సార్. తర్వాత వాతావరణానికి అనుకూలమైన ఇప్పుడు మనం అనుకున్న ప్రత్యామ్నాయం ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి హీట్ స్ట్రెస్కి తట్టుకునేటివి, తర్వాత మాయిశ్చర్ స్ట్రెస్కి తట్టుకునేటివి దాని ప్రకారం అవి కూడా

0: ఒకటి చేస్తారు. తర్వాత దాంతోపాటు అంతర పంటలుగా, ఒకవేళ ఒక ఒక పంట పైన ఇంకో పంట వచ్చే విధంగా అంతర పంటల యొక్క రూపకల్పన కూడా జరిగింది సార్.
1: మేడం, ఈ పరిస్థితులలో నీటి బడ్జెటింగ్ అని అన్నారు, మనకు వర్షాభావం స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఏ రకాలైతే మనం సూచిస్తాం రైతు సోదరులకి ఈ నీటి బడ్జెట్కి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలంటే?
0: అవి ఏంటంటే సార్, ముఖ్యంగా 4-5 రిజర్వాయర్లు ఉన్నాయి సార్, వీటన్నిటిలో ఉన్నటువంటి వాటి యొక్క నిల్వ సామర్థ్యాన్ని బట్టి మనం పంటలు అనేటివి మనం చుట్టుపక్కల మనం కృష్ణా జిల్లాలో చూసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు ఆ నీటి నిల్వలు అనేటివి తగ్గిపోతూ ఉన్నాయి. అంటే మనకు ఫస్ట్ ప్రయారిటీ మన జనాభాకి ఇవ్వాలి, తర్వాత పంటలు అనేటివి మనం చూసుకోవాలి. ఆ ఫ్లో తగ్గిపోయింది, అవన్నిటి కానీ చూసుకొని ఆ ఉన్న మిగులు నీటితోనే మనం లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ లాగా ఇందులో ఉండేవి, అంటే మనకు వర్షం అనేది మొత్తం కట్ అయిపోయింది, మనం ఆ ఉన్న నీటి నిల్వలతోనే ఉన్న పంటలు ఒకవేళ వేసుకుంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ లాగా. తర్వాత ఆల్టర్నేట్ వెట్టింగ్, ఒకవేళ ప్యాడీ అనేది మనకు మేజర్గా కనపడుతూ ఉంటుంది సార్, దాంట్లో ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటే కొంత పీరియడ్ ఇచ్చి తర్వాత వెట్ చేయడము, తర్వాత డ్రైన్ చేయడం ఉన్న, అంటే ఎక్కువ దాదాపు ఒక 100 TMC నీళ్లు పడేదాన్ని మనం 10 TMC వచ్చే విధంగా చూసుకునే విధంగా చూసుకోవడం. తర్వాత డైరెక్ట్ సోన్ రైస్ అంటే దాని డ్యూరేషన్ వాటిని తగ్గిస్తూ ఉన్నాం సార్. తర్వాత డైవర్సిఫికేషన్ అంటే లాంగ్ డ్యూరేషన్ బదులు షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ వాడడము, తర్వాత ప్యాడీ బదులు మొక్కజొన్న, ప్యాడీ బదులు బ్లాక్ గ్రామ్ కానీ పల్సెస్, ఇవన్నీ 60-70 రోజుల్లో పంటలే, ఇలాంటి పంటలని మనం చేసుకోవాలి సార్. మన జోన్ వరకు మనం చూసుకున్నట్లయితే సార్, ముఖ్యంగా కృష్ణాలో NTR, కృష్ణా జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం ఈ జిల్లాలు అనేటివి ఎంపిక చేశారు సార్. దాంట్లో మనకు ఆల్రెడీ జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఇప్పుడు మనము 8 వారాల ఆలస్యంలో ఉన్నాం. దాని ప్రకారము భూమిలో ఉన్నటువంటి ఆ నేల యొక్క సామర్థ్యాన్ని బట్టి తేలికపాటి నేలలకైతే ఒక రకంగా, బరువు నేలలకైతే ఒక రకంగా అనేది పంటల ప్రణాళిక అనేది చేశారు సార్. దాంట్లో మనం ఇప్పుడు NTR జిల్లా విషయానికి వస్తే లైట్ సాయిల్స్లలో అయితే సార్ మేత జొన్న, అంటే ఇప్పుడు సెకండ్ వీక్ ఆఫ్ మనం ఆగస్టులో ఉన్నాం కాబట్టి మేతజొన్న ఒకటి సిఫారసు చేస్తున్నారు. తర్వాత అలసంద, ఉలవలు, ఇవన్నీ షార్ట్ డ్యూరేషన్వి. ఈ పల్సెస్ PMDS అని ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని మనం వింటున్నాం, అంటే మేత కన్నా ఉపయోగపడుతుంది లేకుంటే పంట కన్నా ఉపయోగపడుతుందన్న ఉద్దేశం,
1: రెండు విధాలుగా
0: ఉపయోగపడుతుందని లైట్ సాయిల్స్లో అది సిఫారసు చేశారు సార్. ఒకవేళ అలసందలు వేసుకోవాలనుకున్నా అవి 60 రోజుల్లో వచ్చేటివి TPT C29 అనే రకం ఒకటి, C150 రకము, CO4, CO7 అనే రకాలు వేసుకోమని చెప్తున్నారు సార్ అలసందల్లో అయితే. తర్వాత ఉలవల విషయానికి వస్తే సార్, క్రీడా 18R అని, క్రీడా 220 అని, APTHG 11 అంటే అనంతపూర్ హార్స్ గ్రామ్ అని 11, తర్వాత పాలెం హార్స్ గ్రామ్ 62 రకాలు అనేటివి సిఫారసు చేశారు సార్. అదే NTR జిల్లాలో అంటే బరువు నేలలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు మాయిశ్చర్ కానీ ఒకవేళ వర్షపాతం నమోదైతే మొక్కజొన్న వేసుకోవడానికి అనుకూలము, తర్వాత చిల్లీ వేసుకోవచ్చు, తర్వాత పత్తి వేసుకోవచ్చు, రెడ్ గ్రామ్ వేసుకోవచ్చు, గ్రీన్ గ్రామ్ వేసుకోవచ్చు, బ్లాక్ గ్రామ్ వేసుకోవచ్చు సార్. ఒకవేళ కాటన్ వేసుకోవాలను ఇప్పటి వరకు అది 180 డేస్ వరకు డ్యూరేషన్ ఉంది సార్. అలా కాకుండా మనం ఇంకొక 20 రోజులు తక్కువ ఉన్నవి అంటే 160 రోజులు నరసింహ లాంటివి, తర్వాత శివనందిని, LHDP 5 అనే రకం ఒకటి ఇది చేస్తున్నారు. తర్వాత హైబ్రిడ్ రకాలు అంటే ప్రైవేటివి కూడా ఉన్నాయి సార్, అవి కూడా 160 రోజులు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవడానికి ఇవి అనుకూలం సార్. ఒకవేళ వీళ్ళు కంది వేసుకోవాలనుకోండి, కంది కూడా సిఫారసు చేశాం కాబట్టి LRG 52, 105, 133-33, PRG 176 రకము, TRG 59 ఇవన్నీ కూడా 160 రోజుల పంటకాలం కలిగినవి, బరువు నేలలకి అనుకూలము, డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీస్ సార్ ఈ వెరైటీస్ అన్ని. తర్వాత గ్రీన్ గ్రామ్ పల్సెస్ ఇవన్నీ 60-75 రోజుల పంటకాలంలో వస్తాయి, వాటిలో LGG 607 రకము, 630 రకము, IPM 3-14 అని, తర్వాత వరంగల్ గ్రీన్ గ్రామ్ 42 రకం అనేది 60 రోజుల్లో పంటకాలం పూర్తయ్యే రకాలు సిఫారసు చేస్తున్నారు సార్ మన NTR జిల్లాలో. తర్వాత బ్లాక్ గ్రామ్ విషయానికి వస్తే సార్ మినుముకు అయితే 75-80 రోజులు పంటకాలం కలిగినటువంటి TBG 104 అని, GBG 1, LGG 884

TBG 129, LBG 904, 932, ఈ రకాలు అనుకూలం సార్. అదేవిధంగా మన కృష్ణా జిల్లాకి వస్తే లైట్ సాయిల్స్ వాటిలో కూడా మేత పంటలకే ఇది అనుకూలము. తర్వాత హెవీ సాయిల్స్ అంటే బ్లాక్ సాయిల్స్, హెవీ సాయిల్స్ బరువు నేలల్లో అయితే ఇక్కడ కూడా మొక్కజొన్న వేసుకోవచ్చు. చిల్లి LCA 625 లాంటివి, కాటన్ 160 రోజుల వ్యవధి, నరసింహ, గణేశ అవి రకాలు వేసుకోవచ్చు సార్. రెడ్ గ్రాము, బ్లాక్ గ్రాము, గ్రీన్ గ్రాము, మనం తెలియజేసినటువంటి 105, 52 రకం అది 160 రోజులు పంటకాలం పూర్తయ్యేటివి. గ్రీన్ గ్రామ్ అయితే 60 రోజుల్లో 884 లాంటివి, 607, 630, IPM 2-14. బ్లాక్ గ్రామ్ అయితే TBG 104, 75 రోజుల్లో పంటకాలం పూర్తయ్యేటివి తెలియజేసుకోవచ్చు సార్. కృష్ణాజోలు. గుంటూరు విషయానికి వస్తే సార్, లైట్ సాయిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉలవలు, పెసర అనేది ఈ అప్ టు అంటే ఆగస్టు ఈ సిచ్యువేషన్స్లో ఈ రెండు ఇది చేశారు సార్. మనం ఆల్రెడీ ఉలవలు క్రీడా రకాలు, తర్వాత పాలెం రకాలు, అనంతపూర్ రకాలు మనం చూసుకున్నాం. ఆ రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవడం. పెసర్లు అయితే లామ్ రకాలు 607, 574 లాంటి రకాలు, IPM 2-14 రకాలు లామ్లో అవైలబుల్ ఉన్నాయి సార్. అవి వేసుకోవడానికి అనుకూలము. బరువు నెలల్లో అయితే గుంటూరు జిల్లాకు మొక్కజొన్న అనేది అనుకూలము, తర్వాత చిల్లీ అనుకూలము, కాటను, తర్వాత రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రాము ఇవి అనుకూలమైనటువంటి పంటలు సార్. పల్నాడు విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా అక్కడ చాలా సివియర్ డెఫిషిట్లో అది ఉంది. దాంట్లో ముఖ్యంగా ఉలవలు అనేటివి లైట్ సాయిల్స్కి వాళ్ళు సిఫారసు చేశారు. తర్వాత బరువు నేలలకు అయితే కంది, మిరప, పెసర, సజ్జలు సార్. కందిలో సజ్జలు 2:1 రేషియోలో, 4:1 రేషియోలో అంతర పంటలుగా కూడా వేసుకోవడానికి పల్నాడుకి ఇది సార్. ABBN 4 అనేది సజ్జ రకము, కంది అయితే 105 కానీ 133-52 రకాలు అనువైనటువంటి రకాలు సార్. ఇవన్నీ కూడా 160 రోజుల్లో వస్తాయి. తర్వాత బాపట్ల విషయానికి వస్తే సార్, లైట్ సాయిల్స్ అక్కడ అంతా మనకు డెల్టా ఇది కాబట్టి మేత పంటలు అనేటి గడ్డి జొన్న లాంటివి వేసుకోవడానికి లైట్ సాయిల్స్లలో కొంచెం హెవీగా వేమూరు ఇలాంటి కొంచెం సిచ్యువేషన్స్లో అక్కడ ప్యాడీ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకు కెనాల్ వాటరు లేదు, తర్వాత రెయిన్ఫాల్ లేదు కాబట్టి ఆ వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, జొన్న, మినుము అనేది సిఫారసు చేస్తున్నారు సార్. జొన్న అయితే NTJ 5 అనే రకము, అది 75 నుంచి 110 రోజుల లోపల పంటకాలము కలిగి ఉంటుంది. నంద్యాల తెల్ల జొన్న రకం అనేది అనుకూలమైనది. తర్వాత మినుము మనం అనుకున్నట్లు సార్, 904, 932, 104 లాంటి రకాలు అనేటివి అనువైనటువంటి రకాలు సార్. ఒకవేళ మనకు వరి అనేది చాలా ప్రాముఖ్యమైన పంట, మన దగ్గర అంటే వర్షాలు లేవు కానీ వేరే కర్ణాటక ఇలాంటి వాటిలలో మన రిజర్వాయర్స్కి ఒకవేళ వర్షాలు పడినాయనుకోండి సార్, ప్యాడీ వేసుకోవడానికి మనకు అప్ టు అక్టోబర్ వరకు కూడా కొన్ని రకాలు ఉంది సార్. అంటే లేటుగా నీటి కాలువలు వదిలితే వాటిలో సార్ ఆగస్టు 15 వరకు కొన్ని రకాలు ఉన్నాయి సార్, లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ వేసుకోవచ్చు. అందులో మన BPT 5204 ఒకటి ఉంది, 2270, 2231 రకము, తర్వాత నెల్లూరు రకాలు 33892, 28523 రకాలు అనేటివి లాంగ్ డ్యూరేషన్. ఇవి 140 నుండి 155 రోజుల వరకు పంటకాలం, అంటే ఇది ఆగస్టు 15 వరకు ఒకవేళ 15 లోపల వస్తే డైరెక్ట్ సోన్తో అయినా ఈ రకాలు వేసుకోవడానికి అనుకూలం సార్. తర్వాత సెప్టెంబర్కి ఒకవేళ మనకు సెప్టెంబర్లో నీళ్లు పడితే అంటే నాట్లు ఆల్రెడీ కొంతమంది వేసుకొని ఉంటారు, నాట్లు వేసుకుంటారు 30 రోజుల వరకు వరి నారు పెంచుకొని తర్వాత మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకుంటాం కాబట్టి అవి మధ్యస్థ రకాలు 120 నుంచి 140 రోజులు, తర్వాత 105 నుంచి 125 రోజులు స్వల్పకాలిక రకాలైనటువంటి NLR 3444, MTU 075, MTU 1001, BPT 3291, NLR 3041, JGL 384 అనేటివి సెప్టెంబర్కి అనుకూలమైనటువంటి రకాలు సార్. అదేవిధంగా అక్టోబర్లో వేసుకోవాల్సినటువంటి అక్కడైతే స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి, ముఖ్యంగా నెల్లూరు రకాలైనటువంటి 30491, 400024, 3238, 40054 లాంటివి నెల్లూరు రకాలు స్వల్పకాలిక రకాలు సార్. ముఖ్యంగా మార్టేర్ రకాలైనటువంటి 1121, 1153, 1

0: 12, 10, 12, 93 రకాలు స్వల్పకాలిక రకాలు అక్టోబర్లో అనుకూలమైనవి సార్. తర్వాత జగిత్యాల రకాలు 17, 98, 17, 04 రకాలు అనుకూలమైనవి సార్.
1: మేడం, ఇప్పుడు రైతు సోదరుల సందేహం ఏంటంటే, మేడం అందరూ సిద్ధంగా ఉంటారని అనుకోలేము, కొంతమంది నచ్చ చెప్పాలి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని. మీరు ఫీల్డ్ విజిట్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి రైతు సోదరులకి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు, ఇప్పుడు పరిస్థితి ఎగ్జాక్ట్గా ఎలా ఉంది, మనం ఈ రకాలు వేసుకుంటే ఇబ్బంది పడతారు, వర్షాలు లేవు, నీటి లభ్యత కూడా తక్కువ ఉంది. అంటే ఇప్పుడు వరికి అలవాటు పడిన రైతు సోదరులు మొక్కజొన్న వేయాలన్నా కాటన్ అన్నా, అంటే వారికి సంప్రదాయంగా వచ్చిన ఇదే తప్ప వాళ్ళు ప్రత్యేకంగా దానిలో తర్ఫీదు పొంది ఉంటారు కదా, మొక్కజొన్న సాగు కానీ, అలాంటి రైతు సోదరులు ఎలా ఏం చేయాలి మేడం?
0: అందుకని సార్, యూనివర్సిటీస్ ఇవన్నీ మండల్ లెవెల్లో ఎల్నినో కంబ్యాక్ టీమ్స్ అన్ని క్రియేట్ చేశారు సార్. అందులో మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్న కూడా మేము వెళ్ళొచ్చాం సార్. ఆ శావల్యపురం అంతా కూడా ప్యాడీ వేస్తారు. అక్కడ మనం వెళ్ళి ఇప్పుడు నువ్వు వరిగే వెయ్యి, సామ వెయ్యి,

0: ఏం చేయాలి మేడం?
1: అందుకని సార్ యూనివర్సిటీస్ ఇవన్నీ మండల్ లెవెల్లో ఎల్నినో కంబ్యాక్ టీమ్స్ అని క్రియేట్ చేశారు సార్. అందులో మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్న కూడా మేము వెళ్ళొచ్చాం సార్. ఆ శావల్లపురం అంతా కూడా ప్యాడీ వేస్తారు. అక్కడ మనం వెళ్ళి ఇప్పుడు నువ్వు వరిగే వెయ్యి, సామ వెయ్యి, కొర్ర వెయ్యి, రాగులు వెయ్యండి అంటే అవి చాలా అంటే MSP తక్కువ ఉన్నవి, 2012. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళను సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. ఫీల్డ్ అనేది ఫాలోగా ఉంచకుండా ఏదో ఒకటి మనకు
0: పరిస్థితులకు తగినట్టు.
1: పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడు పల్సెస్ వేసుకున్నారనుకోండి సార్, వస్తే అది క్రాప్ వస్తుంది, లేకుంటే మీరు దున్నుకుంటే సాయిల్ అన్న ఫర్టైల్
0: ఆర్గానిక్
1: అవుతుంది,
0: మాన్యూర్ అన్న అయిపోతుంది.
1: పెడుతుంది. తర్వాత ఇవి మిల్లెట్స్ అనేటివి డ్రాట్ రెసిస్టెంట్, అంటే మాయిశ్చర్ స్ట్రెస్ని తట్టుకుంటాయి, దాంట్లో ఎవాపో ట్రాన్స్పిరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కందికి మినుముకి వచ్చే 8,000 MSP రేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళే ఫిక్స్ చేస్తారు, గవర్నమెంట్ కొంటారన్న ఇది
0: భరోసా ఉంటుంది.
1: ఉంటుంది అనేది ఒకటి ఉంది సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొంతమంది అసలు కొంత కాటను ఎర్లీగా వేశారు సార్, వేసింది కూడా ఆ స్ట్రెస్కు ఎర్లీ ఫ్లవరింగ్, అంటే ప్లాంట్స్ చిన్న చిన్న ప్లాంట్స్కి ఫ్లవరింగ్ వచ్చింది సార్. అలాంటి
0: అలా ఉన్నాయి పరిస్థితులు.
1: సిచ్యువేషన్స్లో మేము అంటే ఆ మల్టీకి ఇప్పుడు మైక్రో న్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు స్ప్రేయింగ్ చేయి మనం, తర్వాత గ్రోత్ హార్మోన్స్ లాంటివి IAA లాంటివి స్ప్రే చేయడానికి, తర్వాత ఫామ్ ప్లాంట్స్ను ఇప్పుడు క్లౌడ్ బస్టర్స్ కూడా ఉన్నాయి సార్. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అసలు వర్షం లేదు, వడగళ్ళ వాన లాంటివి కూడా చూసిన
0: ఉపద్రవ
1: సిచ్యువేషన్స్
0: పడుతున్నాయి.
1: ఉన్నాం కాబట్టి ఫామ్ ప్లాంట్స్ను ఎంకరేజ్ చేస్తున్నాం. ఆ ఉన్న నీటిలలో తుంపర బిందు సేద్యాల ఏవైతే ఉన్నాయో వాటిని సబ్సిడీ కూడా గవర్నమెంట్ 90% కూడా ఇస్తుంది కాబట్టి వాటిని ఇది చేసుకోండి. తర్వాత మల్చింగ్ ఇప్పుడు PMDS అనేది మనము విన్నాం సార్, ప్రై మాన్సూన్ రోయి సోయింగ్ అని, దాంట్లో 30-40 రకాల విత్తనాలు ఉంటాయి. అది మీకు సాయిల్ కవర్ లాగా ఉపయోగపడుతుంది, ప్యాడీ ఫాడర్గా ఉపయోగపడుతుంది, అది అమ్ముకున్నా కూడా మీకు ఇది ఉంటుంది కాబట్టి ఆ రకంగా రైతుల్ని కన్విన్స్ చేస్తున్నాం.
0: ధన్యవాదాలండి డాక్టర్ గంగాదేవి గారు. ఈరోజు రైతు సోదరులకి ప్రస్తుత క్లిష్టమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఎల్నినో అని అంటున్నాం మనం, ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు అందుబాటులో ఏమున్నాయి, వాటి అవసరం ఏముంది, ముందుగా మనం ఎలాగా ప్లాన్ చేసుకోవాలి, శాస్త్రవేత్తలు ఎలా ప్లాన్ చేసి పెట్టారు, ఒక్కొక్క వారానికి తగినట్టు ఈ వారంలో రెయిన్ఫాల్ షార్టేజ్ ఉంటే దానికి తగినటువంటి రకాలు, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ ద్వారా కూడా పంటల ప్రణాళిక ఎలా ఉంటుందో తెలియజేశారు, ప్రత్యామ్నాయ రకాలు ఏమున్నాయి, ప్రత్యామ్నాయ పంటలు ఏమున్నాయి చక్కగా తెలియజేశారు. రైతు సోదరులు టైం టు టైం ఇటువంటి సూచనలు, శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు సూచనలు, అలాగే ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి సూచనలు ప్రస్తుత పరిస్థితుల్లో పాటించినట్లయితే రైతు సోదరులు దానికి తగినట్టు వారి యొక్క పంటల ప్రణాళిక తయారు చేసుకుని సాగు ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాం మేడం. మీకు మరొకసారి ధన్యవాదాలు.
2: మీరింతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఈ అంశం గురించి గుంటూరు లామ్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం.

మంచి గాజులకే మిచంతిలో ఉన్నాయి గుంటూరు పెదవాడ కలకత్త గాజులు. మంచి గాజులకే మిచంతిలో ఉన్నాయి గుంటూరు గాజులు కలకత్త గాజులు గాజుగా.

కొరతొచ్చే వేళయ చిన్నోడా, గాదు గాదులాని మోతుగా ఎమ్మెవు గాదు బేరం చెప్పు చిన్నోడా. మంచి గాదులుంటే వేయి కుర్రోడా, మంచి గాదులకేమి సంచి.

గాజు గాజు లాని మోజు గాయమ్మేవు, గాజు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాజులుంటే వేయి కుర్రోడా, మంచి గాజులకేమి సంచిలో ఉన్నాయి, మంచి గాజులకేమి సంచిలో ఉన్నాయి, గుంటూరు బెదవాడ కలకత్త గాజులు, గాజు గాజు లాని మోజు గాయమ్మేవు, గాజు బేరం చెప్పు చిన్నోడా.

0: గాదులు గాదు గాదులాని మోదుగా ఎమ్మెవో గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా.
1: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా రైతు స్థాయిలో ట్రైకోగ్రామ గుడ్డు పరాన్న జీవిని ఏ విధంగా ఉత్పత్తి చేసుకోవాలో తెలుసుకుందాం. పంట పొలాల్లోని చీడపురుగులను సహజంగా ప్రకృతిలో లభ్యమయ్యే మేలు చేసే కీటకాల ద్వారానే కాకుండా అటువంటి పరాన్న జీవులను కృత్రిమంగా ప్రయోగశాలలో అభివృద్ధి చేసి పంట పొలాల్లో వదిలితే అవి హాని చేసే పురుగులను ఆశించి నాశనం చేస్తాయి. ప్రయోగశాలల్లో వృద్ధి చేయడానికి అనువైన పరాన్న జీవుల్లో ముఖ్యమైనది ట్రైకోగ్రామ. ఈ పరాన్న జీవి చీడ పురుగును గుడ్డు దశలోనే నాశనం చేసి గొంగళి పురుగు దశకు చేరకుండా చేస్తుంది. దీనివల్ల సస్యరక్షణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైకోగ్రామ పరాన్న జీవులను పెంచుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం. ట్రైకోగ్రామ గుడ్డు పరాన్న జీవి ఉత్పత్తికి ముఖ్యంగా బియ్యపు పురుగు గుడ్ల ఉత్పత్తి అవసరమవుతుంది. ఎందుకంటే ఇవి పరాన్న జీవికి ప్రయోగశాలలో ఆహార మాధ్యమంగా ఉపయోగపడతాయి. మంచి నాణ్యత కలిగి జొన్న లేదా మొక్కజొన్నలను బాగా ఎండిన తర్వాత ఒక గింజ 4 ముక్కలయ్యేటట్లుగా మిల్లు పట్టించి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఓవెన్లో వేడి చేయాలి. చెక్క పెట్టెల్లో కానీ గాజు జార్లలో కానీ పిండిని వేయాలి. 25 కిలోల పిండిలో 0.5 సీసీల బియ్యపు పురుగు గుడ్లను వేసి, అంటే సుమారు 10,000 గుడ్లను వేసి పల్చటి గుడ్డను మూతవేయాలి. పెట్టెల నుండి 45 రోజుల తర్వాత నుండి బియ్యపు పురుగు రెక్కల పురుగులు బయటకు వస్తాయి. ఈ రకంగా 90 రోజుల వరకు రెక్కల పురుగులు వస్తాయి. ప్రతిరోజు ఉదయం ఈ రెక్కల పురుగులను పట్టుకొని గుడ్లు పెట్టడానికి అనువుగా జల్లెడ అమర్చిన గరాట్లో వేయాలి. రెక్కల పురుగుల గుడ్లను శుభ్రపరిచి వాటిలో కొన్నింటిని ట్రైకోగ్రామ పరాన్న జీవులు పెంచడానికి, మరికొన్నింటిని బియ్యపు పురుగుల పెంపకానికి ఉపయోగించుకుంటూ ఉండాలి. ఇలా ఉత్పత్తి చేసిన బియ్యపు పురుగు గుడ్లను మందమైన కార్డులపై బంకను పూసి చల్లి అతికించాలి. కార్డులను అల్ట్రావైలెట్ ఛాంబర్లో 45 నిమిషాల పాటు ఉంచి స్టెరిలైజ్ చేయాలి. తర్వాత ఇటువంటి కార్డులున్న గాజు గొట్టంలోకి ట్రైకోగ్రామ పరాన్న జీవులను వదిలి దూది బిడాతో మూసుకోవాలి. పరాన్న జీవులకు ఆహారంగా తేనెను గాజు కాగితం మీద చిన్న చిన్న బొట్లుగా ఉంచాలి. ఒకరోజు తర్వాత గుడ్లున్న కార్డును తీసి వేరొక గాజు గొట్టంలో ఉంచి దూది బిడాతో మూసుకోవాలి. 4వ రోజుకు బియ్యపురు గుడ్లు నలుపు రంగుకు మారిపోతాయి. వీటిని ట్రైకో కార్డులు అంటారు. 8 నుండి 9 రోజుల్లో ఈ ట్రైకో కార్డుల నుండి పరాన్న జీవులు బయటకు వస్తాయి. ఇలా ఉత్పత్తి చేసిన ట్రైకో కార్డులను ఒకరోజు ముందుగా, అంటే 7వ రోజున చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలో అక్కడక్కడ 1 అడుగు భాగాన పిండేయాలి. ఈ పరాన్న జీవులను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో అమర్చుకోవాలి. ఇలా అమర్చిన 15 రోజుల వరకు పురుగు మందులను పొలంలో పిచికారీ చేయకూడదు. కాబట్టి రైతులు తమ స్థాయిలోనే ఈ ట్రైకోగ్రామ గుడ్డు పరాన్న జీవిని ఉత్పత్తి చేసుకోవచ్చు. మీరింతవరకు రైతు స్థాయిలో ట్రైకోగ్రామ గుడ్డు పరాన్న జీవిని ఏ విధంగా ఉత్పత్తి చేసుకోవాలో తెలుసుకున్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ఆకాశవాణి తదుపరి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45 దాటి 18 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త కె లెనిన్ గారు.
1: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచి పట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
2: నమస్తే సార్.
1: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాన్ని చేపడుతుందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్కి సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
2: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. జేఎస్జేబీలో భాగంగా మనం 2.0లో కూడా వర్క్స్ స్టార్ట్ చేసాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసి పట్టే విధంగా మనము ఎస్జీటీలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడము, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచిలకు వర్క్స్ని పూర్తి చేయడం జరిగింది May 31 దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా ఎస్ఎస్జి మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీఓలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వీఓలు వీఓకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం. 808 అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1లోని 2026 పాంఫార్ట్స్ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము ఒక 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫార్ట్స్ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంపాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈరోజు కూడా మేము దస్తూరాబాద్లోని బూత్కూర్ అనే ఒక విలేజ్లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంపాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి ఈ చేపపిల్లల్ని ఒక 2,000 చేపపిల్లల్ని దానిలో వదలటం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే విబి రామ్జీలోని మనకి బండు ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakh మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ విబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
2: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంపాండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని

0: లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12, 15x15 ఇలాంటి పామ్ ఫండ్స్ సైజ్ వేసుకుంటాం. 12x12లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీసం అంటే ఒక విలేజ్కి 40 చొప్పున మనం వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త కొంత వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్నీ మనం వేజ్తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
1: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా? మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
0: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వస్తున్నాయి. ఎస్టిమేషన్స్లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి ఆగస్టు నెల వరకు అంటే వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోరు వేసి ఫెయిల్ అయిన చోట ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి? ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు.
0: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్లోని ప్రతి విలేజ్లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోని ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్తో చేస్తాము. లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫండ్ అన్నమాట. సో పామ్ ఫండ్ని మేము పెద్ద ఎత్తున ఈరోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని కానీ ఈ పంట పొలాలని కానీ గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్లోని ఈ పంటకుంట అనేదాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్కి ఒక ఊటకుంట అంటే 400. సో ఇది ఫేజ్ వన్. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు ఈ ఆగస్టు 15 లోపు 1,000 పామ్ ఫండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పామ్ ఫండ్ చేస్తున్నాం. అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2-2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చింది అంటే 3,400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తము మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి కుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకు అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు.

0: దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించొచ్చును కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన కానీ ఎట్లా ఉంది?
1: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు 2 2 కావాలి, 2 2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డ్ మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనుక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరు.
0: ఇది ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటుంది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
1: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్ అలాగే DHSO హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పాంపాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పాంపాండ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియన?
1: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా అంటే మాకు ఈ సీజన్లోని అసలు లేబర్ మొబిలైజేషనే ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎల్నినో ప్రభావంలో తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫామ్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు.
0: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టిన మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మీ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
1: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండే రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే విబి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యాలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోనే. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకు ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విబి రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెర్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
0: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ విషయాలన్నింటినీ మాతో ఇలా సవివరంగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ. మీకు కూడా. అంటే వర్షం పడినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి, తర్వాత చూస్తే ఒక 2 నెలలు మనకి గ్రౌండ్ వాటర్ అనేది లేదు. సో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఇది తీసుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని నిధులు ఇచ్చినా మనం ప్రతి పౌరులోని బాధ్యతాయుతమైన చర్యలు ఉంటేనే ఏదైనా మనం చేయగలం. సో వాళ్ళు కూడా ముందుకు రావాలి, అది మీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. యువవాణి.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం ఎలా ఈ అంశం గురించి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న మోపూరి రంగస్వామి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఆకుల వెంకటేశ్వర్లు.
1: బ్యాంకింగ్ రంగంలో పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న శ్రీ మోపూరి రంగస్వామి గారు రీజనింగ్ అంశానికి సంబంధించి అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం గురించి వివరిస్తున్నారు. నిన్నటి కార్యక్రమానికి కొనసాగింపుగా ఇప్పుడు వారి విశ్లేషణ విందాం.
2: ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మాక్ టెస్ట్ కూడా అంతే కీ రోల్ ప్లే చేస్తుంది సార్. ఇప్పుడు రీజనింగ్ అనేది స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ స్టెప్ ఏంటిది, బాగా ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ స్టెప్ లెవెల్ బై లెవెల్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామినర్ మైండ్ సెట్ అర్థమవుతుంది సార్, మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎక్కువ ఇస్తున్నాడు, ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అసలు ఇవ్వట్లేదు. సో దానివల్ల ఏ ఎక్కువ రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటాం, తక్కువ రిపీట్ అయ్యి కొంచెం టైం తక్కువ ఇస్తాం. అదొక స్మార్ట్ వర్క్ అనమాట. అండ్ ఫోర్త్ స్టెప్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ సార్, మాక్ టెస్టులు రాయడం. మాక్ టెస్ట్ ఎందుకు, ఏ నేననే కాదు ఏ బ్యాంకింగ్ టీచింగ్ ఫ్యాకల్టీ అయినా మాక్ టెస్టులు ఖచ్చితంగా రాయమంటారు సార్. మాక్ టెస్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ ఉపయోగం ఏంటంటే ఎగ్జామ్ హ్యాండిల్ చేయడం వస్తుంది సార్. పేపర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, తక్కువ టైం ఫ్రేమ్లో ఆ ప్రెషర్ని తీసుకొని కరెక్ట్గా ఆన్సర్ చేయగలగాలి అనే థాట్, ఆ ఐడియా, ఆ ప్రాసెస్ మనకి బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది సార్. సపోజ్ ఈరోజు ఎగ్జామ్ ఉంది, దీనికంటే ఒక నెలన్నర ముందు నుంచి కానీ 2 నెలల ముందు నుంచి డైలీ ఒక మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాయాలి సార్.
3: ఫియర్ పోతుంది,
2: ఎగ్జామ్ ఫోబియా అంటగా అది పోతుంది. ప్లస్ ఎలా అటెంప్ట్ చేయాలో అర్థమవుతుంది. ఫస్ట్ ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, తర్వాత ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, తర్వాత ఏ టాపిక్లోకి వెళ్ళాలి, ఈ స్ట్రాటజీ వస్తుంది సార్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అట్లా రాయడం వల్ల ఆటోమేటిక్గా మన అభ్యర్థి బ్రెయిన్లో స్ట్రాటజీ బిల్డ్ అయిపోతుంది. ఓకే ఫస్ట్ ఇది రాద్దాం, ఫస్ట్ సీటింగ్ చేద్దాం, లేదంటే ఫస్ట్ సిలాగిజం చేద్దాం, ఇది నాకు స్ట్రాంగ్ ఉంది, ఇలా ఒక స్ట్రాటజీ బిల్డ్ అయిపోతుంది సార్.
3: మైండ్ ముందే
2: ప్రిపేర్ అవుతుంది. అది అంటారు చూడండి మనం
3: ఎగ్జామ్ అప్పటికప్పుడు ఎగ్జామ్ రాసి టెన్షన్ పడకుండా
2: అప్పటికప్పుడు డైరెక్ట్గా దూకే బదులు ముందు ప్రాక్టీస్ చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్ని బాడీకి బ్రెయిన్కి అలవాటు చేయాలన్నమాట. అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే రియల్ ఎగ్జామ్ టైంకి ఆ ఫియర్ పోతుంది. ఇది ఆల్రెడీ ఒక 30 times 40 times రాసుండడం బట్టి అది కూడా సేమ్ అలానే అనుకుంటాం. బ్రెయిన్లో ఫియర్ పోతే ఆటోమేటిక్గా మంచి మార్క్స్ వస్తాయి, స్ట్రైక్ అయిపోతుంది మంచిగా కాన్సెప్ట్ అనేది. సో దానితో పాటుగా ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ అంటే మాక్ టెస్ట్ రాయడం వల్ల మీరు ఏ టాపిక్లో స్ట్రెంగ్త్గా ఉన్నారు, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నారు, ఏ టాపిక్లో వీక్ ఉన్నారు, అదే ఐడియా సెల్ఫ్ అనాలిసిస్ వస్తుంది. ఒక పర్టికులర్ పర్సన్ వచ్చి చూసి చెప్పాల్సిన పని లేదు సార్. ఏ స్టూడెంట్కైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాడంటే సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ మెయిన్ థింగ్. అప్పుడైతేనే మనం ఏ జాబ్ అయినా సరే, నాట్ ఓన్లీ బ్యాంకింగ్ సార్, ఏ జాబ్ అయినా సరే సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ అనాలిసిస్, ఈ 2 కీ థింగ్స్ సార్ జాబ్ క్రాక్ చేయాలంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో. కాలేజీలో చూసి మన పేపర్లు తిరిగి సార్లు వచ్చి నువ్వు ఇక్కడ వీక్ ఉన్నవరో ఇచ్చేదో అని ఎవరూ చెప్పరు సార్. కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చావంటే నీకు నువ్వే అనాలిసిస్ చేసుకోవాలి, నీకు నువ్వే ప్రాక్టీస్ చేసుకోవాలి, నీకు నువ్వే మోటివేషన్ చేసుకోవాలి, నీకు నువ్వే డిసిప్లిన్
3: అవ్వాలి,
2: నువ్వే రాయాలి కాబట్టి. ఎవరు వచ్చి చెప్పరు, లేదా క్వశ్చన్ పేపర్ ఇదిగోండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మన కాలేజీలో లాగా అలా ఎవరు చెప్పరు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే నువ్వే, నీకు నువ్వే, ఎవడూ లేడు. చదువుకో, ప్రాక్టీస్ చేయి, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకో, నీకు నువ్వే మోటివేట్ చేసుకో. కొంతమంది ఎలా ఉంటారంటే ఒక వారం బాగా చదువుతారు సార్, తర్వాత అసలు చదవరు, ఆ మోటివేషన్ పోయింది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మోటివేషన్ అంటే ఇంపార్టెంట్, డిసిప్లిన్, ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్కి డైలీ అదే రొటీన్ ఫాలో అవ్వండి. డిసిప్లిన్ ఒక రొటీన్లా తయారు చేసుకోండి. రీజనింగ్ అవ్వండి, ఆ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అవ్వండి, లేదా ఇంగ్లీష్ అవ్వని డైలీ 3 hours లేదు నేను రీజనింగ్లో వీక్ ఉన్నా, క్వాంట్ ఓకే బాగుంది, దానికి ఒక 1 hour తగ్గించండి, రీజనింగ్కి 4 hours చేయండి. ఏదైనా మన సెల్ఫ్ మోటివేషన్ సార్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ మోటివేషన్, నీకు నువ్వే చేసుకోవాలి, నీకు నువ్వే జాబ్ కొట్టాలి. కాలేజీలాగా ఎవడు వచ్చి తిను బాబు లేదంటే చేయి బాబు అని ఎవరు చెప్పరు సార్. దట్ వాజ్ ద మెయిన్ థింగ్. ఇకపోతే టాపిక్లోకి వస్తే రీజనింగ్లో మాక్ టెస్ట్ రాస్తున్నామా, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటున్నామా, ఒక పర్టికులర్ టాపిక్లో వీక్ ఉన్నాం, ఒక పర్టికులర్ టాపిక్లో స్ట్రాంగ్ ఉన్నాం, స్ట్రాంగ్ ఉన్న టాపిక్ని కొంచెం టైం ఫ్రేమ్ తగ్గించి, వీక్ ఉన్న టాపిక్ కొంచెం టైం ఫ్రేమ్ పెంచుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేసామనుకోండి, ఎగ్జామ్ టైంకి ఏమవుతుందంటే అన్ని టాపిక్స్ సమానంగా మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటాం. ఏ టాపిక్ వచ్చినా సరే ఇబ్బంది పడడు స్టూడెంట్ అనేవాడు, ఏ టాపిక్

0: వచ్చినా ఈజీగా ఆన్సర్ పెట్టేస్తాడు, మంచి మార్క్స్ వస్తాయి.
1: అదే సార్ మీరు చెప్పినట్టు మార్క్ టెస్ట్లు బాగా ఎంత రాస్తే
0: అంత మంచి,
1: మన సెల్ఫ్ అనాలిసిస్ తెలుస్తుంది, మనం అందులో డైలీ రాసుకుంటాం కాబట్టి ఎంత వీక్గా ఉన్నాము, ఏ ఏ పాయింట్లో మనం వీక్గా ఉన్నామని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అంటారు. మంచి పాయింట్ చెప్పారు.
0: సపోజ్ ఇప్పుడు ఒక అభ్యర్థి ఉన్నాడు సార్, అసలు మార్క్ టెస్టులు రాయలేదు, ఫస్ట్ నుంచి అబ్బాయి రీజనింగ్లో మంచి స్కోరే వస్తుంది, సీటింగ్ అరేంజ్మెంట్ బాగా చేస్తున్నాడు, పజిల్స్ బాగా చేస్తున్నాడు, సిలాక్స్ అతనికి రాదనుకుందాం, సిలాక్స్ ప్రతి ఎగ్జామ్లో వదిలేస్తున్నాడు, అసలు అసలు ప్రిపేర్ అవ్వట్లేదు, నెక్స్ట్ మిగతావి అన్నీ బాగానే చేస్తున్నాడు, రేపు పొద్దున్న ఎగ్జామ్లో సీటింగ్ అరేంజ్మెంట్ తగ్గించి సిలాక్స్ క్వశ్చన్స్ పెంచాడు సార్, అప్పుడు ఏం చేస్తాడు సార్ అభ్యర్థి? ఆబ్వియస్లీ మార్క్స్ పోతాయి కదా సార్,
1: పోతాయి కదా,
0: ఎందుకంటే మార్క్ టెస్ట్ ఏం రాయలేదు, ఏం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోలేదు, మిగతావన్నీ బాగా చేస్తున్నాడు, సిలాక్స్ వదిలేశాడు అనుకుందాం, పొరపాటున సిలాక్స్ కొంచెం ఒక రెండు క్వశ్చన్లు ఎక్కువ ఇచ్చాడు, ఆ అబ్బాయికి ఆ సిలాక్స్ అసలు పెట్టడమే రాదు, దానివల్ల 2 మార్క్స్తో కట్ ఆఫ్లో వెనకబడ్డాడు. అదే సిలాక్స్ అది అనుకునింటే, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకునింటే, సిలాక్స్ ఆన్సర్స్ పెట్టింటే క్వాలిఫై అయిపోయాడు సార్. అందుకే మార్క్ టెస్ట్ అనేది అంత ఇంపార్టెంట్, సెల్ఫ్ అనాలిసిస్ అనేది అంత ఇంపార్టెంట్.
1: పాయింట్స్ చూసుకుంటూ మనం వీక్ దేంట్లో ఉన్నామో దాన్ని డెవలప్ చేసుకోనికి ట్రై చేయాలి.
0: అది సార్
1: అభ్యర్థి,
0: అభ్యర్థి అనేవాడు అది మార్క్ టెస్టులు రాసుకుంటా సెల్ఫ్ అనాలిసిస్ అదే చేసుకోవాలి.
1: మనకు నచ్చినవి పెట్టుకుంటూ వెళ్ళిపోవడము మంచి పాయింటే, కానీ వీక్ ఎక్కడ ఉన్నామో ఆ వీక్ వీక్ టాపిక్స్లో మనం డెవలప్ కావడానికి ఎట్లా చేయాలనేది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి.
0: అవును సార్,
1: మార్క్ టెస్ట్లో మంచి పాయింట్,
0: ఎందుకంటే ఎగ్జామినర్ అనేవాడు ఎప్పుడు ఎలా పెడతాడో ఎవరికి తెలియదు సార్, ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు ఆ పేపర్ని. ఒక్కోసారి అసలు ఈ టాపిక్స్ ఏమో కొత్త టాపిక్స్ ఇంక్లూడ్ చేస్తాడేమో. సపోజ్ ఎప్పుడు ఆల్ఫాబెటిక్ సిరీస్ ఉంది సార్, మ్యాక్సిమం రీజనింగ్లో 2-3 క్వశ్చన్సే వస్తాయి, ఒక ఇయర్ మాత్రం ఆల్మోస్ట్ 5-6 క్వశ్చన్స్ వచ్చాయి సార్, అది ఎగ్జామినర్ ఇష్టం.
1: మనం టఫ్ చేయాలనుకున్నప్పుడు,
0: టఫ్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే లో ఇస్తున్నాడో ప్రీవియస్ ఇయర్వి అవి ఇంక్రీజ్ చేస్తాడు, ఏవైతే అభ్యర్థులు బాగా చేస్తున్నాడో అవి డిక్రీజ్ చేస్తాడు. ఒక్కోసారి ఎగ్జామినర్ అనేవాడు, ఎగ్జామినర్ అంటే మనం కాదు, వాడి అతను ఎలా డిసైడ్ చేస్తే మనకు తెలియదు, బట్ ఎప్పుడైతే మనం ప్రతి టాపిక్లో సమానంగా కరెక్ట్ ప్రిపేర్ అయి ఉంటామో ఏది వచ్చినా భయపడం. నాట్ ఓన్లీ రీజనింగ్ క్వాంట్ అయినా ఇంగ్లీష్ అయినా అలానే ప్రిపేర్ అవ్వాలి, మార్క్ టెస్ట్ రాయాలి, బట్ రీజనింగ్ ఇంకా ఎక్కువ మార్క్ టెస్ట్ రాయాలి, దాంట్లో సెల్ఫ్ అనాలిసిస్ ఎక్కువ చేసుకోవాలి సార్. రీజనింగ్ అంటే సెల్ఫ్ అనాలిసిస్, ఏ టాపిక్స్ వీక్ ఉన్నాయి, ఏ టాపిక్స్ స్ట్రెంత్ ఉన్నాయి బాగా చేసుకోవాలి సార్. అండ్ అది సార్, అండ్ ఎగ్జామ్ రాసే ఫార్మాట్ కూడా ఒకటి ఉంటుంది సార్, ఎగ్జామ్లో 20 మినిట్స్ 20 మినిట్స్ 20 మినిట్స్ ప్రిలిమ్స్లో మెయిన్లీ ఇంగ్లీష్కి 20 మినిట్స్ ఉంటుంది, క్వాంట్కి 20 మినిట్స్ ఉంటుంది, రీజనింగ్కి 20 మినిట్స్ ఉంటుంది. రీజనింగ్కి వచ్చేసరికి ఫస్ట్ ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, సెకండ్ ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలో ఆ పర్టికులర్ పర్సన్కి తెలియాలి సార్ ఆ అభ్యర్థికి. అది ఎప్పుడు తెలుస్తుంది, సేమ్ ఇదే మార్క్ టెస్ట్ వల్ల సార్, అభ్యర్థి ఏదైతే వీక్ ఉన్నాడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, సపోజ్ ఆ టాపిక్ ఇంప్రూవ్ చేసుకోలేకపోయాడు, సగం మధ్యలోనే ఉన్నాడు ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు, అంతలో టైం ఫ్రేమ్ అయిపోయింది అనుకుందాం, ఎగ్జామ్ వచ్చేసింది, అలాంటప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే మార్క్ టెస్ట్లు రాస్తూ ఉంటాడో అతనికి ఆ టాపిక్ రాగానే ఓకే స్కిప్ చేద్దాం, లాస్ట్లో పెట్టుకుందాం, లాస్ట్ 5 మినిట్స్లో ఆన్సర్ చేద్దాం, ముందు మన స్ట్రెంగ్త్ టాపిక్స్ ఉన్నాయి కదా
1: ఫస్ట్ బాగా తెలిసిన టాపిక్స్
0: అవి ఆన్సర్ చేద్దాం. దానివల్ల ఏమవుతుందంటే తక్కువ వచ్చే మార్క్స్ ఎక్కువ అయిపోతుంది సార్,
1: టైం సేవ్ అవుతుంది,
0: టైం సేవ్ అవుతుంది, ఇక్కడ స్కిప్ చేసేసాం కదా, ఈ టైం కూడా మన స్ట్రెంత్ టాపిక్స్ ఇస్తాం, ఆబ్వియస్లీ ఎక్కువ స్కోర్ చేస్తాం,
1: లాస్ట్లో టైం ఉన్నప్పుడు
0: స్టార్ట్ చేస్తాం. సో టైం మేనేజ్మెంట్, యాక్యురసీ, స్పీడ్, లాజికల్ థింకింగ్, ఈ 4 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్ రీజనింగ్లో. ఇవి ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి అంటే మార్క్ టెస్ట్ రాయడము,
1: మెయిన్ టైం మేనేజ్మెంట్ అంటారు,
0: మెయిన్ టైం మేనేజ్మెంట్
1: పాయింట్ చెప్పారు సార్,
0: చాలా టైం మేనేజ్మెంట్,
1: ఇచ్చిన టైంలో ఆ టైంకి ఇచ్చిన క్వశ్చన్స్ లాజికల్గా ఆలోచిస్తూ కరెక్ట్గా ఆన్సర్ చేయడం అనేది ఒక ముఖ్యమైన అంశం బ్యాంకింగ్ పరీక్షల్లో.
0: అవును,
1: మంచి పాయింట్ చెప్పారు సార్.
0: ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు సార్, ఒక అభ్యర్థికి టైం మేనేజ్మెంట్ లేదు అనుకుందాం, స్టార్టింగ్ నుంచి 1st క్వశ్చన్ 2nd క్వశ్చన్ ఇట్లా ఆన్సర్ చేసుకుంటూ వస్తున్నాడు, ఆ అభ్యర్థికి ఏది స్కిప్ చేయాలో తెలియదు, ఏది ఆన్సర్ వదిలేయాలో తెలియదు, ఏది ఆపాలో తెలియదు, ఇంకా 1st క్వశ్చనే టఫ్ క్వశ్చన్ వచ్చింది అతనికి, అతనికి ఐడియా లేదు అది టఫ్ క్వశ్చన్ అని, కానీ ప్రాసెస్ తెలుసు, కానీ దాన్ని షార్టెస్ట్ ఫామ్లో ఎలా చేయాలో తెలియదు, ఆటోమేటిక్గా సాల్వ్ చేస్తా అక్కడే కూర్చుంటాడు కదా సార్,
1: టైం అంతా
0: అక్కడ వేస్ట్ అయిపోతుంది. అదే ఇంకొక అభ్యర్థి ఉన్నాడు, మార్క్ టెస్టులు రాస్తూ ఉన్నాడు, తనకు తెలుసు ఏ క్వశ్చన్ టైం తీసుకుంటుంది, ఏ క్వశ్చన్ టైం తీసుకోదు, ఏ క్వశ్చన్ స్ట్రాటజీ ఎలా అప్లై చేయాలి, సో తను ఆ టఫ్ క్వశ్చన్ రాగానే స్కిప్ చేస్తాడు, ఏవైతే ఫస్ట్ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వస్తాయో అవి సాల్వ్ చేస్తాడు, మిగిలిన టైం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ రిమైనింగ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాడు. సో ఇప్పుడు ఫస్ట్ అభ్యర్థి, రెండు అభ్యర్థి
1: మార్క్స్ గెయిన్ చేస్తానికి అది కూడా ఒక మంచి పాయింట్ సార్,
0: టైం మేనేజ్మెంట్ సార్, అండ్ స్ట్రాటజీ, ఏది ముందు అది ఆన్సర్ చేయాలి, ఏది తర్వాత ఆన్సర్ చేయాలి, ఇలాంటివన్నీ ఆ మార్క్ టెస్ట్లు రాయడం వల్ల స్ట్రాటజీ అనేది బిల్డ్ అవుతుంది, ఇట్లా బిల్డ్ అవుతుంది సార్. సో రీజనింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు సార్, చాలా ఈజీ సబ్జెక్ట్, బట్ లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉండాలి.

0: లాజికల్ థింకింగ్ ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి, మంచిగా లాజిక్ బిల్డ్ చేయగలగాలి. ఆ పర్టికులర్ క్వశ్చన్ని చూడంగానే ఏ టైప్లో ఆన్సర్ చేయాలి, మనం ఏ టైప్లో ఆన్సర్ చేయకూడదు, ఏ ట్రిక్స్ ఫాలో అవ్వాలి అది తెలియాలి సార్. అవి ఎప్పుడు తెలుస్తాయంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల, పీవీక్యూస్ కానీ మాక్ టెస్ట్లో క్వశ్చన్స్ కానీ అవి ప్రాక్టీస్ చేయడం వల్ల తెలుస్తుంది సార్. అండ్ కొంతమంది అనుకుంటారు సార్ రీజనింగ్ అనేది ఒక కొత్త సబ్జెక్ట్. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కొంచెం జనరల్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకి ఒక్కోసారి క్వాంట్ కూడా టచ్ ఉండదు సార్. అండ్ కొంతమంది ఉంటారు స్టూడెంట్స్ క్వాంట్ ఉంటుంది, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ టచ్ ఉండదు, రీజనింగ్ టచ్ ఉండదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చేయగలనా, ఇలాంటి ఎగ్జామ్ నేను క్రాక్ చేయగలనా, నా వల్ల అవుతుందని డిస్కరేజ్ వాళ్ళకు వాళ్ళు ఆగిపోతూ ఉంటారు సార్. ఒక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రజెంట్ ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి, ఆయన తెలుగు అయినా సార్, ఆయన ఎస్బీఐ పీఓ 1988 బ్యాచ్ సార్. ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ సార్. ఆయన బీఎస్సీ అగ్రికల్చర్
1: పూర్తి డిఫరెంట్
0: ఫ్రమ్ ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్. బీఎస్సీ అగ్రికల్చర్ నుంచి ఎస్బీఐ పీఓ అయ్యారు సార్ ఆయన 1988లో. ప్రజెంట్ ఆయన ఎస్బీఐ చైర్మన్ సార్. ఎక్కడ బీఎస్సీ అగ్రికల్చర్, ఎస్బీఐ పీఓ, ప్రజెంట్ ఎస్బీఐ చైర్మన్ సార్.
1: సంబంధమే
0: అసలు చూడండి సార్, బీఎస్సీ అగ్రికల్చర్ అనే పర్సన్ ఎస్బీఐ పీఓ క్లియర్ చేసి ఎస్బీఐ పీఓ అయ్యి ప్రజెంట్ ఎస్బీఐ చైర్మన్ పొజిషన్లో ఉన్నాడు. ఎంత ఎక్స్టెన్సివ్ హార్డ్ వర్క్ చేసి ఉంటారు సార్ ఆయన కూడా. ఏం ఐఐటి మెడ్రాస్ ఇలాంటి హెవీ అండ్ ఐఐటీస్ నుంచి రాలేదని సార్, మనలాగానే నార్మల్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చారు కదా, మనలానే ఏఎన్యూ లేదంటే జేఎన్టీయూ ఇలాంటి కాలేజెస్లో చదివే వచ్చేస్తారు కదా. వచ్చి ఎస్బీఐ పీఓ క్లియర్ చేసి అది 1980s టైంలో, ఇప్పుడు ప్రజెంట్ ఎస్బీఐ చైర్మన్గా ఉన్నారు సార్. మనలా నార్మల్ డిగ్రీ పర్సనే అట్లా ఉన్నారు సార్ చాలా మంది.
1: మోటివేషన్ తెలియని వాళ్ళకి మోటివేషన్
0: సార్. కొంతమంది ఫీల్ నేను చూశాను సార్, చాలా మంది స్టూడెంట్స్ మా ఇన్స్టిట్యూట్లో కానీ బయట కానీ వచ్చి అడుగుతూ ఉంటారు సార్ నేను నార్మల్ డిగ్రీ, నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేదంటే ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ లేదు, తెలుగు మీడియం నుంచి వచ్చాను, నేను క్రాక్ చేయగలనా అని. హార్డ్ వర్క్ సార్
1: మెయిన్లీ, మైండ్ సెట్ మారాలి సార్,
0: మైండ్ సెట్ మారాలి సార్.
1: మనము ఏదైనా సాధించగలమని ఆత్మవిశ్వాసం కలగాలి ముందు,
0: అది ఉండాలి సార్ మనలో.
1: జాబ్ ఈ రోజు కాకపోతే రేపు కొట్టచ్చు, కానీ ప్రాక్టీస్ ఎక్కువ చేసుకుంటూ మీరు చెప్పినట్టు మీ పాయింట్స్, మీరు చెప్పిన మంచి మంచి పాయింట్స్ చూసుకుంటూ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటూ మనం ఎక్కడ వీక్గా ఉన్నామో తెలుసుకొని ఆ పాయింట్స్ డెవలప్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్ లో ఆ మైనస్ మార్క్స్ దగ్గర మన టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే సక్సెస్ కావచ్చు. మీరు చెప్పినట్టు మంచి పాయింట్. థ్యాంక్ యూ రంగస్వామి గారు, మంచి విలువైన సమాచారం మా శ్రోతలకు అందించారు. మరికొన్ని విశేషాలు మరో రోజు మాట్లాడుకుందాం.
0: థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. అలానే ఆకాశవాణి శ్రోతలందరికీ ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా వినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
2: మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం ఎలా ఈ అంశం గురించి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న మోపూరి రంగస్వామి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఆకుల వెంకటేశ్వర్లు. ఇప్పుడు విందాం విద్యా ఉద్యోగ సమాచారం. ఈనాటి విద్యా ఉద్యోగ సమాచారం శీర్షికన ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. డిసిసిబి ప్రకాశంలో 60 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ డిసిసిబి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 60. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. దీంతోపాటు ఇంగ్లీష్ పరిజ్ఞానం, స్థానిక భాష తెలుగులో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి. వయస్సు 1/6/2026 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు 47,000 రూపాయలు. ఎంపిక విధానం ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 7/7/2026 అనగా రేపు. ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు కూడా రేపే చివరి తేదీ. ఆన్లైన్ పరీక్ష తేదీ 2026 ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఉండవచ్చును. వెబ్సైట్ చిరునామా ప్రకాశం dccb.bank.in. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్ సమావేశాల సమీక్ష కార్యక్రమం ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఉత్పత్తి పెంచేందుకు ఉద్దేశించిన గోబర్ధన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఉత్పత్తి పెంచేందుకు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 50,00,000 ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు. భారత స్వచ్ఛ ఇంధన రంగంలో గోబర్ధన్ పథకం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, చెరుకు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, పట్టణ సేంద్రీయ వ్యర్థాలు, ఇతర జీవ వ్యర్థాలను శుద్ధ ఇంధనం, సేంద్రీయ ఎరువు, ఆర్థిక విలువ కలిగిన వనరులుగా మార్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని వివరించారు. గోబర్ధన్ పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు అమలు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ను ఒక ప్రధాన స్తంభంగా నిలపడమే గోబర్ధన్ పథకం ముఖ్య ఉద్దేశమని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: కంప్రెస్డ్ బయోగ్యాస్ CBD బంతి హై సిటీ ఆర్ అగ్రో వేస్ట్ కో ఫర్మెంట్ కర్నే కే బాద్ మే జో గ్యాస్ బంతి హై ఉస్ గ్యాస్ కే యూటిలైజేషన్ కే లియే అష్యూర్డ్ ఆఫ్ టేక్ కా పిల్లర్ రఖా గయా యానే జో భీ మ్యానుఫ్యాక్చర్ కరేగా బయోగ్యాస్ ఉస్కో ఏక్ అష్యూర్డ్ ఆఫ్ టేక్ యానే ఉస్కే ప్రోడక్ట్ కో ఖరీదనే కీ గ్యారంటీ దీ జాయేగి. బయోగ్యాస్ కో వొలటిలిటీ ప్రైస్ కీ నా దేఖనీ పడే ఇస్కే లియే ఏక్ అష్యూర్డ్ ప్రైస్ కా సిస్టమ్ బనాయేగి.
0: కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ అసోంలోని గౌహాటీ సమీపంలోని బైహాటా చారియాల నుంచి తేజ్పూర్ వరకు 15వ నంబర్ జాతీయ రహదారిపై 4 వరుసల రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 8,970 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టును బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ BOT టోల్ విధానంలో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 58.7 కిలోమీటర్ల పొడవైన 5 ప్రధాన బైపాస్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. బ్రహ్మపుత్ర నదికి దక్షిణ వైపున ఉన్న 27వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా తేజ్పూర్ బైపాస్ వద్ద 4.9 కిలోమీటర్ల మేర ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నామని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: NH-15 जो कि ब्रह्मपुत्र के नॉर्थ बैंक पे लोकेटेड है उसका ये प्रोजेक्ट है. ये 4 लेन हाईवे 135 किलोमीटर का है. करीब 8,970 करोड़ रुपीज का इसमें इन्वेस्टमेंट आएगा. आप सब जानते हैं उस एरिया में काफी ब्रिजेस बनाने पड़ते हैं और बहुत ही अच्छा एक तरीके से नए कंस्ट्रक्शन टेक्नोलॉजी से बनाया जाएगा और ये आगे जाके बहुत सारे अरुणाचल के आगे नागालैंड के इन सब के लिए कनेक्टिविटी का एक बहुत इंपॉर्टेंट हाईवे बनता है.
0: ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్సభ ఎలాంటి చర్చ లేకుండానే ఈరోజు పలు కీలక బిల్లులను ఆమోదించింది. ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశం కాగానే విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అయోధ్య రామమందిరంలో కానుకల చోరీ, విద్యార్థులపై పోలీసు చర్య అంశాలపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టకుండానే స్పీకర్ సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభలో అదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును విపక్షాల నినాదాల మధ్యే ఎలాంటి చర్చ లేకుండా మూజువాని ఓటుతో

ఆమోదించింది. 2007 నాటి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టాన్ని ఇది సవరించనుంది. ఇక ఆ తర్వాత టాక్సేషన్ ఇతర చట్ట సవరణ బిల్లుకు కూడా లోక్సభ ఆమోదం తెలిపింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు భారత్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఉత్పత్తి చేయడానికి కాంట్రాక్ట్ తయారీదారుని నియమించుకునే విదేశీ కంపెనీలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపును ఈ బిల్లు 2040-41 వరకు పొడిగిస్తుంది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లు ఆమోదం అనంతరం సభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అప్రోప్రియేషన్ నెంబర్ 3 బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును చర్చ అనంతరం రాజ్యసభ లోక్సభకు తిరిగి పంపింది. అంతకుముందే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. సభ రెండోసారి వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:45 సమావేశమైనప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును పరిశీలన ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన అదనపు వ్యయానికి పార్లమెంట్ ఆమోదం

0: మాత్రం రాజ్యసభ లోక్సభకు తిరిగి పంపింది. అంతకుముందే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. సభ రెండోసారి వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:45 సమావేశమైనప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును పరిశీలన ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన అదనపు వ్యయానికి పార్లమెంట్ ఆమోదం కోరుతున్నామని తెలిపారు. ఈ అదనపు గ్రాంట్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ ఏడాది ఏప్రిల్లో పార్లమెంటుకు సమర్పించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ PSE 39 నివేదికలో గుర్తించిన రెండు అంశాలకు సంబంధించినవని ఆమె వివరించారు. వాటిలో ఒకటి రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన 196 కోట్ల రూపాయలకు పైగా అదనపు వ్యయం కాగా, మరొకటి ప్రభుత్వ రుణాల చెల్లింపులకు సంబంధించిన 53,871 కోట్ల రూపాయల వ్యయమని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 భారత్ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగంతో క్షిపణికి సంబంధించిన అన్ని కార్యాచరణ సాంకేతిక ప్రమాణాలు విజయవంతంగా ధృవీకరించబడినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరీక్షను స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆ శాఖ వెల్లడించింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిగా నిలిచిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నీట్ యూజీ ప్రవేశ పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్పై వైద్యుల సంఘాలతో పాటు పిటిషనర్లు తమ స్పందనలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధ్య ధర్మాసనం తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. నీట్ యూజీ పరీక్షను ఒకే దశలో కంప్యూటర్ ఆధారిత విధానంలో లేదా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ తరహాలో 2 దశల్లో నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. అదేవిధంగా ప్రశ్నాపత్రాల లీకేజీలు వ్యవస్థాపరమైన లోపాలను పూర్తిగా నివారించేందుకు నీట్ పరీక్ష నిర్వహణ విధానంలో సమగ్ర సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రక్షణ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. టెరిటోరియల్ ఆర్మీ కార్యకలాపాలపై కేంద్రీకృతమైన ఈ సమావేశంలో ఆ దళం విధులు, బాధ్యతలు, కీలక విజయాలపై ఉన్నతాధికారులు కమిటీ సభ్యులకు సమగ్ర వివరాలు అందించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ టెరిటోరియల్ ఆర్మీ అనేది పౌర సైనికుడు అనే భావనకు సజీవ రూపమన్నారు. ఈ దళ సభ్యులు ఒకవైపు తమ పౌర వృత్తులను నిర్వహిస్తూనే మరోవైపు సైనిక దుస్తులు ధరించి దేశ సరిహద్దుల రక్షణతో పాటు అంతర్గత భద్రత పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. టెరిటోరియల్ ఆర్మీలో సుమారు 44,400 మంది సిబ్బంది, 59 విభిన్న యూనిట్లు ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. బ్రిక్స్ సభ్య దేశాల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు వేదికగా నిలిచే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మార్కెట్ బ్రిక్స్ వేవ్స్ బజార్ ముంబైలో ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షేలార్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంచల్ కుమార్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంచల్ కుమార్ మాట్లాడుతూ సృజనాత్మక రంగం కేవలం చర్చలకే పరిమితం కాకుండా పరస్పర సహకారాలకు దారితీసే వేదికగా మారాలని అభిప్రాయపడ్డారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో 20 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారని, 500 మందికి పైగా డెలిగేట్లు హాజరవుతున్నారని చెప్పారు. వాతావరణం. దేశంలోని పలు రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకన్, గోవా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG ఉత్పత్తి పెంచేందుకు ఉద్దేశించిన గోబర్ధన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

0: సినిమా పాట విన్నారు. ఇప్పుడు వినండి, న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: We bring you a talk on senior citizens, care, system, vulnerability to abuse, welfare, awareness and strengthening access to justice by Dr. Abha Chaudhary, Founder Secretary and Chairperson, Anugraha RRTC. This talk was part of a webinar organized by the Department of Justice.
2: Senior citizens care ka, chahe wo gaon mein ho, chahe wo shahron mein ho, uske prati jagrukta karni ho ya पॉलिसी मेकर्स, एनजीओस, सिविल सोसाइटी या वाइडर सोसाइटी को इसमें इंटीग्रेट करना हो, एक ब्रॉड पिक्चर कि भारत धीरे से ही सही पर एजिंग सुनामी की ओर हम धीरे धीरे बढ़ रहे हैं, बेहतर मेडिकल सुविधाएं और जो लॉन्जिविटी है उसकी वजह से जो लाइफ एक्सपेक्टेंसी है वो बढ़ रही है और धीरे धीरे ये जो संख्या है ये चिंता का कारण मेरे विचार से नहीं है.

0: Spotlight.
1: This is Akashvani. In the program Spotlight,

ആകാശവാണി മാർക്കാപ്പുറം കേന്ദ്രം మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా చంపావతి రూపకం చివరి భాగం ప్రసారమవుతుంది.

0: జుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరుంద్రిజుడు చొప్పడినయూర నుండుము చొప్పడకున్నట్టియూర చొరకుము సుమతి.
1: అవసరానికి డబ్బు అప్పిచ్చి ఆదుకునేవాడు, అనారోగ్యానికి చికిత్స అందించే వైద్యుడు, మంచి చెడు చెప్పగలిగేవాడు, వీళ్లతో పాటు ఎప్పుడూ ఎండిపోకుండా గలగలా పారే ఏరు కూడా అమరిన ఊరు ఏదైతే ఉందో అక్కడే నివాసం ఉండి తీరాలన్నాడు సుమతీ శతకకారుడు. అవన్నీ అమరిన ప్రాంతమే ఆవాసానికి యోగ్యం. నీరు లేని ఊరంటే ప్రజలకు నీరసం, నిరసన కూడా.
0: అలా ఏరుగా మొదలై వేరువేరు శలయేరుల కలయికగా నది అయి కదలిన జల ప్రవాహమే చంపావతి అనంతగిరి పర్వత శ్రేణుల్లో అవతరించి 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆంధ్ర సమతలాన్ని చేరి ఆపై ఉత్తరాంధ్ర ప్రాంతాలు కొన్నింటిని హరిత భరితం, సంస్కృతి సహితం, ఆధ్యాత్మిక తేజో విరాజితం చేస్తున్న జలోద్ధృతి చంపావతి.
1: జలం ఉన్న చోట జనం చేరడమన్నది నిజం. ఆ నిజాల ఖనిజాలను తవ్వి తలపులకెత్తుతున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్కి చెందిన ఆచార్య పి విజయ్ ప్రకాష్ గారు.
2: చంపావతి నదీ పరివాహక ప్రాంతం మానవ శాస్త్ర అవశేషాలకు నిలయంగా విలసిల్లింది. ఇక్కడ నవీన శిలాయుగ సంస్కృతిక అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ సంస్కృతి సుమారు క్రీస్తుపూర్వం 3000 నుండి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల కాలంలో విలసిలినట్లుగా తెలుస్తోంది. ఈ కాలంలో నునుపురాతి పనిముట్లు ముఖ్యంగా వాడబడ్డాయి. ఇవి రాతిగొడ్డళ్ళు, రాతి ఉలులుగా నిర్ధారించబడ్డాయి. నవీన శిలాయుగం మొట్టమొదటి వ్యవసాయ ఆర్థిక విధానాన్ని సూచిస్తుంది. వీరు నదీ ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని గ్రామీణ జీవన విధానాన్ని సాగించినట్లుగా చరిత్రక అవశేషాలు తెలియపరుస్తున్నాయి. ఈ కాలంలో పచ్చడి బండలు, సన్నికాలు లాంటి గృహోపకరణాలు వాడినట్లు పరిశోధనలు తెలియ

0: జనం అవసరాలు తీరాలా, అందుకు దోహదపడేవి నదీ తీరాలా అంటే అనాదిగా వస్తున్న జవాబు అవుననే. కాని నరులెక్కువ వనరులు తక్కువ అయితే మంది ఎక్కువై మజ్జిగ పలచబడిపోతుంది. కాబట్టే జనాభాను నియంత్రించే మూర్తి టెక్నిక్ అనే ఒక ప్రక్రియకు రూపకల్పన జరిగింది చంపావతి ఒడ్డున గల గజపతి నగరంలోని. ఆ ప్రక్రియ విధానమేమిటో దాన్ని కనుగొన్న డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారి ద్వారానే తెలుసుకుందాం.
1: ప్రపంచ ప్రగతికి, మానవాళి ఆనందానికి జనాభా విస్ఫోటకం అడ్డంకిగా ఉంది. భారతదేశంలో భారతీయులు ముఖ్యంగా సంతాన కుటుంబ నియంత్రణ కోసం శస్త్రచికిత్సలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మగవారికి చేసే ఆపరేషన్ సాధారణంగా రెండు పక్కల ఒక అంగుళం అరంగుళం కోచతో ఒకటి రెండు కుట్లతో చేసి కుట్లు వేసి వారం రోజులు పోయింది కుట్లు తీయడం ఆనవాయితీ. స్త్రీలకు చేసే ఆపరేషన్ను పూర్తి మత్తు కానీ వెన్నులో మత్తు కానీ ఇచ్చి శస్త్రచికిత్సలో తీసుకొని వెళ్ళి వారం రోజులు హాస్పిటల్లో ఉంచి కుట్లు తీసిన తర్వాత పంపించడం, ఇవి సాధారణ పద్ధతులు. 1978లో ఈ పద్ధతులను మార్చి

స్త్రీలు తమంత తాముగా థియేటర్లోకి నడిచి వచ్చి 8 పరికరాలతో 6 నిమిషాల్లో కుట్లు తీయవలసిన అవసరం లేకుండా ఆపరేషన్ చేయించుకొని బయటకు వచ్చి అరగంట ఉండి మందులు ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయే ప్రక్రియని మూర్తి శుభక్తిమిగా అభివర్ణించే ప్రక్రియని 1978లో రూపొందించాం. అలాగే పురుషులకు 4 చిన్న పరికరాలతో 3 నిమిషాలలో చిన్న గంటుతో ఒకే గంటుతో సూది దారము కుట్లు లేకుండా చేసే ప్రక్రియని మూర్తి వశక్తిమిగా రూపొందించడం జరిగింది. ఈ పద్ధతిలో శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత అఖిల భారత వైద్య విజ్ఞాన పరిషత్ వారు వీటిని గమనించి ఈ రంగంలో వీటిని గణనీయమైన పరిశోధనగా భావించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారు 1984 నుంచి 1987 వరకు మాకు ఒక పరిశోధనా పథకాన్ని ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఇప్పటికి మేము 625 శిబిరాలు చేసాం, 20 జిల్లాల్లో చేసాం, ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక ఒరిస్సాలో చేసాం. ప్రభుత్వ డాక్టర్లకు గజపతి నగరంలో మా హాస్పిటల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఒక జీవో పాస్ చేసి వారిని దఫదఫాలుగా

0: 87 వరకు మాకు ఒక పరిశోధన పథకాన్ని ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఇప్పటికి మేము 625 శిబిరాలు చేసాం, 20 జిల్లాల్లో చేసాం, ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక ఒరిస్సాలో చేసాం. ప్రభుత్వ డాక్టర్లకు గజపతినగరంలో మా హాస్పిటల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఒక జీవో పాస్ చేసి వారిని దఫదఫాలుగా ఒక 14 బ్యాచీల వరకు పంపించడం జరిగింది. ఈ చంపావతి నది నీరు కళలకు, విద్యలకు, వైద్యానికి, శాస్త్రానికి, వేదాలకి పట్టుకమ్మని పరిగణించబడుతోంది.
1: గంగచోళ్ళపెంట గ్రామం అంటే జంట రాజవంశాలు జమిలిగా అల్లుకున్న మైత్రీ బంధాల మేలిపంట. అటు తూర్పు గాంగరాజులు, ఇటు దాక్షిణాత్య చోళులు పెళ్లి పేరంటాలు నిరుపుకున్న ప్రసిద్ధ చారిత్రక స్థలం.

0: వైవాహిక జీవనానికే కాదు వైరాగ్య భావాలకు వేదాంత పవనాలకు ఆటపట్టు ఈ గంగచోళ్లపెంట గ్రామం. 1930 నుండి ఆధ్యాత్మిక మహస్సును అందిస్తున్న జ్ఞానానంద ఆశ్రమమే అందుకు నిదర్శనం. ఆశ్రమ విషయాలను విశదీకరిస్తూ స్వామి యోగానంద.
1: ఈ ఆశ్రమం 1930లో స్థాపన జరిగిందండి. రామానంద స్వాముల వారు, గురువుగారు జ్ఞానానంద స్వాముల వారు, వారి అనుమతి తీసుకుని ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ ప్రాంతం ప్రజలు బాగా ఎన్నికబడినటువంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక చింత వాళ్ళలో కలగ చేయాలనే ఉద్దేశంతో వారు ఈ ఆశ్రమాన్ని స్థాపన చేశారు. ఇక్కడ భారతీ స్వాముల వారని వారి శిష్యులు, వారిని ఇక్కడ దీనికి పీఠానికి అధిపతిగా చేశారు. ఈ ఆశ్రమానికి ఒక 40 ఆశ్రమాలు ఉన్నాయి. వారు 1991లో వారు నిర్వాణం పొందారు. అప్పుడు మళ్ళా స్వాములంతా కూడా ఈ 40 ఆశ్రమాల నుండి వచ్చి నన్ను ఇక్కడ పీఠాధిపతిగా చేశారనమాట. అప్పటి నుంచి కార్యక్రమాలు అలా జరుగుతున్నాయి. ఇక్కడ గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు, ఈ గురు పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఇక్కడ జ్ఞానలింగేశ్వర ఆలయం ఉన్నది, శివాలయం. అక్కడ ఈ మార్చి నెలలో ఏకాదశి నుండి పౌర్ణమి వరకు కూడా 5 రోజుల కార్యక్రమం, కళ్యాణ కార్యక్రమాలు ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. అంటే దీనికి విజయనగరం మహారాజా వారు 5 ఎకరాలు ఇచ్చున్నారు. ఇక్కడ ఇక్కడ దగ్గర సమీపంలోనే భగ్గం అనేది ఉంది, అక్కడ ఇచ్చున్నారు. అలాగే భక్తులు, శిష్యులంతా కూడా ఇక్కడ పొలాలు ఇచ్చున్నారు. ఈ ఆశ్రమానికి 70 ఎకరాల వరకు కూడా ఉందండి, అది ఆక్రమం అయిపోయి. కానీ ఇది భక్తుల వల్లే ఈ ఆశ్రమం అంతా కూడా నడుస్తుందండి.
2: సర్వమత సమైక్య చిహ్నమైన నిర్మాణాలకు సహనశీల సాక్షాత్కారం కుమిలి, హిందూ మహమ్మదీయ క్రైస్తవ ప్రాతినిధ్యాలకు తోడుగా యోగి పొంగవుల విగ్రహాలు చోటు చేసుకున్నాయి ఇక్కడ. వీటన్నిటినీ కుమిలిలో సంస్థాపించిన ధన్యజీవి నీలాపు నర్సయ్యదాసు గారు.

0: శ్రీ కాళీమాతాలయం. ఈ ఆలయంలో సూర్యనారాయణమూర్తి ఛాయా పద్మని. రెండవ దేవాలయం శ్రీ సత్యనారాయణమూర్తి రమాదేవి. మూడో ఆలయం దత్తాత్రేయేశ్వర ఆలయం. నాలుగో ఆలయమందు వెంకటేశ్వర స్వామి అల్వేలమంగ పద్మావతి. ఐదో ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఆరు విఘ్నేశ్వర స్వామి. ఏడు సీతారామ లక్ష్మణ స్వామి. ఎనిమిది రాధా రుక్మిణి ఆలయం. తొమ్మిది ఆండాలమ్మవారు. పది లక్ష్మీ నృసింహస్వామి ఆలయం. పదకొండు శ్రీ కాళీమాత ఆలయం. పన్నెండు నవగ్రహ ఆలయం ఈ ప్రాంగణంలో కలవు. ఈ కళ్యాణ మండపమందు రామాయణ భారత భాగవతములు చిత్రించబడినవి. ఈ మండపమందు దుర్గా సీతారామ లక్ష్మణ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ పార్వతి సరస్వతి వేమన్న యోగి ఏస్తు ప్రభు విగ్రహములు కలవు. సర్వమత సమ్మతమని ఈ మండపమందు మసీదు గుర్తించబడినది. ప్రధాన గోపురమందు సిపాయిలు ఉంచబడినవి. మీదని యమ ధర్మరాజు చిత్రగుప్తులు సప్తమహర్షులు రామరామణ యుద్ధము మొదలైనవి చిత్రించబడినవి. ఈ ఆలయమందు ధ్వజస్తంభం 67 అడుగుల ప్రమాణము గల స్తంభం కలదు. ఆ స్తంభం ముందు సంతాన గోపాల స్తంభమని చిత్రించబడినది. ఈ ప్రధాన గోపురమందు పైభాగము లోపల భాగమందు సిపాయిలు ఏర్పాటు చేయడమైనది. ఈ గోపురం పైన సక్కుబాయి చరిత్ర, నల మహారాజు చరిత్ర, దశరథ మహారాజు యజ్ఞము, లవకుశల యజ్ఞము మొదలగునవి చిత్రించబడినవి. విజయనగర మహారాజులు, జైపూర్ మహారాజు, కాశీ మహారాజు మొదలగునవి రాజులు విగ్రహములు చిత్రించబడినవి. ఈ కళ్యాణ మండపముందు రామాయణ భారత భాగవతములు ఎర్రయ్యదాసు గారిచే వేయించబడినవి. ఈ ద్వాదశ దేవాలయం ప్రక్కనే శ్రీ శ్రీ శ్రీ నరసయ్య స్వామి గారి సమాధి పైన పాలరాతి విగ్రహం ప్రతిష్ఠించబడినది.
1: కొండలవాడలో పుట్టిన చంపావతికి కొసగా స్వాగతం పలికేది కోనాడ. నదీ సాగర సంగమరంగం ఇది. ఒకనాటి ప్రసిద్ధ రేవు ప్రాంతమైన కోనాడలో చెప్పుకోదగిన ముఖ్యాంశాలు మూడున్నాయి.
2: శివకేశవులకు అభేదంగా ఒకే ఆలయ ప్రాంగణంలో హరిహరులు కొలువై కోవిలైనది కోనాడ. వేణుగోపాల, కామలింగేశ్వర, ఉమారామలింగేశ్వర సముదాయం ఈ ఆలయం. గుడి లోపలి గోడల్లో 1000 గూళ్ల ఏర్పాటుంది. దీనివల్ల ఒకేసారి 1000 దీపాలను వెలిగించగల సౌకర్యం ఈ దేవళంలోని ప్రత్యేకత.
1: మరీ ముఖ్యంగా చెప్పుకోవలసిన అంశం దీపపు శెమ్మె ఆకృతిలో స్థాపితమైన విగ్రహం. ఎవరిదా మూర్తి? ఆయనే ఆ దేవాలయ సముదాయ నిర్మాత, సహస్రదీప ప్రకాశమాన సదుపాయ ప్రదాత శ్రీ మంగటపల్లి కామయ్య శ్రేష్ఠి.
3: ఆ భోగట్టాలను అందిస్తున్నారు ఆలయ అర్చకులు శ్రీ మురపాక కృష్ణమాచార్యులు.
4: ఈ దేవాలయం కట్టించేటువంటి వారు మంగటపల్లి కామయ్య గారు. ఆయన సముద్ర తీరమునందు ఆ కామయ్య గారి వ్యాపారాలు చేస్తూ ఆ ఊర్లోకి వెళ్తూ ఉండగా ఆ నల్లమందు మొక్కలు కోసి పొయ్యిలో పెడుతూ ఉండగా మచ్చలేశం వారిని అందరినీ పిలిపించి అడిగారు, అయ్యా ఈ కారు పిడకలు మీకు ఏమవసరం? నా దగ్గర ప్రతిరోజు కూడా నెలకు సరిపోయినటువంటి సామాన్లు మీరు కొంటున్నారు కాబట్టి మీరు డబ్బు ఇవ్వద్దు, కాబట్టి ఇక్కడ ఈ నల్లమంది అమ్మేస్తాను, ఎంత డబ్బు అయితే వస్తుందో ఆ డబ్బుతో నాకు ఎక్కడెక్కడ ఏ కోవిల్లు కట్టాలంటే నేను కట్టించుకుని వెళ్ళిపోతాను. అటు కట్టించిన తరువాత విజయనగర మహారాజా వారు, బొబ్బిలి మహారాజా వారు వీరందరూ కూడా వచ్చి ఈ దేవాలయాన్ని చూశారు. ఈ మండపం పగడపల్లి నరసింహమూర్తి గారు వారు కూడా ఈ శ్రీకాకుళం నుంచి వచ్చి ఈ బేడ అంతా చూశారండి, పనిచేయించారండి. దేవాలయాలు పునరుద్ధారణ చేసినటువంటి ప్రతిష్టాపన జన్మస్థానము మహావిష్ణుమూర్తి వారు వెలిశారు. ఆ ఇసుకపట్లో ఈ దేవుడు వెలిసేది. వేణుగోపాల స్వామి వారే ఇప్పుడు ఈ పేరు. తర్వాతను రామలింగేశ్వర, పార్వతీదేవి, భువనేశ్వర, మండి రామలింగేశ్వర, కామలింగేశ్వర.
2: 1764లో కోనాడలోని ఈ కోవిల

0: కుమిలి దేవాలయాలను గురించి వివరిస్తూ ప్రధాన అర్చకులు కొమాళ్లపల్లి అపల కామేశ్వరరావు.
1: ఈ ద్వాదశ దేవాలయంలో ప్రధాన దేవాలయం

నిర్మించిన కామయ్య దానశీలానికి మురిసి పచ్చమెట్టు పాపయ్య అనే కవి ఆ మహాదాతపై కామయ్య చంద్రశతకం చెప్పాడు. రాజాశ్రయం కోసం కవిత చెప్పే రోజుల్లో ఒక దాత ఆశయాన్ని ప్రశంసించిన అచ్చమైన కవి పచ్చమెట్టు పాపయ్య.

0: చంపకం అంటే సంపెంగపు. అది గుర్తుకు రాగానే ఘుమఘుమలు ఆవరిస్తాయి. స్మృతి నిండా సింహాచల పుణ్యక్షేత్రం పరుచుకుంటుంది. మరి చంపావతిని చూసిన ఆ సింహగిరిలో కురువైన నృసింహుడే సాక్షాత్కరిస్తాడు. కారణం, వైరి హరరం హ సింహాద్రి నారసింహ అని సింహాద్రి నారసింహ శతకం చెప్పిన గోగులపాటి కూర్మనాథ కవిది చంపావతి తీరం చెంతనున్న దేవుపల్లి కావటం.
1: గోగులపాటి ఆశువును అలాగే రాసిన ఆదుర్తి హరిహరదాసు స్వగ్రామమైన రామతీర్థం చంపావతి తీరంలోనిది.

చంపావతి తీరాన ప్రసిద్ధి చెందిన గ్రామీణ కళారూపం జడకోలాటం. లోగిస గ్రామస్తులు శ్రీయుతులు తాడి కృష్ణ గవరకృష్ణలు అందిస్తున్న ఆ కోలాటం పాట ఇదిగో.

0: క్రీడల్లో రాణకెక్కి పరదాసిపు నీడల్ని పోద్రోలిన ఆటల పోరాటపు వీరులైన చంపావతి తీరస్థులను గురించి శ్రీ ఆర్వి రమణమూర్తి గారు అందిస్తున్న సమాచారం.
1: స్వాతంత్ర సమర కాలంలో 1921 మార్చి 30వ తేదీన గాంధీజీ విజయనగర ప్రాంత ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గాంధీజీ వచ్చినప్పుడు విజయనగర ప్రజలు ఖద్దరునిధికి దాదాపుగా 3,000 రూపాయల నిధిని సమర్పించారు. ఇక విజయనగరంలో నిర్వహిస్తున్న ఖద్దరు సహకార సంఘం గురించి గొప్పగా పొగుడుతూ 1929 మే 9వ తేదీ నాటి యంగ్ ఇండియా పత్రికలో వ్రాయడం జరిగింది. గాంధీజీ 1933 డిసెంబర్ 29న విజయనగరం బహిరంగ సభలో పాల్గొని ఉపన్యసించారు. ఎందరో బంగారు, వెండి నగలు, వినోద వస్తువులు గాంధీజీకి సమర్పించారు. మరింగంటి గోపాలమ్మన్న పేరుగల 5 సంవత్సరాల బాలిక తన బంగారు గాజులను గాంధీజీకి సమర్పించింది. అంధవరపు వెంకటరమణమ్మ గారు బంగారు గాజుల జతను, పువ్వార సత్యనారాయణ గారి తల్లి వెండి పళ్ళల్లో 116 రూపాయలను గాంధీజీకి సమర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా 1942 ఆగస్టు 12 నుండి దాదాపు 20 రోజుల పాటు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మహారాజా కళాశాల విద్యార్థులు సమ్మెను నిర్వహించారు. ఎందరో విద్యార్థి నాయకులకు 4 నెలల పాటు కఠిన జైలు శిక్ష విధించబడింది. ఇక ఈ ప్రాంతం క్రీడారంగ విషయానికి వస్తే ముందుగా మనకు జ్ఞాపకం వచ్చేది క్రికెట్ రంగంలో సర్విజ్జీగా పేరు పొందిన డాక్టర్ విజయానంద గజపతి. వీరికి 1958లో ప్రభుత్వం పద్మభూషణ బిరుదుతో వీరిని సన్మానించింది. కోడి రామ్మూర్తి గారి శిష్యులు నాగమల్లి పైడిరాజు గారు తన 76వ సంవత్సరంలో 1984లో హైదరాబాదులో ఆనాటి ముఖ్యమంత్రి ఎదుట బల ప్రదర్శనలు ఇచ్చారు. ఇక ఫుట్బాల్ క్రీడా విషయానికి వస్తే 1930-1940 మధ్యలో విజయనగరానికి చెందిన కర్రివారి రఘుపతి బ్రదర్స్ దక్షిణ భారతదేశంలోనే చాలా పేరు పొందారు. వీరు 5 సోదరులు క్రీడాకారులే. వీరఘట్టంలో పుట్టిన విజయనగరం వ్యక్తిగా పేరు పొందిన వారు అభినవ భీముడైన కోడి రామ్మూర్తి గారు.
2: ఆటలైనా పాటలైనా మాటలైనా మనుగడైనా శక్తి ఉత్సాహం ఉన్నంత వరకే నది పరిస్థితి కూడా అంతే. నిండా నీరుంటేనే ప్రవాహం, లేకుంటే ఇసుక మేటలు వేసే ప్రమాదం. ఆ అంచుల్లోనే బొట్లు బొట్లుగా చారుతోంది చంపావతి. నేల తల్లి చెక్కిట వెచ్చటి కన్నీటి చుక్కల చన్నీరు కన్నీరై తీరాన్ని చవిటిపర్రగా మార్చకముందే చేపట్టాల్సిన చర్యలేమిటి? ఆ ఆలోచన ఫలితమే చంపావతి పునరుజ్జీవ పథకం. దీని గురించి వివరిస్తున్నారు జిల్లా జలవనరుల యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ సునీల్ రాజ్ కుమార్ గారు.
3: విజయనగరం జిల్లాలో 4 ప్రధానమైన నదులు ప్రవహిస్తున్నాయి. 4 ప్రధానమైన నదుల్లో చంపావతి ముఖ్యమైన నది. ఈ నది యొక్క మొత్తం విస్తీర్ణం 1526 చదరపు కిలోమీటర్లు. ఇందులో 14 మండలాలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. సగటున ఈ నదీ పరివాహక ప్రాంతంలో వర్షపాతం 1069 మిల్లీమీటర్లు సంవత్సరానికి పడుతుంది. 295 గ్రామాలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో మనకి ఉన్నాయి. మైక్రోబేసిన్స్ 17 ఉన్నాయి. అదేవిధంగా ఈ నదీ పరివాహక ప్రాంతంలో అరణ్య ప్రాంతం 352 చదరపు కిలోమీటర్లు కూడా మనకు ఉంది. ఈ నది ఒకప్పుడు జీవనదిగా ఉండేది. తర్వాత కాలంలో ఈ నదిలో నీరు మనకు కనిపించకపోవడం, దానిపైన ఆధారపడినటువంటి వ్యవసాయం కానీ, త్రాగునీటి సదుపాయాలు కానీ, అదేవిధంగా పశు సంవర్ధన కానీ, మత్స్య పరిశ్రమ కానీ చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ చంపావతి నదీ పరివాహక ప్రాంతంలో జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి ఈ నదిని జీవనదిగా తయారు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో చంపావతి పునరుజ్జీవ పథకం అనే పథకాన్ని మనం 2003వ సంవత్సరంలో ప్రారంభించి జిల్లాలో చక్కగా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నదీ పరివాహక ప్రాంతంలో నీటి యొక్క ప్రవాహ శాతాన్ని తగ్గించి, భూగర్భ జలాలని పెంపొందించి, అదేవిధంగా భూమిలో నీటి తేమని పెంపొందించి, నీరు కొంత ఆవిరి రూపంలో పోతుంది, ఆవిరి శాతాన్ని కూడా తగ్గించి, ఓవరాల్గా భూగర్భ జలాలు పెంపొందించడం ద్వారా నదిలో నిరంతరము ప్రవాహం ఉండేటట్లు చేసి నదిని జీవనదిగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని మనం చాలా రకాలైనటువంటి జల సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. ఇంతవరకు దీనివల్ల 5,28,000 క్యూబిక్ మీటర్ల పనిని మనం

0: సాధించుకొని మంచి ఫలితాలు సాధించడం జరిగింది. 2002 డిసెంబర్లో ఈ నదీ ప్రవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు 5.95 మీటర్ల దూరంలో ఉంటే, ఈ చంపావతి పునరుజ్జీవ పథకం చేసిన తర్వాత డిసెంబరు 2003లో 2.7 మీటర్లు మనకు భూగర్భ జలాలు లభ్యమయ్యాయి. అంటే 3.25 మీటర్లు భూగర్భ జలాలు పైకి రావడం మనం స్పష్టంగా గమనించడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకుంటున్నప్పుడు నదిలో అంతకుముందు వృధాగా పోయే 40% నీరు దాన్ని 1% తగ్గించి 39% మనం తీసుకురావడం జరిగింది. అంతకుముందు భూమిలోకి 9% మాత్రమే నీరు ఇంకితే ఈ పథకం చేసిన దాని వలన 11% భూగర్భ జలాల్ని మనం వృద్ధి చేయడం జరిగింది. ఈ రకంగా చేసినందువలన ఈ నదీ ప్రవాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంటలన్నీ బాగా పండే, ఈ మత్స్య పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెంది చేపల ఉత్పత్తి అధికంగా సాధించి ఈ మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కూడా తోడ్పడడం జరిగింది.
1: నదీనాం సాగరో గతి.
2: నది అన్నాక సముద్రంలో కలవక తప్పదు,
1: కానీ కలిసేలోగా ఎన్నెన్ని కళలు,
2: ఎంతోటి తడుకులు,
1: ఎన్నోటి కులుకులు,
2: వగలు, వయ్యారాలు, ఒగర్పులు, ఓదార్పులు,
1: అన్నీ మనిషిలాగే.
2: ఒక్కటే తేడా,
1: నది వల్ల నాగరికత ఎదుగుతుంది,
2: నాగరికుల కారణంగా నది ఎండుతోంది.
1: మరి మనల్ని కాపాడే నదులకు మనం చేయగల ఉపకారం
2: ఆ నదులను పాడు చేయకపోవడం.
3: చంపావతి రూపకం చివరి భాగం విన్నారు. గాయని గాయకులు శ్రీమతులు ఎం శశిరాణి, ఏవిఎల్ పద్మప్రియ, సి మైథిలి, అల్లమురాజు సంధ్య, ఆర్ అచ్యుతానంద జ్యోతి, కుమారి దార్ల సునీత, శ్రీయతులు కె శంకర్ సింగ్, సింహాద్రి శ్రీనివాసరావు, డి దిలీప్ కుమార్. వాద్య సహకారం వీణ శ్రీమతి ఎంబిటిఎస్ దేవి, కీబోర్డ్స్ శ్రీయతులు బిఆర్ కిరణ్ కుమార్, ఎస్ శ్రీరాములు, ఎలక్ట్రిక్ గిటార్ శ్రీ ఎం సన్యాసిరాజు, ఎలక్ట్రిక్ ప్యాడ్స్ శ్రీ కె సింహాచలం, తబలా శ్రీయతులు సిహెచ్ రాజు, ఎస్ఎస్ఆర్ రెడ్డి, పకావస్ మరియు రిధమ్స్ శ్రీ ఇ శ్రీకృష్ణ, కంజీరా శ్రీ కేసానపల్లి జ్ఞానానందం. గేయ రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు. వ్యాఖ్యానం శ్రీమతి దువ్వా వెంకటకుమారి, శ్రీ రాంభట్ల నృసింహశర్మ. నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి రామగోపాల్.

మీరింతవరకు మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా చంపావతి రూపకం చివరి భాగం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 10 గంటలకు కావస్తోంది. తదుపరి కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే జయా భారతి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. అలనాటి ఆపాత చిత్రాల్లోనే సుమధురమైన గీతాల్లో వినబోతున్న మొదటి మధుర గీతం అనార్కలి. ఈ చిత్రం నుండి ఘంటసాల జిక్కి పాడిన సముద్రాల సీనియర్ గీతం వింటారు. సంగీతం అందించారు పి ఆదినారాయణరావు.

గోవుల గోపన్న ఈ చిత్రం నుండి కొసరాజు గీత సాహిత్యానికి ఘంటసాల స్వీయ సంగీత పర్యవేక్షణలో ఘంటసాల పాడిన పాట వింటారు.

డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత సాహిత్యానికి విజయ కృష్ణమూర్తి సంగీతం అందించగా, ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం రాజకోట రహస్యం.

భక్త తుకారాం ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట వింటారు. గీత రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం అందించారు పి ఆదినారాయణరావు.

బంగారు బాబు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం వింటారు. సంగీతం అందించారు కెవి మహదేవన్.

దాశరథి గీత సాహిత్యానికి వేద సంగీతం అందించగా ఘంటసాల పిఠాపురం ఆలపించిన పాట వింటారు, చిత్రం అవే కళ్ళు.

చీకట్లో చూసిందేదో ఓ లమ్మో గైరమ్మో కేవంటూ అరిచింది.

చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో హటకే హటకే హటకే అరే బతికే బతికే

అడుగుజాడలు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన ఆరుద్ర గీతం వింటారు. సంగీతం అందించారు మాస్టర్ వేణు.

సి నారాయణ రెడ్డి గీత సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం అందించారు. పి సుశీల ఎస్ జానకి పాడిన పాట వింటారు. చిత్రం కంచుకోట.

ఘంటసాల మాధవపెద్ది సత్యం బృందం పాడిన పాట వింటారు. చిత్రం మాయాబజార్, సంగీతం అందించారు ఘంటసాల.

ఆత్మబలం ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన పాట వింటారు. సంగీతం అందించారు కెవి మహాదేవన్. గీత సాహిత్యం ఆత్రేయ.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా వినబోతున్న మధుర గీతం ఆత్రేయ గీత సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించగా ఘంటసాల పి సుశీల పాడిన మధుర గీతం వింటారు. చిత్రం ప్రేమలు పెళ్ళేళ్ళు.

ఇంతటితో ఈనాటి మధురగీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.